ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 భాద్రపద మాసం 28వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 19వ తేదీ శనివారం. నిలయంలో సమయం 5:53 దాటి 38 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 10:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈరోజు రేపు జరగనున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:30 ఇక ప్రభాత ప్రసారంలోని మా కార్యక్రమాల వివరాలు. ఉదయం 6:10 భావనలో నిరాశ డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి ప్రసంగం, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీవెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు. 6:35 పొలం పనులు. ఈనాటి కార్యక్రమంలో శనగ పంటలో సస్యరక్షణ గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి మాధురి గారు రైతు సోదరులకు అందించే వివరాలు వింటారు. 7:00 కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి మహేష్. ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలోని మొదటి అంశం శ్రీ వాసపట్ల సుబ్బయ్య గారి కథానిక కవితా పఠనం వింటారు. అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఆయుర్వేద పద్ధతిలో పంచకర్మ చికిత్స ఈ అంశంపై ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీలా, శ్రీమతి కుంజుమణి గార్ల వేణుగాన ద్వయం వింటారు. 9:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతార ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 10:03 ఇంగ్లీష్ టాక్స్ యునిక్ కేఫ్ కల్చర్ ఇన్ హైదరాబాద్ ఇంటర్వ్యూ విత్ స్టార్టప్ మెంటర్ శ్రీ సురేష్ బల్లా. ఈ ఉదయం 11:03 హైదరాబాద్లోని హోటల్ ట్రిడెంట్లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. కార్యక్రమ నిర్వహణ డాక్టర్ వీరన్న భోగ్య. 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, 1:20 వనితాలోకంలో ఓ ఇంటి కథ శ్రీమతి లలితకుమారి గారి కథానిక ప్రసారమవుతుంది. 2:30 బాలానందం కార్యక్రమంలో నిజాంపేట విజ్ఞాన్ విద్యాలయం విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు. ఇక మా సాయంకాలం ప్రసారంలో 5:03 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీమతి గజవెల్లి మల్లేశ్వరి బృందం వారు ఆలపించిన జానపద గీతాలు ప్రసారమవుతాయి. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 వ్యవసాయ సూచనలో వివిధ పూల ఉత్పత్తులలో లాభాల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ పూల పరిశోధనా స్థానం రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జహ్రా సల్మా గారు అందిస్తున్న వివరాలు ప్రసారమవుతాయి. 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో ధాన్యం నిల్వలో ఆశించే పురుగులు, తెగుళ్ల నివారణ చర్యల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి హుజూర్నగర్ అగ్రికల్చరల్ కాలేజ్ కీటక శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా చేస్తున్న డాక్టర్ పద్మశ్రీ గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త డాక్టర్ వీరన్న భోగ్య. రాత్రి 8:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడోత్సవ ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక రాత్రి 9:15 స్పాట్లైట్, 9:30 నేషనల్ మ్యాగజైన్ ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 10:00 జాతీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

ఈ ఉదయం 10:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈరోజు రేపు జరగనున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 కార్యక్రమంలో పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:30 ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి సమయం 6 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీలో, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.

0: Adityanath to review measures for improving air quality in 8 NCR-linked districts of the state. These include Noida, Hapur, Ghaziabad, Meerut, Bulandshahr and others. Talking to media about the meeting, the Environment Minister said the meeting discussed action plans to curb vehicular pollution, including measures concerning old vehicles, the new EV policy, electric buses, mandatory pollution certificates and aggregator vehicles. India has been ranked first in business climate among 40-plus global markets in the latest Business Climate Survey 2026 by the Swedish Chamber of Commerce in India. Commerce and Industry Minister Piyush Goyal shared this information in a social media post. And that is the end of this news bulletin.
1: Akashvani Hyderabad Kendram. సమయం 6:10 ఈనాటి భావన కార్యక్రమంలో నిరాశ డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం వింటారు.
2: జీవితం అంటేనే సుఖదుఖాలమయం. పెద్ద కష్టమో చిన్న కష్టమో కష్టం లేని జీవితం అంటూ ఉండదు. చీకటి వెంట వెలుగు, వెలుగు వెంట చీకటి ఉన్నట్లు కష్టం వెంట సుఖం, సుఖం వెంట కష్టం అంటి పెట్టుకుని ఉంటాయి. ఏది స్థిరంగా ఉండదు. ఎండిన చెట్లు చిగిరించడం, ఎండిపోయిన చెరువులు నీటితో నిండడం ప్రకృతిలో సహజంగా జరిగిపోతూ ఉంటాయి. కష్టాలు కలకాలం కాపురముంటాయా అని మనిషి అన్నాక కష్టాలు రాకుండా ఉంటాయా అని మన వాళ్లు సామెతలు చెప్పి ధైర్యాన్ని నూరిపోశారు. కష్టాలలో కూరుకుని పోయినప్పుడు నిరాశ ఆవరించడం సహజం. తిరిగి ఆ కష్టం నుండి బయటపడగలమా అనేంతగా నిరాశ కృంగదీస్తుంది. క్రమక్రమంగా ఆశావహ దృక్పథాన్ని పెంచుకుని భగవంతునిపైన నమ్మకాన్నించి నిరాశను అధిగమించేందుకు ప్రయత్నం చేయాలి. అందుకు తగిన మార్గాలను అన్వేషించాలి. ఒక రకమైన చదువు చదవడానికి తగిన సామర్థ్యం లేక నిరాశ ఆవరించినప్పుడు అందులో ఏమైనా మెళకవులు ఉన్నాయేమో తెలుసుకోవాలి. ఏ పద్ధతుల ద్వారా అందులో విజయాన్ని సాధించగలమో ఆలోచించుకోవాలి. ఒకవేళ అది అందనంత దూరంలో ఉన్నట్లయితే వేరే ఇతర రంగాల మీదనో ఇతర అంశాలలో నచ్చిన విషయాన్ని ఎంచుకోవడం ద్వారా నిరాశను దూరం చేసుకోవచ్చు. ఆర్థిక విషయాలలో అయినా అంతే. తమ వైఫల్యానికి తమలోని లోపాలను కనిపెట్టి వాటిని పరిష్కరించుకోవాలి. ప్రయాణానికి ఒకటే దారి ఉండదు అని గుర్తించాలి. జీవితంలో గమ్యాన్ని చేరుకోవడానికి తగిన మార్గంలో ప్రయాణించి లక్ష్యాలను సాధించుకోవచ్చు. నిరాశ వల్ల నిస్సత్వ ఆవహిస్తుంది. శరీరం దుర్బలమవుతుంది. మెదడులో చురుకుతనం తగ్గిపోతుంది. శరీరం రోగాల బారిన పడేలా చేస్తుంది. మంచి ఆలోచనలు చేస్తూ మంచి పనులు చేస్తూ సజ్జన సాంగత్యాన్ని కలిగి ఉంటే నిరాశను అధిగమించవచ్చు. కొత్త ప్రదేశాలను దర్శించడం, తీర్థయాత్రలు చేయడం, నైపుణ్యాలను పెంచుకోవడం, ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా నిరాశను దూరం చేసుకోవచ్చు. శక్తికి మించిన వాటిని పొందుదామన్న కోరికలను అదుపులో ఉంచుకోవడం కూడా నిరాశకు గురికాకుండా చేస్తుంది. అవాంఛనీయమైన పోటీలు పడకుండా ఉండాలి. అసూయకు దూరంగా ఉంటూ ఇతరులతో పోల్చుకోవడాన్ని మానివేయాలి. వైఫల్యాలు ఎవరికైనా తప్పవు. అలాగని వైఫల్యాలతోనే జీవితాన్ని ముగించివేయకూడదు. వైఫల్యాలను ఎదుర్కొని పోరాడి విజయాన్ని సాధించాలి. ఆత్మన్యూనతాభావాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడైనా మంచి విషయాలు ఉంటే వాటిని గ్రహించాలి. అందని వాటిని అందుకోవాలని అర్రులు చాచకూడదు. తమ శక్తి సామర్థ్యాల మేరకు లక్ష్యాలను ఏర్పరచుకోవాలి. అందరితో కలిసిమెలిసి ఉంటూ సుహృద్భావ వాతావరణాన్ని కల్పించాలి. పరస్పర సహాయ సహకారాలు నిరాశను దరికి చేరనియ్యవు. ఆనందాన్ని నింపి నిరాశను దూరం చేస్తాయి.
1: నిరాశ డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఈ ఉదయం 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలోని అంశాలు మరొకసారి తెలియజేస్తున్నాము. మొదటి అంశం శ్రీ వాసపట్ల సుబ్బయ్య గారి కవితా పఠనం. ఈ కార్యక్రమం అనంతరం

0: ఆరోగ్య జీవనం శీర్షికన ఆయుర్వేద పద్ధతిలో పంచకర్మ చికిత్స ఈ అంశంపై ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.
1: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈనాటి భక్తిరంజని కార్యక్రమంలో శ్రీవెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం వింటారు.

మీరింతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: పొలం పనుల కార్యక్రమంలో శనగ పంటలో సస్యరక్షణ గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి మాధురి గారు రైతు సోదరులకు అందించే వివరాలు వింటారు.
1: నమస్కారము, నా పేరు జి మాధురి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో కీటక శాస్త్రవేత్తగా చేస్తున్నాను. ఇవాళటి అంశం మనం శనగ పంటలో సస్యరక్షణ తెలుసుకుందాము. ఈ యొక్క శనగ పంట ముఖ్యంగా మనకి ఆదిలాబాద్ జిల్లాలో, గద్వాల జిల్లాలో మనకి ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు. ఈ యొక్క శనగ పంటలో మనకి ఒక చిన్న చిన్న తెగుళ్ళు మరియు పురుగులు ఎక్కువగా ఆశించి మనకి నష్టాన్ని కలుగచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే శనగలో కాయతొలచు పురుగు గురించి వివరంగా ఒక్కసారి చూసుకుందాము. ఈ యొక్క కాయతొలచు పురుగు గురించి మనం చూసినట్టయితే ఈ యొక్క తల్లి పురుగు లేత చిగుర్లపై, పువ్వు మొగ్గలపై లేదా పిందెలపై విడివిడిగా లేత పసుపు రంగులో గుడ్లని పెడుతుంది. ఈ గుడ్ల నుండి వచ్చిన లార్వాలు మొగ్గలు గీకి తింటూ తర్వాత దశలో మొగ్గలని తొలిచి కాయలకి తలను చొప్పించి మిగిలిన శరీరాన్ని బయటికి ఉంచి లోపల గింజలు తిని డొల్లగా చేస్తూ ఉంటుంది. ఈ పురుగు తిన్న కాయకి గుండ్రాటి రంధ్రాలు కనిపిస్తూ ఉంటాయి. మొగ్గ, పూత మరియు పింద దశల్లో ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఇది ఎక్కువగా మనకి చిరుజల్లులు పడినప్పుడు, రాత్రి యొక్క ఉష్ణోగ్రత ఒకేసారి పెరిగిపోయినప్పుడు ఈ యొక్క పురుగు ఉధృతి మనకి ఎక్కువగా గమనించుకోవచ్చు. ఈ యొక్క పురుగు నివారణకు మనము మొదటిగా అంతర పంటగా ధనియాలు ప్రతి 16 వరుసల శనగ పంటకు 4 వరుసలు సాగు చేసుకోవాలి. పొలం చుట్టూ 4 వరుసలుగా జొన్న పంటను కూడా విత్తుకోవాలి. అలాగే 50 నుండి 100 బంతి మొక్కలని నాటుకోవాలి. మనము మొదటి దశ లార్వాలని నివారించుకోవడానికి అజాడైరెక్టిన్ అనే మందు 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా మనము జీవశిలీంద్రనాశిని బాసిల్లస్ థోరింజెన్సిస్ అనే మందు 1 gram లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. పురుగు ఒక ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు స్పైనోసైడ్ అనే మందు 0.3 ml లేదా క్లోలాంత్రినిప్రోల్ అనే మందు 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.2 ml లేదా లామ్డోసహాలోత్రిన్ అనే మందు 1 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదంటే ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందు కూడా 0.4 gram లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ శనగ పంటలో మనము కాయతొలచు పురుగు నుండి మనము తప్పించుకోవచ్చు. అలాగే మనము ఇప్పుడు దీంట్లో ఇంకొక తెగుళ్ళు కనుక మనం చూసుకున్నట్టయితే మనం శనగలో ఎక్కువగా ఎండ తెగుళ్ళు ఎక్కువగా మనము గమనిస్తూ ఉంటాము. ఈ యొక్క ఎండిన భూమిలో శిలీంద్రం ద్వారా వ్యాప్తి చేస్తుంది. ఏ పంట అయినా సరే, పంట ఏ దశలో ఉన్నా ఈ తెగుళ్ళని మనము గమనించవచ్చు. కానీ కాయదశల్లో ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఈ యొక్క తెగుళ్ళు సోకిన మొక్కలు ఆకులు వడలిపోయి పసుపు రంగులోకి మారి రాలిపోతూ ఉంటుంది. ఈ తెగుళ్ళు వచ్చిన మొక్కలు అక్కడక్కడ గుంపులుగా చనిపోతూ ఉంటాయి. ఈ యొక్క నివారించుకోవడానికి తెగుళ్ళని మనము మొదటిగా తెగుళ్ళని తట్టుకునే రకాలు ఏంటంటే ICCV 2, ICCV 10, JG 11, నంద్యాల శనగ అనేది 1, నంద్యాల శనగ 47 ఈ రకాలు మనం సాగు చేసుకున్నట్టయితే మనము చాలా వరకు ఇవి ఎండు తెగులు తట్టుకునే రకాలు. సో ఇవి సాగు చేసుకున్నట్టయితే మనము చాలా వరకు తగ్గించుకోవచ్చు. అలాగే లేదంటే విత్తన శుద్ధి చేసుకోవాలి. థైరం అనే మందు లేదా క్యాప్టమ్ అనే మందు లేదా కార్బన్ డిజమ్ అనే మందు 2.5

0: 5 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తనం శుద్ధి చేసుకున్నట్టయితే ఈ యొక్క తెగుళ్లను కూడా మనము నివారించుకోవచ్చు. కాపర్ ఆక్సిక్లోరైడ్ అనే మందులు 3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని ఇవి మొక్కల మొదళ్ళ దగ్గర కనుక మనము తడుపుకున్నట్టయితే వేర్ల దగ్గర ఈ యొక్క తెగుళ్ళు ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి వ్యాప్తి చేయకుండా మనము నివారించుకోవచ్చు. అదే రకంగా మనకి డ్రై రూట్ రాట్ అనే తెగుళ్ళు కూడా మనము గమనించవచ్చు ఈ శనగ పంటలో. ఈ తెగుళ్ళు భూమి ద్వారా వ్యాప్తి చేస్తూ ఉంటుంది. భూమిలో తేమ తగ్గి బిట్ట పరిస్థితులు మనకి ఏర్పడినప్పుడు ఈ యొక్క తెగుళ్ళ ఉధృతి మనకి ఎక్కువగా ఉంటుంది. ఇది పూత కాత సమయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అక్కడక్కడ ఆకులు పాలిపోయి మొక్క పైభాగం తలలు వడలిపోయి తర్వాత మొక్క పూర్తిగా ఎండిపోయినట్టుగా మనకి మొక్క తీసి చూస్తే వేర్లు నల్లగా మారినట్టు కనిపిస్తూ ఉంటుంది. ప్రధానమైన వేరు మాత్రమే మనకి కనపడుతూ ఉంటుంది. పిల్ల వేర్లు అసలు మనకి ఈ దీనికి మనం తీసి చూసినప్పుడు కనిపించవు. సో దీనికి కూడా మనము ఈ తట్టుకునే రకాలు వేసుకున్నట్టయితే అంటే JG 11 అనే రకం ఇది చాలా వరకు తట్టుకుంటుంది. ఈ బిట్ట ఉన్నప్పుడు తేలిగ్గా నీటి తడులు మనము ఇచ్చుకున్నట్టయితే ఈ యొక్క మనం తెగుళ్ళని నివారించుకోవచ్చు. అదేవిధంగా విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే థైరంతో కానీ కార్బండిజంతో కానీ చేసుకున్నట్టయితే 2.5 గ్రాములు 1 కేజీ విత్తనానికి పట్టి చేసుకుంటే మనం ఈ యొక్క తెగుళ్ళను కూడా మనం నివారించుకోవచ్చు. ఈ విధంగా రైతు సోదరులు సరైన సమయాన సరైన యాజమాన్య పద్ధతులు కనుక పాటించినట్టయితే ఈ యొక్క శనగ పంటలో మనము అధిక దిగుబడిని పొందవచ్చు.
1: శనగ పంటలో సస్యరక్షణ గురించి పాలెం ప్రాంతీయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త జి మాధురి గారు రైతు సోదరులకు అందించిన వివరాలు విన్నారు. ఈరోజు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వివిధ పూల ఉత్పత్తులలో లాభాల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ పూల పరిశోధనా స్థానం రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జహ్రా సల్మా గారు అందించే వివరాలు ప్రసారమవుతాయి. ఈ కార్యక్రమం ఈరోజు సాయంకాలం 6:50 వ్యవసాయ సూచనల్లో మీరు వింటారు. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి కార్యక్రమంలో ధాన్యం నిల్వలో ఆశించే పురుగులు తెగుళ్ల నివారణ చర్యల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం నుండి హుజూర్ నగర్ అగ్రికల్చరల్ కాలేజ్ కీటక శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్గా చేస్తున్న డాక్టర్ పద్మశ్రీ గారితో పరిచయం ప్రసారమవుతుంది.

శ్రోతులకు మరొకమారి పూట ప్రసారంగానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీలా, శ్రీమతి కుంజుమణి గార్ల వేణుగాన ద్వయం ప్రసారమవుతుంది. 9:00 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతార ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:03 ఇంగ్లీష్ టాక్స్ ఈనాటి కార్యక్రమంలో యూనిక్ కేఫ్ కల్చర్ ఇన్ హైదరాబాద్ ఇంటర్వ్యూ విత్ స్టార్టప్ మెంటర్ శ్రీ సురేష్ బల్లా. ఈ కార్యక్రమం ఈ ఉదయం 10:03 ప్రసారమవుతుంది.

ఆకాశవాణి సమయం 6:45 వస్తుంది. కొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ ఉదయం అమరావతి నుంచి విశాఖపట్నానికి బయలుదేరతారు. విశాఖ చేరుకున్న అనంతరం ఆర్కే బీచ్లో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులు, స్థానిక మత్స్యకారులతో ముఖ్యమంత్రి ముచ్చటించనున్నారు. అనంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. విశాఖపట్నంలోని 11 మండలాల పరిధిలోని లబ్ధిదారులకు ఇంటి స్థలాల క్రమబద్దీకరణ పట్టాలు అందిస్తారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ముగించుకుని విశాఖ నుంచి అమరావతికి ముఖ్యమంత్రి తిరుగు ప్రయాణమవుతారు. రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణాను మరింత మెరుగుపరిచేందుకు సమగ్ర ప్రణాళిక సిద్దం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విజయవాడ గుంటూరు సహా సమీప ప్రాంతాలను అనుసంధానిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా వ్యవస్థను రూపొందించాలని సూచించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న జరిగిన 66వ రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ సమావేశంలో పలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. రాజధానిలో నూతనంగా నిర్మించనున్న అసెంబ్లీ భవనంపై 250 మీటర్ల ఎత్తైన స్పియర్ టవర్తో పాటు లిఫ్టుల నిర్మాణానికి అథారిటీ ఆమోదం తెలిపింది. ఈ నిర్మాణాలకు 661 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారు. రాజధాని పరిధిలోని 29 గ్రామాల్లో ఎల్పీఎస్ జోన్లో మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు 1,548 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అథారిటీ అనుమతి ఇచ్చింది. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అవసరమైన సహకారం అందించాలని కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. దక్షిణాది రాష్ట్రాల వ్యవసాయ సదస్సులో పాల్గొనేందుకు శివరాజ్ సింగ్ చౌహాన్ హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన నిన్న కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను కేంద్ర మంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు రాష్ట్రానికి అవసరమైన కేంద్ర సహకారాన్ని కోరుతూ వివరాలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగనపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఈగల్ ప్రస్తుత పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఈగల్ కేంద్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో హోంమంత్రి పాల్గొన్నారు. సమావేశం అనంతరం ఆ పాత్రికేయులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ ఈగల్ వ్యవస్థ రాష్ట్రంలో మాదక ద్రవ్యాల నిర్మూలన నియంత్రణకు సమగ్ర చర్యలు చేపడుతోందన్నారు. గత 21 నెలల్లో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ, ఉద్యానవన శాఖల సమన్వయంతో ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును గణనీయంగా తగ్గించామని హోంమంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా ఉండి రైల్వే ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఈ ఏడాది నవంబర్ నెల చివరి నాటికి పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ఉండి రైల్వే గేట్ వద్ద జరుగుతున్న ఓవర్బ్రిడ్జ్ నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ
1: ఈ ప్రాంతపు రాకపోకలకి అనేక సంవత్సరాలుగా మేము కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ఇది ఉండులో ఉన్నప్పటికీ కూడా ఈ రూట్ ని కనీసం ప్రయాణించేటువంటి పరిస్థితి లేదు. పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా గుతుకలతో ఉండిపోయి బస్సులు, లారీలు, కార్లు ఏది కూడా తిరగలేనటువంటి పరిస్థితి. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడ్డారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పక్కన ఉన్నటువంటి రోడ్డు కూడా నవంబర్ ఆఖరి నాటికి దీన్ని పూర్తి చేస్తా ఉండడంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. ఖచ్చితంగా పూర్తయి తీరుతుందనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తున్నా.
0: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్టంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తూ యువత బంగారు భవిష్యత్తుకు పునాదులు వేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా

0: పనిచేస్తున్నామని చెప్పారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణంలోని పరిటాల శ్రీరాములు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన యువత భవితకు భరోసా కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాలను పెంపొందించుకునే వివరాలు అందుబాటులో ఉండేలా నైపుణ్య పోర్టల్ను ఏర్పాటు చేసినట్టు మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: గత వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాల సమాహారాన్ని మీకు అందించే ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం వసుధైక కుటుంబం ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: రాష్ట వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యా సంస్థల సొసైటీ 59వ గవర్నింగ్ బాడీ సమావేశం మంత్రి అధ్యక్షతన గుంటూరు జిల్లా ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గురుకుల పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించాలన్నారు. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసించిన వారిలో దాదాపుగా 27 మంది ఐఏఎస్, 20 మంది ఐపీఎస్, 13 మంది ఐఆర్ఎస్, 4 ఐఎఫ్ఎస్లుగా మరెంతో మంది సమాజంలో అత్యున్నత స్థానాల్లో సేవలందిస్తున్నారని అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం 25 వసంతాల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సేవా సంకల్ప అభియాన్లో భాగంగా విజయవాడలో బీజేపీ రాష్ట కార్యాలయంలో భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట అధ్యకులు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా సేవా సంకల్ప అభియాన్లో భాగంగా 10,000 యూనిట్ల రక్తాన్ని సేకరించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. యువత పెద్ద సంఖ్యలో రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు గత రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలాయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్రమోక్ష అలంకారంలో భక్తులుగా అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు మలాయప్ప స్వామిని కన్నులార దర్శించుకుని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. దీనిపై ఆకాశవాణి తిరుపతి జిల్లా ప్రతినిధి మరిన్ని వివరాలు అందజేస్తారు.
2: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా 4వ రోజు శుక్రవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు సర్వభూపాల వాహనంపై గజేంద్ర మోక్ష అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ మలయప్ప స్వామివారిని కనులారా దర్శించుకుని భక్తి పారవస్యంలో మునిగిపోయారు. శనివారం ఉదయం మోహిని అవతారం, సాయంత్రం గరుడ వాహన సేవలను టీటీడీ నిర్వహించనుంది.
0: రాష్టంలోని గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ ఎస్సీ బీసీ విద్యార్థులకు యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ పర్సనాలిటీ పరీక్షలకు శిక్షణ కోసం ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ తెలిపింది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొంది. విద్యార్థులకు ఈ నెల 27న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, వచ్చే నెల 1న ఇంటర్వ్యూలు ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 2వ తేదీన ఎంపిక జాబితా ప్రకటించనున్నట్టు, 5వ తేదీ నుంచి 8 నెలల పాటు ఉచిత శిక్షణ అందిస్తామని పేర్కొంది. వాతావరణం. ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు సాయంత్రానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్ర అధికారి ఎల్ నారాయణ పేర్కొన్నారు. ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. వీటి ఫలితంగా కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఈరోజు రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ,
3: కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతిని ప్రతి ఏడాది సెప్టెంబర్ 21న రాష్ట వేడుకగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో నిర్వహించే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనేందుకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రాష్టంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖతో పాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగరపూడి అనిత పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలు ప్రతిభావంతులను తయారు చేసే కేంద్రాలుగా మారాలని రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. ప్రాంతీయ వార్తలు.

0: ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక రచా ఝా. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య వింశతితమస్య రోజ్గార్ ఇతి ఆజీవికా మేళకస్య అంతర్గతం వివిధేషు ప్రశాసకీయేషు విభాగేషు సంస్థాసు చ నవనియుక్తేభ్యః యువభ్యః 150,000 నియుక్తిపత్రాణి దృశ్యశ్రవ్యపరాంతర్జాలీయ మాధ్యమేన వితరిష్యతి. ప్రధానమంత్రీ అస్మిన్ అవసరే ఉపస్థితం జనసమూహమపి సంబోధయిష్యతి. ఇదం ఆజీవికా మేళకం దేశస్య 45 స్థానేషు ఆయోజయిష్యతే. నవనియుక్తాః అభ్యర్థినః భారత ప్రశాసనస్య విభిన్నేషు మంత్రాలయేషు విభాగేషు చ కార్యభారం స్వీకరిష్యంతి. ఏతేషు రాజస్వ విభాగం, రేల మంత్రాలయం, గృహమంత్రాలయం, స్వాస్థ్య పరివార కళ్యాణ మంత్రాలయం, విత్తీయ సేవా విభాగం, రక్షా మంత్రాలయం చ సమేత్య అన్యే విభాగాః సమ్మిళితాః సంతి. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అద్య ప్రాతః నవదిల్ల్యాం పర్యావరణస్య వాతావరణగతిశీలతాయాశ్చ భవిష్యః ఇత్యస్మిన్ విషయ ఆయోజితస్య అంతారాష్ట్రియ సమ్మేళనస్య ఉద్ఘాటనం కరిష్యతి. ద్విదివసీయస్య అస్య సమ్మేళనస్య ఆయోజనం రాష్ట్రియ హరితాధికరణేన క్రియతే. సమ్మేళనె పర్యావరణ విశేషజ్ఞా, సర్వోచ్చ న్యాయాలయస్య ఉచ్చ న్యాయాలయానాం జనపద న్యాయాలయానాంచ న్యాయాధీశాః భాగం గ్రహీష్యంతి. విభిన్న మంత్రాలయానాం సచివాః వరిష్ఠాః ప్రశాసకీయాధికారిణశ్చాపి కార్యక్రమె సహభాగం కరిష్యంతి. సమ్మేళనె 17 దేశేభ్యః ప్రతిష్ఠితాః న్యాయాధీశాః న్యాయిక ప్రతినిధయశ్చ సహభాగం కరిష్యంతి. భారతం సంయుక్తారబామిరాతశ్చ ప్రాదేశిక శాంతేః సురక్షాయాః స్థైర్యస్య చ సంవర్ధనాయ కృతేషు ప్రయత్నేషు నిరంతర సహకారం సమన్వయం చ ప్రతి స్వకీయాం ప్రతిబద్ధతాం పునః ప్రకటితవంతౌ. ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ ह्यः संयुक्तारबामीरातस्य राष्ट्रपतिना शेख मोहम्मद बिन जायद अल नहयान इत्यनेन दूरभाषेण सम्पर्कः कृतः. उभौ नेतारौ पश्चिमैशियायां प्रवर्तमानानां घटनाक्रमाणां विषये परस्परं विचारान् प्रकटितवन्तौ. उभाभ्यां देशाभ्यां व्यापक सामरिक सहमतिम् अधिकं सुदृढीकर्तुम् ऊर्जा रक्षा प्रौद्योगिकी निवेश स्वास्थ्याञ्च समेत्य నూతనేషు ఉపాయేషు చర్చా కృత. సంయుక్తారబామిరాతస్య రాష్ట్రపతినా ప్రధానమంత్రిణః నరేంద్రమోదినః జన్మదివసస్య అవసరే హార్దిక్యః శుభకామనాః ప్రేషితాః తథా భారతస్య సఫల బ్రిక్స్ అధ్యక్షతాయై తస్య అభినందనమపి కృతం. ప్రధానమంత్రి మోదీ బ్రిక్స్ శిఖర సమ్మేళనె షేఖ్ ఖాలిదస్య సహభాగితాయై తథా భారతస్య అధ్యక్షతాయాః అంతర్గతం महत्वपूर्णानां परिणामानां प्राप्तौ सति संयुक्तारबामीरातस्य सहयोगस्य सहमतेः च प्रशंसां कृतवान्. दिल्ली विश्वविद्यालयस्य छात्रसंघस्य निर्वाचनाय मतदानप्रक्रिया ह्यः सम्पन्ना. अस्मिन् निर्वाचने 68.41% मतदानं पञ्जीकृतम्. मतदानं द्वयोः चरणयोः सम्पन्नम्. ध्यातव्यमिदं यत् అధ్యక్ష ఉపాధ్యక్ష సచివ సంయుక్త సచివ చేత్యేభ్యః పదేభ్యః మతదానం జాతం. మతగణనా అద్య దిల్లీ విశ్వవిద్యాలయస్య ఉత్తర పరిసరే స్థితస్య విశ్వవిద్యాలయ క్రీడాంగణస్య బహుద్దేశీయ సభాగారే భవిష్యతి. ఐషమః ఏషియా క్రీడా మహోత్సవస్య 20తమస్య సంస్కరణస్య భవ్యోద్ఘాటన సమారోహః అద్య జపాన్ దేశస్య ఐషి నాగోయా స్థితే పాలోమా మిజుహో క్రీడాంగణే భారతీయ సమయానుసారం మధ్యాహ్నే 2:30 ఆరప్స్యతే. ద్వివారం ఒలింపిక పదక విజేత్రి మను భాకర్ అథ తజేందర్ పాల్ సింగ్ తూరః చ ఉద్ఘాటన సమారోహే భారతస్య ధ్వజ వాహకౌ భవిష్యతః. ఏషియా క్రీడా అద్యారభ్య అక్టోబర్ మాసస్య 4th దినాంక పర్యంతం ప్రవర్

0: दृश्यते इति वार्ताः।
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ జి మహేష్.
2: జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఏవియానిక్స్ డివిజన్, ఓమ్ని యాక్టివ్ ఫౌండేషన్ సహకారం నిర్వహించిన కార్యక్రమాన్ని ఓమ్ని యాక్టివ్ ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ బాటియాతో కలిసి జిల్లా కలెక్టర్ హరిత ప్రారంభించారు. అదనపు కలెక్టర్ యువరాజ్, జిల్లా వైద్యాధికారి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకబడి జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోకి వచ్చే పేద రోగులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. ఈ మిషన్ ద్వారా వైటల్స్ మానిటరింగ్, రక్త పరీక్షలు, ఆరోగ్య సమస్యలు ముందస్తుగా గుర్తించడం వంటి 75 రకాల సేవలు అందించే అవకాశం ఉందన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వేగవంతమైన నాణ్యమైన పరీక్షలు చేసేందుకు ఈ మిషన్ ఉపయోగపడుతుందని తెలిపారు. జిల్లాలో పాఠశాలలతో పాటు విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించే ఏర్పాటు చేసిన విద్యా ప్లస్ పైలట్ ప్రాజెక్టు రాష్ట విద్యాశాఖ కార్యదర్శి యోగితరాన పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో దీన్ని అమలు పరిచే దిశగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట స్థాయిలో కూడా విద్యా ప్లస్ అమలు చేసే దిశగా అధికారులతో ప్రభుత్వంతో మాట్లాడినట్లుగా తెలిపారు. వికసిత్ భారత్ అభియాన్లో భాగంగా వీబీజీ రామ్జీ కింద 120 రోజులు పని కల్పించేందుకు పంచాయతీ సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభలు నిర్వహిస్తున్నారు. వీటిలో 2026, 2027, 2028, 2028 సంవత్సరంలో చేసే పనులకు సంబంధించి కూలీలు అనుమతులు తీసుకోవడంతో పాటు పనుల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 8వ తరగతి పూర్తయి ప్రతిభ ఉండి ఆర్థిక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం యంగ్ అచీవర్స్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 31వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సచితానందచారి తెలిపారు. స్కాలర్షిప్లు పొందేందుకు కేంద్ర విద్యాశాఖ నిర్వహించే ఎస్ఎస్బీ ఆన్లైన్ ప్రవేశ పరీక్షలు అర్హత సాధించాలని, తల్లిదండ్రుల వార్షిక ఆదాయం 2.5 లక్షలకు మించరాదని, రైతులు, నిరుపేదలు, ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాల వారికి ప్రాధాన్య విస్తరణ వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణకు జిల్లాలో 15 మండలాల్లో గ్రామసభలు నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఓటర్లలో దాదాపు 46,180 మంది పేర్లు అనామలీస్ తప్పిపోయిన ఓటర్లు ఉన్నారు. జిల్లాలో పోలీసు శాఖలో 139 వివిధ రకాల పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. 15 మండలాల్లో నిరుద్యోగ యువతను 90 రోజుల పాటు ఉచిత శిక్షణకు ఎంపిక చేసేందుకు ప్రత్యేక పరీక్ష నిర్వహించి 160 మందిని ఎంపిక చేశారు. ఈ సందర్భంగా వారితో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పేద యువతకు అండగా ఉండేందుకు ఉచిత కోచింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు ఎంపికైన 38 మందిని సత్కరించారు. రాష్ట స్థాయిలో జిల్లా నుంచి రెబ్బెని మండలంలో పాఠశాలలో పనిచేస్తున్న అడ్డూరి శ్రావణి ఎంపికయ్యారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 1000 రోజుల పరిపాలన పూర్తి చేసిన సందర్భంగా జిల్లాలో ఆ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహిస్తున్నారు. పోలాల అమావాస్య పండుగ ఘనంగా నిర్వహించుకున్నారు. ఎడ్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాటిని ప్రత్యేకంగా అలంకరించి ర్యాలీగా వెళ్లి జిల్లా కేంద్రంలో అంకమరాజు ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్టికొట్టే కార్యక్రమం నిర్వహించగా పెద్ద ఎత్తున యువత హాజరయ్యారు. శ్రావణ మాసంలో వరలక్ష్మీవ్రత మహోత్సవం సందర్భంగా జిల్లాలో కాగజ్ నగర్, ఆసిఫాబాద్ పట్టణంలో గల శిశు మందిర్లో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీవ్రత మహోత్సవ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంజారాలు 4 రోజుల పాటు నిర్వహించే తీజ్ పండుగ ముగింపు వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. పెళ్లి కాని యువతులు 9 రోజుల పాటు నవధాన్యాలతో వివిధ రకాల పూజలు చేసి వాటికి మొలకలొచ్చాక దేవతలకు ప్రత్యేక పూజలు చేసి ర్యాలీలు నిర్వహించారు. జైనూరు మండలం పాట్నాపూర్లో గల సిద్దేశ్వర సంస్థానంలో నిర్వహించిన పూలాజీబాబా జయంతి వేడుకల్లో ఆదిలాబాద్ జిల్లా బీజేపీ ఎంపీ గోడెం నగేష్తో పాటు జిల్లా కలెక్టర్ హరిత, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్సీ దండ విఠల్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిలతో పాటు పెద్ద ఎత్తున పూలాజీబాబా భక్తులు హాజరయ్యారు. వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్ట కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2000 మట్టి వినాయకులను ఆసిఫాబాద్, కాగజ్ నగర్ మున్సిపాలిటీల్లో ప్రజలకు పంపిణీ చేశారు.
1: కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సమగ్ర నివేదిక విన్నారు. నివేదిక అందించారు శ్రీ జి మహేష్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆయుర్వేద పద్ధతిలో పంచకర్మ చికిత్స గురించి ఈ ఉదయం 7:10 ఉదయతరంగిణి కార్యక్రమంలో ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయం ప్రసారమవుతుంది.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా పంపిణీ చేస్తారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ రోజ్గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహించనున్నారు. కొత్తగా నియమితులైన అభ్యర్థులు రెవెన్యూ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ తదితర మంత్రిత్వ శాఖలు విభాగాలలో చేరనున్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, దేశ అభివృద్ది ప్రయాణంలో వారి భాగస్వామ్యాన్ని పెంచడంపై ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని రోజ్గార్ మేళా ఒక నిదర్శనం. 20వ రోజ్గార్ మేళాతో వివిధ శాఖలు, ప్రభుత్వ సంస్థలలో మొత్తం సుమారు 12,75,000 మంది యువత నియామక పత్రాలు అందుకున్నారు. పర్యావరణం, వాతావరణ గతిశీలత, భవిష్యత్తుపై జరిగే అంతర్జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం న్యూఢిల్లీలో ప్రారంభిస్తారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పర్యావరణ నిపుణులు, సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తులు, జిల్లా కోర్టు న్యాయమూర్తులు పాల్గొంటారు. వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నత ప్రభుత్వ అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. రాష్ట న్యాయ అకాడమీలు, రాష్ట న్యాయ సేవా సంస్థలు, రాష్ట నిపుణుల మదింపు కమిటీలు, రాష్ట పర్యావరణ ప్రభావ మదింపు సంస్థలు, రాష్ట చిత్తడి నేలల సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. అలాగే 17 దేశాల నుంచి ప్రముఖ న్యాయమూర్తులు, న్యాయ ప్రతినిధులు కూడా ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సు న్యాయపరమైన విధానాలు, శాస్త్రీయ పరిజ్ఞానం, పర్యావరణ పరిపాలనా పద్దతులు, సంస్థాగత అనుభవాలను పరస్పరం పంచుకునేందుకు ఒక వేదికను అందిస్తుంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో 2 తేలికపాటి యుద్ద నౌకలు 2 తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషన్ క్లియరెన్స్ పొందిన 2 సీట్ల శిక్షణ విమానాలను భారత వైమానిక దళానికి అప్పగించింది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణ విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందించింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలని పిలుపునిచ్చారు. ఈ రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ, పౌర విమానయాన సాంకేతికతలను స్వదేశీకరించడానికి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ చేస్తున్న ప్రయత్నాలను మంత్రి అభినందించారు.
1: मैं इस अवसर पर हिंदुस्तान एरोनॉटिक्स लिमिटेड की प्रशंसा करना चाहूंगा. आपने भारत के एरो स्पेस कैपेबिलिटी बिल्डिंग जर्नी में अपने आप को एक इम्पॉर्टेंट पिलर के रूप में स्थापित किया है. एचएल ने एयरक्राफ्ट मैन्युफैक्चरिंग, हेलीकॉप्टर डेवलपमेंट, ओवरहॉल, रिपेयर, मेंटेनेंस और एयरो स्पेस इंजीनियरिंग में वैल्यूएबल कैपेबिलिटीज डेवलप. हमें एचएल को एक ऐसे ऑर्गेनाइजेशन के रूप में देखना होगा.
0: వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత్ దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ సదస్సుకు అస్సాం, ఢిల్లీ, గోవా, కేరళం, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్, బీహార్, ఒడిషా రాష్ట్రాల ఉప ముఖ్యమంత్రులు కూడా పాల్గొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూఢిల్లీలో నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో

0: సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్థిక, ఇంధన, కనెక్టివిటీ రంగాలలో సమగ్ర సహకారాన్ని బలోపేతం చేసే మార్గాలపై చర్చించారు. నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల్లో జరిగిన ప్రాణ ఆస్తి నష్టం పట్ల డాక్టర్ జయశంకర్ సంతాపం వ్యక్తం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన సెమీక్యాన్ ఇండియా 2026 ఫైర్ సైడ్ చాట్లో పాల్గొన్న వైష్ణవ్ మేధో సంపత్తిని కాపాడటం నుంచి భారతదేశంలో ఎండ్ టు ఎండ్ ఉత్పత్తులను డిజైన్ చేసేందుకు గ్లోబల్ కంపెనీలను ప్రోత్సహించడం వరకు సెమీకండక్టర్ పరిశ్రమలో నమ్మకం అత్యంత కీలకమైనదని అన్నారు. 10 ఏళ్ల కాలంలో 85,000 మంది సెమీకండక్టర్ డిజైన్ ఇంజనీర్లకు శిక్షణ ఇవ్వాలని భారత్ లక్ష్యంగా పెట్టుకోగా కేవలం 4 సంవత్సరాలలోనే 70,000 మందికి శిక్షణ పూర్తి చేసినట్లు వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఇప్పుడు చిప్లను డిజైన్ చేసి టేప్అవుట్ చేస్తున్నారని మంత్రి చెప్పారు. దాదాపు 400 ఇంజనీరింగ్ కళాశాలలకు పరిశ్రమ స్థాయి ఎలక్ట్రానిక్ డిజైన్ ఆటోమేషన్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇండియా సెమీకండక్టర్ మిషన్ 2.0 చిప్ డిజైన్, ముడి పదార్థాలు ఫ్యాబ్రికేషన్, అసెంబ్లీ టెస్టింగ్, మార్కింగ్ ప్యాకేజింగ్, పరిశోధన, అభివృద్ది, స్టోరేజీలు అనే 6 కీలక రంగాలపై దృష్టి సారిస్తుందని మంత్రి చెప్పారు. ఈ సెమీకండక్టర్ రంగం ద్వారా 100,000 పైగా ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.
1: We are already globally competitive. Abhi jitne bhi 5 plant mein jo production chalu hua hai wo sab ke sab export mein competition mein khare utar rahe hain, quality par bhi aur cost mein bhi. So we are globally competitive and it's a very good journey. Semicon 1.0 was all about making the foundation. Semicon 2.0 is about building over that foundation.
0: భారత్ కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలను ముందుకు తీసుకెళ్లేందుకు వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిన్న న్యూఢిల్లీలో కెనడా అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిధుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో చర్చలను వేగవంతం చేసి వీలైనంత త్వరగా ఒప్పందాన్ని ముగించేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఇరుపక్షాలు పునరుద్ఘాటించాయి. సెపా ఒప్పందం వస్తు సేవల వాణిజ్యం, పెట్టుబడులు, ఇతర ఆర్థిక సహకార రంగాలలో కొత్త అవకాశాలను సృష్టిస్తుందని భావిస్తున్నారు. సెపా ఒప్పందాన్ని త్వరగా ముగించడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని గణనీయంగా పెంచాలనే ఉమ్మడి లక్ష్యాన్ని సాధించవచ్చని, భారత్ కెనడా ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవచ్చని పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాపార వాతావరణ సర్వే 2026 సంచికలో భారత్ మొదటి స్థానంలో నిలిచిందని దేశంలోని స్వీడిష్ వాణిజ్య మండలి తాజా నివేదిక వెల్లడించింది. 40కి పైగా ప్రపంచ మార్కెట్లలో వ్యాపార వాతావరణం పరంగా భారత్ మొదటి స్థానంలో నిలిచిందని పేర్కొంది. ఈ సమాచారాన్ని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సామాజిక మాధ్యమ పోస్టులో పంచుకున్నారు. ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో స్థిరత్వం, వృద్ది, వ్యాపార సౌలభ్యం విషయంలో మన దేశ వ్యాపార వాతావరణం ఒక ఉన్నత ప్రమాణాన్ని నిర్దేశిస్తోందని మంత్రి అన్నారు. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, కేరళం, మాహే, అండమాన్ నికోబార్ దీవులు, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్ ప్రాంతాలలో ఈరోజు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ, జార్ఖండ్, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, గుజరాత్, మధ్యప్రదేశ్, లక్షద్వీప్ ప్రాంతాలలో ఈరోజు ఇలాంటి పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలిపింది. విదేశీ విరాళాల క్రమబద్దీకరణ సవరణ బిల్లు 2026 సంబంధించి పార్లమెంటరీ సంయుక్త కమిటీ మొదటి సమావేశం నిన్న న్యూఢిల్లీలో జరిగింది. లోక్సభ ఎంపీ సంజయ్ జైస్వాల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బిల్లులోని నిబంధనలపై హోంమంత్రిత్వ శాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. సమావేశం అనంతరం కమిటీ చైర్మన్ సంజయ్ జైస్వాల్ మీడియాతో మాట్లాడుతూ ఈ సమావేశం సంతోషకరమైన వాతావరణంలో జరిగిందని, సభ్యులు పలు అంశాలపై ప్రశ్నలు అడిగారని తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను పంపిణీ చేస్తారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెమీకండక్టర్ పరిశ్రమలో భారత్ ఒక నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్

0: రాజస్థాన్, కర్ణాటక, కేరళం, ఈశాన్య రాష్ట్రాలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఉదయతరంగిణి కార్యక్రమానికి స్వాగతం. శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలోని అంశాలు: మొదటి అంశం శ్రీ వానపట్ల సుబ్బయ్య గారి కవితా పఠనం, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన ఆయుర్వేద పద్ధతిలో పంచకర్మ చికిత్స గురించి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయాలు ప్రసారమవుతాయి. ఉదయతరంగిణి కార్యక్రమంలో ముందుగా విందాం కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీచేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ వానపట్ల సుబ్బయ్య గారి కవితా పఠనం.
2: కవితా శీర్షిక ఒడిబియ్యం. వలసెల్లిపోయినా గట్టుగూలిపోయినా తల్లిగారింటి నుండి బియ్యము తన్నుకు రావాల్సిందే. 5 ఏళ్లకోసారి సారే మల్లాల్సిందే. పసుబువ్వ దావత్తో తాంబూలాలు ఇయ్యాల్సిందే. శ్రీమంతులకైనా నిరుపేదలకైనా ఒడినిండా బియ్యము సంతాన సౌభాగ్యానికి ప్రతీక. భర్త అలిగితే తొడమీదనే బట్టలు పెట్టుకోవచ్చుకునే తెగింపు. ఆడబిడ్డలకందరికీ అతిపెద్ద సామాజిక గౌరవం. 5 సేల్రు, 5 దోసిళ్ళు, 5 పిడికిళ్ళు, 5 చారల బియ్యం, తమలపాకులు, పోకలు, పసుపు కొమ్ములు, ఎల్లిగడ్డలు, ఖర్జూరాలు, కొబ్బరి కుడుకలు, 5 దానిమ్మలు, రూపాయి బిళ్ళలు 5, పంచశిల ఒప్పందంలా పంచభూతాల కలయికల 5 అమ్మోళ్ళు, పసుపు కుంకుమల అలంకరణతో ఒడిబియ్యము మురిసింది. బియ్యం పడిపోతే బతికే కూలినట్లు విచారం. నది వంతెన కూలి పంట చేనంతా కొట్టుకుపోయినట్లు, రాజధారి కూలి రాజకిరీటం ముక్కలైనట్లు తెగ అవమానం. ఏ కార్యంలా బొట్టుబెట్టనీయరు, ఏ మందిలా కలవనీయరు. పందిరిగుంజ పట్టుకుని పండ్లు ఇగిలియాల్సిందే. చెరువు నిండితే ఊరికెంత సంబరమో, బిడ్డకు ఒడి నిండితే తల్లికి ఎంత ఆనందం. అన్నా చెల్లెళ్ళు, అక్కా తమ్ముళ్ళు, అనురాగాలు, అనుబంధాల్ని దుసరదీగే సిబ్బిలా తరతరాలుగా ముడేసే ఒడిబియ్యం తెలంగాణ సంస్కృతికే మకటం. ఆలోచనల మట్టిపూలు మలినంలో పుట్టి మన్నులో ఆడి మహాపిరమిడ్లను నిర్మిస్తారు. మట్టితో ఎడ్లను చేసి సేద్యానికి నారు పోస్తారు. ముక్కులిగిచ్చి ముల్లోకాలను నవ్విస్తారు. బొమ్మలకు సారబోసి సంస్కృతికి సాలుబోస్తారు. వాకిట్లా చాటను నిలబెట్టి పిట్టలకు నూకలు జల్లి వలలేస్తారు. చెట్టుకో పువ్వును తెచ్చి బతుకమ్మలను వేర్చుతారు. వాళ్లే మన గమనాలు, మన ప్రతిబింబాలు.

మన చూపులు, మన నడకలు, మన తర్వాతి కొనసాగింపులు, వాళ్లే మన ఆస్తులు, మన వెలుగులు, మన తర్వాతి కొనసాగింపులు, మన సంతకాలు, వారసులు. అవసరం లేనివెన్నింటినో గౌరవించి అక్కడకు రానివన్నీ ఎంత బరువైనా మోస్తాం. మనవి కానివన్నీ నెత్తినబెట్టుకుని శిగమూగి శీకులకు నాలుకల్ని గుచ్చుకుంటాం. మన రక్తమాంసాలని మాత్రం ఇసిరిచ్చి కసిరిచ్చి బెదిరిస్తాం. బడి, గుడి, ఇల్లు, ఇడుపు, వాకిలి ఎక్కడైనా వారికి చిన్నచూపే. ఓ చాక్లెటు ముఖం మీద పడేసి అడిగిందేది పట్టించుకోము. మన సోకులే సోకులు, ఇష్టాలే ఇష్టాలు. అరే నోరు ముయ్యండ్రా, ఒరే బయటకు నడవండ్రా, ఇక్కడ మీకేం పని, ఇంట్ల నుండి నడవండి నడవండి నడవండి అని గెదుముతారు. ఫోన్ మీద గీత పడితే గుండెనే నలిగిపోయినట్లు విలవిలలాడుతారు. కుక్క దేవుడని, ఆవును దేవతని మొక్కినం. చెట్లు చుట్టూ ప్రదక్షిణలు చేసి పూజిస్తమి. పుట్టలో పాలు పోసి గిరగిరా బొంగరంలా తిరిగితిమి. కొండల్ని బండల్ని గడ్డాల సాధుల్ని గౌరవిస్తమి. మన కంటి పాపల్ని మాత్రం ఒరే బేకూప్, ఒరే విధవ, విధవ కూతలు, బుడ్డోడా అంటూ చిన్న చిన్న తప్పులకు పాలబుగ్గలపై మోటు దెబ్బలు, ఎర్రటి వాతలు. చేతి లేదుంటే అదే అనాగరిక కుసంస్కారాలు. రింగుడు బిళ్ళల్లా ఇసిరేస్తే లేత హృదయాలకు పచ్చిగాయాలు ఎన్నెన్నో. హోంవర్క్ చేయకపోతే గూడ కుర్చీలు, తక్కువ మార్కులు వస్తే తన్నులు, స్కూలుకు జాగైతే ఎండలో నిలువు పరీక్ష, టెన్త్ ఫెయిల్ అయితే పెద్దల తిట్ల షాపాలకు చావులెన్నో. బంగారు గుండెల మీద బరువైన స్వప్నాలు. చీర మీద చిన్న మస్క పడితే డ్రై క్లీనింగు, అంగి మీద చిన్న చిరుగు కనపడితే ఏకంగా కొత్తదేకుంటారు. మీ ఉదయాలు మీకంత నవీనము, పసివాళ్ళు మసివాళ్ళేనా? లేలేత పావురాలు, చిట్టుపట్టి తల్లులు, మన అమ్మలు నాన్నలు, తాతమ్మలు తాతయ్యలు, నెలవంకలు పున్నం వెలుగులు, పాలా సద్దకంకులు, పాలపుంతలు, వాననీటిలో కాగితాల పడవలు. టీవీ రిమోటును విసిరేస్తారు, అద్దం గ్లాసును పగలగొడతారు, బైకును లాక్ చేస్తారు, అగ్గిపెట్టే కాళ్లను తయారు చేస్తారు, రేకులకు తువ్వాలను చుట్టి పీళ్లను ఆడతారు. వాళ్ళు అనుకరించినది సృష్టించినది ఏదీ లేదు. వాళ్ళేమి చేసినా నూతన ఆవిష్కరణలకు ఆరాటం పోరాటమే. కసిరిస్తూ ఇదిలిస్తూ క్రమశిక్షణ ప్రవర్తన చదువులు, కొలుచుకోలేని ర్యాంకులకై చెప్పరాని ర్యాగింగులు దండనలు. వాళ్ళ వ్యక్తిత్వ విలాసాల్ని, మానసిక వికాసాల్ని దెబ్బతీసే మాటల మంటల పొగలు. ఆవేశం, అసహనం, అసంతృప్తి కోసం గాలి, దుమ్ము, వాన, వరదంతా వాళ్ళపైనే. బిడ్డ పుట్టంగానే మా అయ్య పుట్టిండని చెంగునా లేగదూడల ఆకాశానికి ఎగురుదుంకుతాం. అమ్మవారికి ముడుపులు, అయ్యగారికి మొక్కులు తీరుస్తాం, మిఠాయిలు వంచుతాం, జాతకాలని గాసి ఉడబోసి అందమైన పేరును వెతికి వెతికి పెట్టినట్టుగా ఆలోచనల మట్టిపూలను చేరదీద్దాం. మట్టిపాదాల అభిప్రాయాల్ని మేరునగరమంతా నిలబెడదాం. చెప్పులు శాశ్వతం. దారిలో నడుస్తుంటే రాయిదగిలి చెప్పు ఉంగటం తెగింది. పెద్దయ్య యాదికొచ్చిండు. ఎడమ చేతితో చెప్పును చేతికిచ్చాను, తాను కుడిచేత తీసుకున్నాడు. నాది కుసంస్కారం, అతన్ని సంస్కారం. బస్టాండు కూడలిలో రోడ్డుపై యాప చెట్టు కింద కృషించి కూర్చున్నాడు. పాత చెప్పులన్నీ ముందలేసుకుని ఆలోచిస్తున్నాడు. పదే పదే బీడి పొగల్ని వదులుతున్నాడు. మొదటరోజు సంత ఉన్నందుకేమో కొత్త చెప్పులు కిలకిలా నవ్వుతున్నవి. ఎత్తుగా ఇసుక మట్టి మీద పరిచిన పాత దుప్పటి భూగోళ పటంలా అతని ముందు పండ్రాయి. నదీ దగ్గర తెచ్చినట్లుంది రాయికి ఆకురాయంత పదనం. తోలు సంచిలో నుంచి ఒక్కొక్కటి బయటికి తీస్తున్నాడు. ఆరే రంపము, గూటము, దారము, శీలలు, తోలుముక్కలు, వాళ్ళు, వెలుగు కిరణాలలా పనిముట్లు. చెప్పులను మనుషులను కలిపిన మానవుణ్ణి నేను తదేకంగా చూస్తున్నా. వచ్చిన చెప్పు వచ్చినట్లే కుడుతున్నాడు. తువ్వాలలా తోలును పరిచి అచ్చులు గీశాడు. ఈదుల్లో గీతున్న కత్తితో లేతము వనుగూసినట్లు తాటగా చకచక తోళ్లు కోస్తున్నాడు. పదును వాడిపోకుండా కత్తి పదే పదే మెగ్గును అదుతున్నాడు. నల్లదారంతో నాలుగు కుట్లకే నక్షత్రంలా మెరిసే. 20 ఏళ్ల నుండి చూస్తున్నా. చిన్న పందిరిలాంటి గుడిసే, కవేలా పెంకులు, ఫ్లెక్సీలతో పైకప్పు. రోడ్ల విస్తరణలో చెప్పుల డబ్బా చెత్తకుపోయింది. అదే తేవనా ఎండదగలకుండా గొడుగును నాటాడు. ఏండ సంధి రోడ్డే జీవనాధారం. ఎలాంటి చెప్పైనా సరే రేపపాటులో కొత్త చెప్పులా తయారైతుంది. తెగిన బొటనవేలు, ముఖవారు, ఉంగటం, కప్పులేవైనా గూటంతో రెండు దెబ్బలేస్తే అరచేయి మన్నం తోలైనా తమలపాకులోలే. 2 ములలు, 4 కుట్లకు చెప్పు నవ్వుతూ కాళ్లకు ఇమిడిపోతుంది. ఒంటి మీద సోయిపోయినా కాళ్లకు జోలుండాల్సిందే. దేవుడికి పావుకోలున్నాయి, ఊరుకు చెప్పులున్నాయి, నరునికి నగరానికి చెప్పులున్నాయి. చెప్పుకు పడ్డాభిషేకం జరిగింది. చెప్పు చేసిన తాత చెట్టు కిందనే దిక్కులు చూస్తుండు.
అధికారులు

0: ఆహారం పోవచ్చు, అమ్మా నాయన పోవచ్చు, ఊరు మునిగిపోవచ్చు, కానీ చెప్పులు కాళ్ళకు శాశ్వతం. నిరంతర ప్రయాణంలో నేను అలసిపోయినా ఒక్కనాడు అవి అలసిపోలేదు. ఎండ వాన చలులు తుఫానులు ఎన్నొచ్చినా చంద్రమండలం పోయినా అవి నన్ను అంటుపెట్టుకునే ఉంటాయి. ముళ్ళుగుచ్చకుండా అరికాళ్ళు కందకుండా చల్లని వెన్నెలలా రక్షణ కవచాలు అమ్మతోడు. నేను ఇన్నేళ్ళు నడిచింది నా పాదాలతో కాదు, మాదిగ పెద్ద చేసిన చెప్పులతోనే. మార్నింగ్ వాకింగ్. పొద్దున మంచును కప్పుకొని నడుస్తుంటే పైయంతా ఉడికెక్కుతున్నది. నేల పొత్తిడిలో ఎన్ని ఖనిజాలో. నడక ఇప్పుడు ఆహారంలో భాగమైంది. నేను నడుస్తుంటే నా వెంబడే సూర్యుడు కూడా నడుస్తున్నాడు. రన్నింగ్, సైక్లింగ్, జాగింగ్, వాకింగ్, ఒత్తిడిని తగ్గించే వ్యాయామాలు. తూర్పు పడమరల రెక్కలూపుతూ పోటీలు పడుతూ పక్షుల్లా డైలాగులు కొడుతున్నారు. ఉత్తర దక్షిణాలుగా కాళ్ళు చేతులు ఆడిస్తూ కాలు తిరిగే ఆసనాలతో కసరత్తులతో స్ప్రింగ్లా సాగుతూ సర్కస్లా తలపిస్తున్నారు. రక్తపోటు, గుండెపోటు, అస్తమా, డయాబెటీస్ ఆరోగ్యాల్ని జలగల్లా పట్టిపీడిస్తున్న బీమారీలు. ఒక్కపూట వాకింగ్ బంద్ అయితే గ్లూకోజ్ లెవెల్ కింద మీదనే. పొద్దున్నే 5 గొట్టంగా అందరెక్కుతాన ఆరోగ్య మహాసమ్మేళనం. అధిక బరువు, అనేక రోగాలకు ఆక్సిజన్. కదలకపోతే కాలం కూడా గడ్డగడుతుంది. ప్రవహించకపోతే నదైనా మలకబడి మురుగుబడుతుంది. నడిస్తేనే ఆరోగ్యాలు అలకగా. నడకనే మార్పుకు పునాది. మార్పును చూడాలంటే నడవాలి. చెప్పులు లేకుండా నడిస్తే నేలలోని వెచ్చదనం, ఇసుక కమ్మదనం రుచైతున్నది. చెరువులో చేప పిల్లల్లా, అడవిలో జింక పిల్లల్లా, మైదానంలో శాస్త్రీయ కుస్తీలు, శ్వాస ప్రాణాయామాలు, యోగాసనాలు, చాతాడులా ఒడిదిరుగుతున్న శరీరాలు, ఎదల్ని భూమికి ముద్దిస్తూ పుషప్పు వామప్పులతో దండీలు కొడుతూ నడుముల్ని నిలవంకలు చేస్తున్న చంద్రులు, బుడ్డబుడ్డ బురకలు, పత్తిపూల మొగ్గలు, చిన్ని చిన్ని బుడతల కరాటే కొంగుపూలు, శరీర దారుడ్యాలకై అద్భుత సాహసాలు, బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్, కీపింగు, వాలీబాల్, ఫుట్బాల్, షటిల్, టెన్నిస్, సిక్సర్ పరుగులు, కండలు కరిగే కుస్తీలు, బహుళ ఆటలతో గ్రౌండ్ నిండా ప్రాక్టీసులు, ఒలింపిక్స్ నందుకునే పిల్లల ఆశయాలు, ఫిట్నెస్ పెరుగుదలకు అమృత ఈతకులను మైదానం. అడగడుగును గుండెల కత్తుకుంటది. బౌండరీ దాటిన 10 బౌల్ను తమ్ముళ్లా తెచ్చి చేతికి అందిస్తుంది. చిన్న చిన్న దెబ్బ తగిలిన సర్రునా పరిగెత్తుకొచ్చి ప్రాథమిక ఆరోగ్య కేంద్రమై కట్టుకడుతుంది. ఒక్కరోజు రాకపోతే నిన్నెందుకో రాలేదు బిడ్డ అని అమ్మలా తలనివిరి అడుగుతుంది. నాయనలా ఎదురు చూస్తుంది. గ్రౌండు సామాజిక ఆరోగ్య కేంద్రం. నీళ్లుంటేనే చెరువుకు అందం, కాయలు కాస్తేనే చెట్టు గౌరవం, ఆకాశం చుక్కల్ని అలికినట్లు మైదానం జనాల్ని నాటింది. కొత్త స్నేహాలు విరబూస్తాయి. కొత్త కొత్త కథలు గుండెలిప్పుకొని మనసుల్ని అలకగా చేసుకుంటవి. ఆరోగ్యమే మహాభాగ్యమని పచ్చని తోరణాలతో గ్రౌండు ముగ్గేసింది. పోదాం పద పొద్దునే గ్రౌండుకు.
1: మీరింతవరకు శ్రీ వానపట్ల సుబ్బయ్య గారి కవితా పఠనం విన్నారు. ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
5: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
6: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097 కి కాల్ చేయండి.
7: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయతరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం శీర్షికన ఆయుర్వేద పద్ధతిలో పంచకర్మ చికిత్స గురించి ప్రముఖ వైద్యురాలు డాక్టర్

0: ఆరోగ్య జీవనం శీర్షికన ఆయుర్వేద పద్ధతిలో పంచకర్మ చికిత్స. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఎస్ సుభద్ర గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ సుభద్ర గారు.
1: నమస్కారం అండి.
0: మన భారతీయ సంస్కృతిలో ఆయుర్వేదం అనేది ఒక నిత్య జీవితంలో ఒక భాగంగా ఉండేది. సో మనని మనం ఆరోగ్యంగా ఉంచుకునే పద్ధతులు దాదాపుగా వంటింట్లోనే మొదలయ్యాయి.
1: అవునండి.
0: అయితే ప్రస్తుతం ఉండే జీవన సరళిలో, ఆధునిక జీవన పద్ధతుల్లో స్ట్రెస్కి ఎక్కువగా లోనవుతున్నారు జనాలు. దానికి వ్యాయామం కూడా తగ్గిపోయింది. ఆయుర్వేద చికిత్సలో ముఖ్యంగా ఈ పంచకర్మ చికిత్సతో ఏ ఏ సమస్యలకి సమాధానం దొరుకుతుంది, అలాగే ఈ పంచకర్మ చికిత్స అంటే ఏంటంటారు?
1: పంచకర్మ చికిత్స అనేది ఆయుర్వేద చికిత్స విధానాల్లో ఒకటండి. ఆయుర్వేదం అంటేనే మనిషి ఎలా జీవించాలి. ఇట్స్ నాట్ ఓన్లీ క్యూరేటివ్ కాకుండా ప్రివెంటివ్, అంటే ఆరోగ్యం కాపాడుకునే విధానము. సో ఆయుర్వేదంలో ఇలా ఒక శ్లోకం ఉందండి, స్వాస్థ్యస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం. అంటే రోగులకి చికిత్సే కాకుండా ఎలా ఆరోగ్యం కాపాడుకోవాలి, అలాగే రోగగ్రస్తులు కాకుండా ఎలా జీవించాలి అనేది చెప్పబడింది ఆయుర్వేద శాస్త్రంలో.
0: అయితే మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ఆయుర్వేద విధానాన్ని గనక మనము జీవన శైలిలో గనక ఆకలింపు చేసుకున్నట్లయితే రోగము కానీ వ్యాధి కానీ వచ్చినప్పుడు పొందాల్సిన చికిత్సే కాకుండా రోగం బారిన పడకుండా కూడా ఉండే అవకాశం ఉందంటారు.
1: అవునండి. ఇప్పుడు మనకి ఆయుర్వేద ప్రకారంగా బయట కనబడే మీకు అన్ని తత్వాలు మనిషిలోనూ కనబడతాయి. ఆయుర్వేద ప్రకారంగా త్రిదోషాలు మెయిన్ అండి. ఒక ఆరోగ్యం కాపాడుకోవాలన్నా, రోగగ్రస్తులు కావాలన్నా, అది సమతుల్యంగా ఉన్నప్పుడు ఆరోగ్యం,
0: సమతుల్యత లోపించినప్పుడు అనారోగ్యం.
1: అనారోగ్యం అంటే డే టు డే క్లైమేట్ చేంజెస్, అట్మాస్ఫిరికల్ చేంజెస్, అలాగే కాకుండా సీజన్ వైజ్ లైఫ్ స్టైలు, ఫుడ్ హ్యాబిట్స్, ఈ అన్ని కారణాలకు ఆటోమేటిక్గా ఈ బ్యాలెన్స్ తప్పే అవకాశాలు చాలా ఉంటాయి. సో దాన్ని ఎలా మనం జీవిస్తే ఈ ఆరోగ్యం కాపాడుకోగలము అనేది క్లియర్గా ఆయుర్వేద సిద్ధాంతంలో చెప్పారు. ఇలా అయినప్పుడు, దోషాలు ఏరుపేరు అయినప్పుడు, రోగగ్రస్తులైనప్పుడు చికిత్స విధానాలు చెప్పబడ్డాయి. దాంట్లో ఒక్కటి పంచకర్మ. ఇది శోధన ప్రక్రియలో వస్తుంది. ఇది ప్యూరిఫికేషన్ ప్రొసీజర్తో ట్రీట్ చేయడం, దాంట్లో పంచకర్మ అనేది వస్తుందండి.
0: అంటే శరీరంలో ఉండే మలినాలని తొలగించే ప్రయత్నంలో పంచకర్మ చికిత్స ఒక భాగం అంటారా?
1: ఒక భాగం. పంచకర్మ అనేది 5 ప్రక్రియలండి. దీంట్లో మెయిన్ వమనం, విరేచనం, వస్తి, నస్యం, రక్తమోక్షణం.
0: మీరు చెప్పిన ఈ వమనము, వస్తి, విరేచనము, వీటిని ఏ విధంగా చేస్తారు మేడం?
1: అందరికీ అన్ని చేయలేము. వాళ్ళ వాళ్ళ రోగాలను బట్టి, శారీరక బలం బట్టి, తత్వం బట్టి, తర్వాత వయస్సు బట్టి, బయట ప్రకృతిలో సీజన్ బట్టి కూడా చేయడం పడుతుంది. మెయిన్గా ఈ అబో షోల్డర్స్ ఉండే ప్రాబ్లమ్స్, కంట భాగం నుంచి పైన ఉండే వికారాలకు వమనం ద్వారా. వమనం అంటే ఒక పద్ధతిగా మనిషిని ప్రిపేర్ చేయించి వాంతులు చేయించడం. కఫ ప్రాబల్యంతో ఉన్న ప్రాబ్లమ్స్లో ఈ ప్యూరిఫికేషన్ వమనం సెలెక్ట్ చేయబడుతుంది. సో ఇన్ దిస్ ప్రొసీజర్ వి గివ్ లైక్ వి ప్రిపేర్ పేషెంట్ ఇనిషియలీ బై గివింగ్ డూయింగ్ స్నేహపానం, ఐ మీన్ మెడికేటెడ్ ఘీ ఇంతెంత ప్రమాణంలో తాగించి, దెన్ స్వేదనం, దట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ స్టీమ్ కైండ్ ఆఫ్ థింగ్. సో ఆల్ దిస్ ప్రొసీజర్ ఆర్ డన్ టు బ్రింగ్ సెల్యులర్ వేస్ట్ టు ద గట్ లెవెల్, శాకాశ్రిత దోషాలని గట్ లెవెల్లో తెచ్చి, దెన్ మెడిసిన్ కషాయాలు, పాలు, ఎన్నో రకాలుగా ఉంటాయి ఇండ్యూస్ చేయడానికి వామిటింగ్, దాని మూలకంగా వామిటింగ్స్ చేయిస్తాం. దానికి కూడా డైజెషన్, జీర్ణశక్తి బాగా ఉన్నప్పుడే పంచకర్మ చేయబడుతుంది.
0: విరేచనం,
1: విరేచనానికి కూడా వి ప్రిపేర్ ద సేమ్ థింగ్, మెడికేటెడ్ ఘీ ఇనిషియలీ, స్నేహనం, స్వేదనం, దెన్ దీస్ ఆర్ పూర్వ కర్మస్ అంటారు, లేహంసో, కషాయంసో, చూర్ణంస్ ఇచ్చి వి ఇండ్యూస్ మోషన్స్ లైక్ విరేచనాలు ఇండ్యూస్ చేస్తాం. పిత్త డామినేటెడ్ డిసీజెస్లో వి డూ దిస్.
0: వస్తి
1: అనేది నార్మల్గా

0: అందరికీ అర్థం కావాలంటే మెడికేటెడ్ ఎనిమాస్ అనుకోండి. ఇది ఏనల్ ద్వారా మెడిసిన్ని లోపల ఇంజెక్ట్ చేస్తాము. సో దీన్ని చేయడానికి కూడా ఇనిషియలీ వీ ప్రిపేర్ ఎక్స్టర్నల్ స్నేహనమ్ ఈజ్ లైక్ ఆయిల్ అప్లికేషన్ ట్రీట్మెంట్స్, ఈ ఆయిల్ మసాజెస్ ద్వారా ఇనిషియలీ వీ ప్రిపేర్ బాడీ మసాజ్, ఫోమెంటేషన్, బాష్ప స్వేదం అండ్ హర్బల్ లీఫ్ ఫోమెంటేషన్ ఆర్ పిండ స్వేదం అంటారు దాన్ని. దాంట్లో కూడా రెండు రకాలు ఉంటాయి, పత్రపిండ స్వేదం, షష్టిక శాలి పిండ స్వేదం అంటే మెడికేటెడ్ రైస్ తో,
1: ఇది నవరా రైస్
0: నవరా అని చెప్తారు అన్ని దగ్గర,
1: నవరా బియ్యంతో పాలల్లో ఉడికించి అందులో కొన్ని మూలికలు వేసి ముద్దలా చేసి తర్వాత కాపడం లాంటివి చేస్తారు.
0: అవునండి, మూలికలతో కషాయాలు తయారు చేస్తాం. ఆ కషాయం ని దీంట్లో ఆ సగం భాగము ఈ నవరా వండే దాంట్లో యూజ్ చేస్తాం, సగం కషాయం లాగా పెడతాం. పాలు ఇది ఉడికిచ్చిన ఈ రైస్ తో ఈ మూటల్లాగా చేసుకుని దీంట్లో డిప్ చేసుకుని మసాజ్ చేయడం, బేసిక్ లో స్ట్రెంగ్తెనింగ్ కైండ్ ఆఫ్ థింగ్ ఇది. ఇవన్నీ పూర్వకర్మలే. సో చేశాక దెన్ వీ గో అహెడ్ విత్ ద వస్తి ట్రీట్మెంట్. దీంట్లో ఆయిల్ ఎనిమా ఇస్తాం, అనువాసన వస్తి అంటారు టెక్నికలీ, ఆస్థాపన వస్తి అంటే కషాయ వస్తి అని. అనువాసన వస్తి ఇది భోజనం తర్వాత ఇమ్మీడియట్ గా ఇస్తాం, అంటే చేతి నెమ్ము ఆరకముందే ఇవ్వాలి అని శాస్త్రంలో చెప్పబడింది. దీనికి ఒక సైంటిఫిక్ రీజన్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా ఎందుకు అలా అంటే, లైక్ భోజనం చేయగానే మనకు పైలోరిక్ స్ఫింక్టర్ క్లోజ్ అయిపోతుంది. సో మన జీర్ణకోశం ఒక పిపెట్ లాగా ఊహించుకుంటే ఏదైనా లిక్విడ్ సక్ చేసినప్పుడు పైన ఇఫ్ యూ క్లోజ్ దట్ ఓపెనింగ్ లిక్విడ్ విల్ హోల్డ్ అంటిల్ యూ ఓపెన్. సో అలాగే మనకి పైలోరిక్ స్ఫింక్టర్ క్లోజ్ అవ్వగానే ఇస్తే మనం ఇచ్చిన ద్రవ మెడికేటెడ్ ఆయిల్స్ ఇట్ విల్ స్టే ఫర్ లాంగర్ టైమ్ ఇన్ ద ఇంటెస్టైన్. వాత దోషాలు, వాత డిసార్డర్స్ కి వస్తి అనేది మెయిన్ ట్రీట్మెంట్ గా ట్రీట్ చేస్తాం. ఆస్థాపన వస్తి కషాయాలతో సేమ్ మెడికేటెడ్ ఎనిమా ఇస్తాము. దిస్ ఇస్ గివెన్ ఇన్ ఎంప్టీ స్టమక్. సో ఇట్స్ ఆల్వేస్ స్టార్టెడ్ విత్ అనువాసన వస్తి, దెన్ ఫాలోడ్ విత్ కషాయ వస్తి, దట్ ఈస్ ఆస్థాపన నిరువవస్థి కూడా అంటారు దాన్ని. దిస్ ఇస్ గివెన్ ఇన్ ఎంప్టీ స్టమక్.
1: నస్యం
0: జత్రు ఊర్ధ్వక రోగాలు అంటారు దానికి నస్యం ట్రీట్మెంట్. నస్యం అంటే నాసా ద్వారా మూలక మెడిసిన్ ని ఇన్స్టిల్ చేసేది, నాసిక ద్వారా ఔషధం ని అంటే అది ఏదే ఫామ్ లో ఉంది, ఘీ ఫామ్, ఆయిల్ ఫామ్ ఆర్ కషాయ లిక్విడ్ ఫామ్, దీని ప్రొసీజర్ ని నస్యం అంటారండి. దీనికి కూడా ప్రిపరేటరీ ప్రొసీజర్ ఉంటుంది. దే గివ్ లైక్ ఆయిల్ మసాజ్ నెక్, షోల్డర్స్, అప్పర్ బ్యాక్, ఫేస్ కి, దెన్ ఆఫ్టర్ దట్ స్టీమ్ సేమ్ స్వేదన, దాని తర్వాత ముక్కు రంధ్రాల్లో డ్రాప్స్ వేయడం జరుగుతుంది. దీని నస్య ప్రక్రియ అంటారు. ఇది ఈవెన్ అర్థిత వాతం, పారాలసిస్, బెల్స్ పాల్సీలో కూడా ఈ దీన్ని మెయిన్ ట్రీట్మెంట్గా కన్సిడర్ చేస్తారు. ఈ అర్థిత వాతంలో మెయిన్ సెంటర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద బ్రెయిన్. సో టు స్టిమ్యులేట్ దట్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేయడానికి, అక్కడ ఉండే అబ్స్ట్రక్షన్ని తొలగించడానికి ఈ నస్య ట్రీట్మెంట్ చాలా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుందండి.
1: చివరి ప్రక్రియ అయిన రక్తమోక్షణం.
0: రక్తమోక్షణం అంటే బ్లడ్ లెట్టింగ్. బ్లడ్ లెట్టింగ్ మెనీ వేస్ లో ఉండదండి, జలగం అంటారు. సో జలగం అప్లికేషన్ తో కూడా దూషిత రక్తాన్ని యూఆర్ టేకింగ్ అవే త్రూ లీచ్ అప్లికేషన్స్ తో. ఎందుకంటే దీనికి దూషిత రక్తాన్ని పీల్చే గుణం ఉంది యాక్చువల్లీ లీచ్ కి. జలౌకావచరణం అంటారు దీన్ని, రక్తమోక్షణ జలౌకావచరణం. సో దాని ద్వారాను అదర్వైజ్ ఇప్పుడు కట్ చేసి కూడా ఎక్స్పర్ట్స్ దే ఆర్ గెటింగ్ ట్రైన్డ్ దాంతో, దాని పర్టికులర్ ప్లేస్ లో కట్ చేసి బ్లడ్ లెట్టింగ్ చేయడము.
1: డాక్టర్ సుభద్ర గారు, పంచకర్మ చికిత్సలో మీరు 5 ప్రక్రియల గురించి విపులంగా తెలియజేశారు. ఇది దీంతో పాటు మీరు అన్నట్టుగా పూర్వకర్మల్లాగా అభ్యంగం కానీ లేదంటే స్టీమ్ తీసుకోవడం కానీ ఇవన్నీ చేస్తుంటారు. ఇది కేవలము వ్యాధి బారిన పడ్డ వ్యక్తులకి వారి శరీర తత్వాన్ని బట్టి చేసే ప్రక్రియనేనా, లేదంటే నిత్య జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ప్రక్రియలు ఎప్పుడైనా చేయించుకోవచ్చంటారా?
0: డెఫినెట్గా అండి, ఇది లైక్ ఈ ప్రక్రియలు రోగగ్రస్తులే కాకుండా ఆరోగ్యవంతులు కూడా తమ ఆరోగ్యాన్ని కాపాడుకునే దానికి ఈ ప్రక్రియని చేసుకోవచ్చు. ప్రాపర్ వైద్యుడు డాక్టర్ని సంప్రదించి దీన్ని ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే దీనికి కాలాలు కూడా ఉన్నాయి. వర్షాకాలంలో వస్తి ట్రీట్మెంట్కి ఇది బెస్ట్ అంటారు, శరద్ ఋతువులో విరేచన కర్మకు, వసంతకాలంలో వమన కర్మకు. సో మీ ప్రాపర్ ఆయుర్వేద డాక్టర్ని కలిసి వాళ్ళని సంప్రదించి దీన్ని చేయాలి.

0: నిర్ణయించుకోండి.
1: డాక్టర్ సుభద్ర గారు, ఈ పంచకర్మ చికిత్సలో వైద్యుడు నిర్దేశించిన చికిత్సను తీసుకునేటప్పుడు ఆహారం పట్ల ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా?
0: ఖచ్చితంగా అండి, పంచకర్మ చికిత్స చేయించుకునేటప్పుడు ఆహారానికి చాలా చాలా ప్రాముఖ్యత ఉంటుందండి. తేలిగ్గా జీర్ణమయ్యేవి పథ్యం, డాక్టర్లు పథ్యం పెడతారు, ఆ పథ్యాన్ని ఫాలో చేయాల్సి వస్తుంది. పోస్ట్ పంచకర్మ కూడా మీరు ఫాలో చేయాల్సి వస్తుంది కొంతకాలం వరకు, ఎందుకంటే అప్పుడు డైజెషన్ చాలా వీక్ ఉంటుంది గనక మీరు వెంటనే హెవీ ఫుడ్, ఆయిలీ ఫుడ్, బయట ఫుడ్ కానీ రెఫ్రిజిరేటెడ్ స్టఫ్ కానీ ఏమీ తీసుకోకూడదు. పథ్యాన్ని ఫాలో చేస్తూ ఈ పథ్యం మీరు కోలుకోవడానికి ప్లస్ మీ జీర్ణశక్తి పెంచేదానికి చెప్పబడుతుంది. సో ఇలా చేస్తేనే మీకు 100% బెనిఫిట్ దొరుకుతుంది, లేదంటే దీనివల్ల మీకు వేరే ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో దీన్ని మాత్రం స్ట్రిక్ట్గా ఎంత ఇంపార్టెంట్ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో అంతే జాగ్రత్త. నెక్స్ట్ సంసర్జన కర్మ అంటారు దీన్ని, ఫాలో చేయాల్సి వస్తుందండి దీన్ని.
1: ముఖ్యంగా డాక్టర్ గారు, సీనియర్ సిటిజన్స్ పెద్దవాళ్ళు, వాళ్ళు శారీరకంగా కొంచెము పూర్వమున్నంత పటుత్వం ఉండదు. అలాంటి వాళ్లకు మీరన్నట్టుగా కాలానుగుణంగా వాళ్ళ శరీర తత్వానుగుణంగా సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఈ ప్రక్రియల్ని చేయించుకున్నట్లయితే వారి నిత్య జీవితంలో ఆరోగ్యం కాపాడబడుతుందంటారా?
0: పంచకర్మ అదే ఇది వరకు నేను చెప్పినట్లే చాలా వరకు ఎంతో మందికి ఎన్నో రకమైన లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్, బీపీ, షుగరు, థైరాయిడు, అవి హృద్రోగాలు అవన్నీ ఉంటాయి. సో ఏది కరెక్ట్ అంటే మీరు అన్నారు ఏజ్డ్ పర్సన్స్కు అని, సో దాన్ని డిసైడ్ చేసుకునే కొన్ని ఇట్లా వీ కాన్ డూ దాట్.
1: అంటే కొన్ని పరిస్థితులు కోమార్బిడిటీ కండిషన్స్ ఉన్న వాళ్ళకి కొన్ని ప్రక్రియలు చేయకూడదు.
0: హా, సో ప్రాపర్ గైడెన్స్ తీసుకొని దెన్ యూ కెన్ గో అహెడ్. బట్ నిత్య అభ్యంగానికి అందరూ అర్హరే, సో యూ కెన్ డూ దట్. నిత్య అభ్యంగం ఎవరికి వాళ్లే చేసుకోవచ్చు అప్లై, లేదా ఎక్కడైనా ఓపిక లేకపోతే వెళ్ళి చేయించుకోవచ్చు కూడా వారానికి కనీసం ఒకసారి అయినా. ఎవరికి వాళ్ళే ఇంట్లో కనీసం ఒక 10 నిమిషాలు హెడ్ టు టో ఆయిల్ అప్లై చేసుకొని నెమ్మదిగా మర్దన చేసుకొని స్నానం చేసుకోవచ్చు. దీనివల్ల చాలా చాలా వరకు, ఇప్పుడు ఇందాక మెన్షన్ చేస్తారు ఏజ్డ్ పీపుల్కి అని, చాలా వరకు వాళ్ళకి జాయింట్స్లో స్టిఫ్నెస్ ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. సో ఈ ఆయిల్ అప్లికేషన్ ఈ వల్ల వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం, ఎందుకంటే వాళ్ళు వాతం కొంచెం సహజంగానే వయస్సు ప్రకారంగా ఇంక్రీజ్ అయి ఉంటుంది. సో దానికి ఈ తైలం విరుగుడ అంటారు, వాతానికి తైలం. సో యు ఆర్ స్ట్రెంగ్ ఈ జాయింట్స్ స్టెబిలిటీకు, ఫ్లెక్సిబిలిటీకు ఇంప్రూవ్ అవుతుంది. సో అంతేకాకుండా ఈ స్ట్రెంగ్స్ యువర్ మజిల్స్, కండరాలు బలపడచడానికి కూడా సహాయపడుతుంది. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఐ క్యాన్ సే, లైక్ ఎవరికి వాళ్ళు ఇంటి వర్కే చేసుకోవచ్చు ఇన్ దర్ డే టు డే లైఫ్.
1: ఒకవేళ ప్రత్యేకంగా ఏదైనా సమస్యతో ఉన్నప్పుడైతే ఖచ్చితంగా నిష్ణాతులైన వైద్యుల సలహా మేరకు ప్రాపర్గా ట్రైన్ చేయబడ్డ వాళ్ళ చేత చేయించుకోవడమే కరెక్ట్ అంటారు.
0: అవునండి,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.

ఉదయ తరంగిణి కార్యక్రమంలో మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన ఆయుర్వేద పద్ధతిలో పంచకర్మ చికిత్స గురించి ప్రముఖ వైద్యురాలు డాక్టర్ ఎస్ సుభద్ర గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

శ్రోతులకు మరొకమారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియచేస్తున్నాము. ఈ ఉదయం 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సిక్కిల్ సిస్టర్స్ శ్రీమతి నీలా, శ్రీమతి కుంజుమణి గార్ల వేణుగాన ద్వయం ప్రసారమవుతుంది. 9:00 2026 తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహి

ఈ అవతార ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. 10:03 ఇంగ్లీష్ టాక్స్ ఈనాటి కార్యక్రమంలో యూనిక్ కేఫ్ కల్చర్ ఇన్ హైదరాబాద్ ఇంటర్వ్యూ విత్ స్టార్టప్ మెంటర్ శ్రీ సురేష్ బల్లా. 11:03 హైదరాబాద్లోని హోటల్ ట్రిడెంట్లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటారు. ఇప్పుడు ముందుగా ఆనంద భైరవి చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జానకి ఆలపించిన దేవులపల్లె రచన విందాం. రమేష్ నాయుడు సంగీతం.

దీంకు దస ఢీంకు కరదగా తరగడతం కరదగా తరగడతం కరదగా తరగడతం దీంకు దస ఢీంకు కరదగా తరగడతం కరదగా తరగడతం కరదగా.

తగజంత టక తజంత తరగడు తగతి టక జీకు తజీం గిణతం తజంత టక తజంత తరగడు తగతి టక జీకు తజీం గిణతం తజంత తరగడు తగతి టక జీకు తజీం గిణతం తజంత తరగడు తగతి టక జీకు తజీం గిణతం తజంత ధనాంత తరుం తజీం తరగడుతం తిగిణతం గిణతం తది గిణతం టక తది గిణతం టక జీకు

సీతారామయ్య గారి మనవరాలు చిత్రం కోసం వేటూరి రచన విందాం. ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర సంగీత సారథ్యం ఎంఎం కీరవాణి.

0: ఉదయతరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఈ ఉదయం 9 గంటలకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతార ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. ఆకాశవాణి సమయం 8 గంటలు కొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: नमस्कार. आकाशवाणी से समाचार प्रभात के साथ मैं विशाल शर्मा. प्रधानमंत्री नरेंद्र मोदी आज 20वें रोजगार मेले में 51,000 से अधिक युवाओं को नियुक्ति पत्र सौंपेंगे. प्रधानमंत्री मोदी आज नई दिल्ली में पर्यावरण और जलवायु गतिशीलता का भविष्य विषय पर

మీరింతవరకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో సెకిల్ సిస్టర్స్ శ్రీమతి నీలా, శ్రీమతి కుంజుమణి గార్ల వేణుగానద్వయం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

శ్రీవారి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతారం ప్రత్యక్ష వ్యాఖ్యానం మరికొద్ది క్షణాల్లో విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. వినండి మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఓం నమో వెంకటేశాయ.
1: యో బ్రహ్మాదిసురాన్ మునీంశ్చ మనుజాన్ బ్రహ్మోత్సవాయాగతాన్ దృష్ట్వా హృష్టమనా బభూవ బహుశః తైరర్చిత సంస్తుతః. తేభ్యో యః ప్రదదాద్వరాన్ బహువిధాన్ లక్ష్మీనివాసో విభుః శ్రీమద్వేంకటభూధరేంద్ర రమణః కుర్యాద్ధరిర్మంగళం. పరమాత్మని దేవః అని పిలుస్తారు. దేవః అనే శబ్దము దివుక్రీడాయామనే ఒక ధాతుతో నిష్పత్తి అయి, అనగా క్రీడాదిగుణ విశిష్టుడు అని పరమాత్మని చెబుతారు. ఎవరి స్తోత్రము, ఎవరి పూజ, ఎవరి అలంకరణ ఏది కూడా పరమాత్మకి అవసరం లేదు. ఎందుకంటే పరమాత్మ తన ఆనందానికి తనే కారణం.

తన బ్రహ్మోత్సవానికి వచ్చినటువంటి బ్రహ్మాది దేవతలను, మునులను, సామాన్య ప్రజలను ఈ విధంగా అందరినీ చూసి చాలా సంతుష్టుడై వారి చేత పూజింపబడి వారి వారి అభీష్టాలను తీర్చినటువంటి ఆ వెంకట భూధరేంద్ర రమునికి నమస్కారాలు తెలుపుతూ, మనం ఈరోజు మోహిని అవతారం అలాగే కృష్ణావతారం రెండు అవతారాల యొక్క యత్కించిత్ విశేషాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పరమాత్మ ఇక్కడ మోహిని రూపంలో మలయప్ప స్వామి వారు మోహినిగా ఇక్కడ అవతరిస్తూ మనకు దర్శనమిస్తూ తన ఒక విశేషాన్ని చెబుతున్నాడు. అదేమిటంటే, సామాన్యంగా పరమాత్మ యొక్క అవతారాలకి కొన్ని కారణాలుంటాయి. శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మయే చెప్పిన విధంగా, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని చెప్పిన విధంగా, ధర్మ సంస్థాపన కొరకు అధర్మం యొక్క నిరసన కొరకు పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. అలాగే సజ్జన రక్షణ, శిష్ట దుష్ట శిక్షణ, ఇవి కూడా కారణంగా మనం చాలా చోట్ల కనబడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ పరమాత్మ మోహిని అవతారంలో మనకు దర్శనమిస్తున్నాడంటే, మోహినిగా తను వచ్చాడంటే దానికి కారణమేమిటి అనే విషయాన్ని కూడా మనకు ఈ విధంగా చెబుతారు. ముక్తం త్వయా శక్తి మతాపి దైత్యాన్ సత్యచ్యుతాన్ కారయితుం వధాయ. ఎప్పుడైతే దేవతలు అలాగే రాక్షసులు వీరందరూ కూడా క్షీరసాగర మథనానికి పూనుకున్నారో, అప్పుడు వారందరూ కూడా అమృతం వచ్చేదాకా కూడా ఆ క్షీరమతనాన్ని కావించాలని వారు సంకల్పించారు. కానీ ఎప్పుడైతే పరమాత్మ తను తథోభవాననుపముత్తమం తథోభవ దస్తకదం దిదే సుతాహ సుధాపరం కలశం చాపచహురుహు, ఆ అమృత కలశాన్ని ఎప్పుడైతే వారందరూ కూడా రాక్షసులు అప్పించారో, దాన్ని చూసి పరమాత్మ తను మోహినిగా తను అవతరించాడు. అందులోనూ కూడా ధర్మచ్ఛలం పాప జనేషు ధర్మ ఇతి త్వయా జ్ఞాపయితుం తదోక్తం యద్యత్ కృతం మే భవతాం యదీహ సంవాద ఏవో ద్విభజే సుధామిమా. ఎవరైతే పాపిష్ఠులు ధర్మాన్ని వదులుతారో, అధర్మాన్ని ఆశ్రయిస్తారో, అధర్మం పెచ్చుమీరుతుందో, అధర్మమే తాండవిస్తుందో, ఆ సందర్భంలో పరమాత్మ అవతరిస్తూ ఉంటాడు. సమానంగా దక్కవలసినటువంటి అమృత భాండాన్ని అపహరించిన రాక్షసులందరూ కూడా వారు వెంటనే అమృత భాండాన్ని తీసుకుని వెళ్తూ, మాకు మాత్రమే ఇది దక్కాలి, దేవతలకు దక్కకూడదు అని వారు ఎప్పుడైతే అనుకున్నారో, అప్పుడు మోసం చేసిన వారిని మోసంతోనే, పరమాత్మకు మోసం చేసే అవసరం లేదు ఎనగా, ఎందుకంటే సర్వశక్తి మంతుడు. కానీ లోక వ్యవహారంలో ఆ విధంగా చూపడం కోసం పరమాత్మ ఆ మోహినిగా తను ఇక్కడ అవతరించాడు. ఆ మోహిని రూపంగా వచ్చినటువంటి పరమాత్మ ఎలా ఉన్నాడుంటే, తథోభవాన్ అనుపముత్తమం వపుః బభూవ దివ్య ప్రమదాత్మకం త్వరన్ శ్యామం నితంబార్పిత రత్నమేఖలం జాంబూనదాంబాంబర్భృత్ సుమధ్యమం బృహన్ నితంబం కలశోపమస్తమం సత్పుండరీకాయత నేత్రముజ్వలం సమస్తసారం పరిపూర్ణ సద్గుణం దృష్ట్వైవ తత్ సమ్ముహు సురారయః. ఎంత ఉత్తమమైనటువంటి రూపమంటే, ఆ రూపాన్ని చూసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఒక అవయవ సౌష్ఠవంతో అలాగే అంతఃసౌందర్యంతో విరాజిల్లేటువంటి ఒక స్త్రీరత్నం ఎలాగైతే ఉండాలో పరమాత్మ అలాగే ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. పరమాత్మ ఎలా ఉన్నాడనే విషయాన్ని ఒకే ఒక పదంలో చెబుతున్నారు. సమస్త సారం, ప్రపంచంలో ఉండేటువంటి సారభూతమైనటువంటి వస్తువులన్నీ కూడా ఒకే చోట మనం కలబోస్తే దాని రూపమే ఈ మోహినిగా పరమాత్మ తను కనబడుతున్నాడు. ఆ రూపాన్ని చూసి అందరూ కూడా ఎంతో మోహితులైపోయారు. వారు వారు నిలబడిన విషయాన్ని, కూర్చున్న విషయాన్ని, వారికి జరిగేటువంటి సుఖదుఖాలను అన్నిటినీ కూడా మర్చిపోయారు. అక్కడ ఉండేటువంటి వారందరూ కూడా, అక్కడ ఉండేవారు సామాన్యులు కారు, దేవతలున్నారు, రాక్షసులున్నారు, వారందరూ కూడా ఎంతెంతో తపస్సు చేసిన వారు, ఎంతో శక్తిమంతులు. అయినప్పటికీ కూడా వారి శక్తి సామర్థ్యాలను అన్నిటినీ కూడా మర్చిపోయి ఈ పరమాత్మ వెనుక, మోహిని రూపంలో వచ్చినటువంటి ఆ పరమాత్మ వెనుక వారందరూ కూడా పరిగెత్తుతున్నారు. ఇటువంటి మోహినీ కృష్ణులు యొక్క అవతార విశేషాలను మనం శ్రీమాన్ వెంకటాచలపతి గారి గురుగారి ద్వారా తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్వర.

అయ్యా ధన్యవాదాలు రాఘవేంద్ర గారు. మోహిని అవతారంలో స్వామివారు తిరువీధుల్లో జగన్మోహనాకారుడైన పరమాత్మ తాను జగన్మోహినిగా, జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణ పరమాత్మగా రెండు వాహనాలలో చక్కగా దర్శనాన్ని అనుగ్రహింపజేస్తూ ఉన్నాడు. స్వామివారి విశేషమైనటువంటి అవతారాలు అనేకములు. ఆ అవతారములన్నీ కూడా దేనికయ్యా అని అంటే అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని రక్షించడమే పరమ ప్రయోజనం. ఈ మోహిని అవతారం కూడా అలాంటిదే. అందులో మాయావి పరమానందం త్యక్త్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణీ తీరే రమయా సహ మోదతే అని సమస్త మాయలకు అధిపతి అయిన పరమాత్మ పరమానందమైన శ్రేష్టమైన వైకుంఠధామాన్ని విరచి అమ్మవారితో కలిసి స్వామి పుష్కరిణి తీరంలో ఆనందంగా విహరిస్తూ ఉన్నాడు. భక్త సులభుడైన పరమాత్మ కలియుగంలో భక్తులపై అపారమైనటువంటి కరుణతో వెంకటాచలంపై అర్చావతార స్వరూపుడై తన దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. అర్చావతారంలో ఉన్న పరమాత్మ భక్త సులభునిగా, భక్తుడు తాను ఏ విధంగా పరమాత్మను సేవించుకుంటే తరిస్తాడో అంతటి సౌలభ్యాన్ని దర్శింపజేస్తూ తన పాదమును ఆశ్రయించినటువంటి వారిని తరింపజేస్తానని అభయహస్తం ద్వారా పాదములు దర్శించమని తెలియజేస్తూ ఉన్నాడు. చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి బ్రహ్మోత్సవాలలో ఐదవ రోజు ఉదయం ఆపద మొక్కలవాడైన ఆ పరమాత్మ ఆశ్రయించిన వారి మోహాన్ని తొలగింపజేస్తూ జగన్మోహనాకారుడైన శ్రీకృష్ణస్వామిగా ఒక వాహనంలో, జగన్మోహినిగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ దంతపు పల్లకీలో, ఇలా రెండు వాహనాలుగా స్వామివారు చక్కగా నేత్రానందకరమైనటువంటి మనోహరమైన దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. మోహిని అనగానే అందము, ఆకర్షణ, మనోహరత్వము అనేటటువంటివే గుర్తుకొస్తాయి. అంటే మోహిని అంటే మోహింపజేసేటటువంటిదే కాదు, మోహాన్ని కూడా తొలగింపజేస్తాను అని చెప్పి అక్కడ జగన్మోహనాకారుడు తాను పక్కనే ఉండి ఆ మాయ ఏదైతే ఉన్నదో ఆ మాయను తనను ఆశ్రయించినటువంటి వారు దాటగలుగుతారనేటటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నారు. అక్కడ ఈ మాయ అనేటటువంటిది ఏమిటయ్యా అనంటే భగవంతుడి అధీనంలో ఉంది, కానీ జీవుడు ఆ మాయ నుంచి తప్పించుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటి అంటే పరమాత్మ యొక్క దివ్యమైన పాదారవిందములను వేడుకోవడమే. ఆ పాదారవిందములను నిరంతరము కూడా ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడం ద్వారా ఆ మాయను దాటగలుగుతాడు. కనుక అలాంటి మాయను తాను దాటించుతానని చెబుతూ ఒకవైపు తాను శ్రీకృష్ణ పరమాత్మగా ఈ జగత్తునంతటినీ కూడా ఆవరించినటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్నటువంటి పరమాత్మగా తాను దర్శనాన్ని ఇస్తూ తాను ఈ విధంగా వెడుతూ ఉంటే ముందర గజరాజులు అలాగే అశ్వములు తమ రాజసాన్ని తెలియజేస్తూ కదులుతూ ఉన్నాయి. అనేక భక్త బృందాలన్నీ కూడా తమ కళా విన్యాసం చేత ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వైభవాన్నంతటినీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎక్కడ ధర్మానికి విఘాతం కలుగుతుందో, ఎక్కడ అధర్మం పెచ్చుమీరుతుందో అక్కడ తాను అవతరిస్తానని ఒక విశిష్టమైనటువంటి రూపాన్ని స్వీకరిస్తాడు పరమాత్మ. అలాంటి అద్భుతమైనటువంటి అవతారాల్లో ఈ మోహిని అవతారం కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక అపూర్వమైనటువంటి సౌందర్యంతో ఒక స్త్రీ రూపాన్ని ధరించి దేవతలకు అమృతాన్ని అందించినటువంటి ఘట్టము ఇక్కడ మనం స్మరణకు చేసుకోవాలి. రాక్షసులు దేవతలు కూడా కలిసి తిరిగి తాము తమ యొక్క సంపదలను కోల్పోయినటువంటి సంపదలను పొందడానికి ఆ క్షీరసాగర మథనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని ఎవరు పంచుకోవాలి అనేటటువంటి సందిగ్ధంలో ధర్మానికి రక్షణ కలిగింపజేస్తూ ధర్మాన్ని రక్షించడం కోసం తను జగన్మోహిని రూపధారణమున దేవతలకు అమృతం ఇచ్చిన దివ్యుడదిగో మోహిని అవతారాన ముద్దులొలుక వెన్న ముద్దను చేపట్టి వెన్న దొంగ వేరు వేరు వాహనముల వేడుకతోడ భక్త కోటిని పాలిం.

0: అవతార విశేషాన్ని చెబుతూ ఇక్కడ అంటారు, జగత్తునంతటినీ కూడా మోహింపజేయగలిగేటటువంటి దివ్యమైనటువంటి మాయను తన అధీనంలో ఉంచుకున్న పరమాత్మ ధర్మరక్షణ కోసం తాను జగన్మోహిని రూపాన్ని ధరించినటువంటి సందర్భమేనయ్యా అవతార విశేషము అని అన్నారు. అలా ఒకవైపు జగన్మోహినిగా సమస్త జగత్తును కూడా ఆకర్షించినటువంటి ఆ మహావిష్ణువు, మరోవైపు వెన్నముద్దను చేతబట్టి వెన్నదొంగగా బాలకృష్ణుడై గోపికల హృదయాలను దోచుకున్నటువంటి గోపీ మానసచోరుడై తాను చక్కగా దర్శనాన్ని కటాక్షింపజేస్తూ ఉన్నాడు. రాక్షసులను మోహింపజేసి దేవతలకు అమృతాన్ని పంచి ఇచ్చినటువంటి జగన్మోహినిగా ముద్దులొలుకుతూ శృంగార రసారి దేవతగా ఒక పల్లకీలో తాను కదులుతూ ఉంటే జగన్నాటక సూత్రధారి జగన్మోహనాకారుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వాలంకార భూషితుడై దంతపు పల్లకిలో వెంట వస్తూ కనుల పండుగగా నేత్రానందాన్ని కలిగింపజేస్తూ ఉన్నారు. అన్ని వాహనములు కూడా వాహన మండపం నుంచి బయలుదేరుతాయి. ఊరేగింపుగా ఆ స్వామివారు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కానీ ఈనాటి ఈ మోహిని అవతారంలో ఉన్న విశేషం ఏమిటయ్యానంటే, వాహన మండపం నుంచి కాక మోహిని అవతార స్వరూపంగా తాను నేరుగా శ్రీవారి ఆలయం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ కూడి ఆ జగన్మోహిని స్వరూపంగా రెండు వాహనములు కూడా ఆలయంలో నుంచే బయటకు వస్తాయి. అలా ఆలయంలో నుంచి తాను వచ్చి తన భక్తుల యొక్క మోహాన్నంతటినీ కూడా నశింపజేసి వారందరినీ కూడా అనుగ్రహింపజేస్తాను అని చక్కగా వస్తాడు. అలా మోహిని అవతారంలో ఉన్న పరమాత్మ ఏ విధంగా ఉన్నాడంటే, తెల్లని పట్టు పుట్టము ధరించినటువంటి వాడై సూర్యచంద్ర హారములు ధరించి రత్న కిరీటములు కర్ణపత్రాలు వజ్రపు ముక్కుపుడక శంఖుచక్ర స్థానముల్లో రెండు వికసించినటువంటి పద్మములతో చక్కగా అలంకృతుడై ఉన్నటువంటి వాడై ఆ కుడి చేతిలో చిలుకను పట్టుకొని దివ్య వైభవంతో భక్తకోటికంతటికీ కూడా దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ ఉంటాడు. మరొక పల్లకిలో వెన్నదొంగగా ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ తన యొక్క జగన్మోహన స్వరూపాన్ని దర్శింపజేస్తూ ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటాడు. ఈ విధంగా ఆ స్వామివారి యొక్క తత్వాన్ని చక్కగా తెలుసుకోమని, తనను ఆశ్రయించమని, తన యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వాడిని అనుగ్రహిస్తాను అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ ఆ కృష్ణుడు వెన్న దొంగలించడం అనేటటువంటి అంతరార్థాన్ని చూస్తే, చతుర్విధమనేటటువంటి పురుషార్థములనే సిరుల నుండి కోరికలనేటటువంటి క్షీరము రాగా ఆ పాలను ప్రేమ అనేటటువంటి పాత్రలో పోసి దాన్ని సాధన అనేటటువంటి పొయ్యిపై ఉంచి కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యాలనేటటువంటి అరిషడ్ వర్గాలనేటటువంటి కర్రలను భక్తి అనేటటువంటి నిప్పుతో రగల్చి పూజ అనేటటువంటి గాలిని ఊదగా నిరంతర స్మరణ జ్వాలలు పుట్టి ఆ మంటలో పాలు కాగి పాలు పొంగితే ఆ పొంగినటువంటి పాలను శాంతి అనేటటువంటి ప్రశాంత వాతావరణంలో చల్లార్చి విశ్వాసం అనేటటువంటి తోడువేయగా జ్ఞానమనేటటువంటి పెరుగు తయారవుతుంది అని అన్నారు. అందులో మనసు అనేటటువంటి కవ్వము సాధన అనేటటువంటి దారపు పోగులతో తయారు చేసినటువంటి ఏకాగ్రతతో చుట్టినటువంటి ఆ తాటితో మదనం చేస్తే అందునుంచి వచ్చినటువంటి ఆ చిలుకగా వచ్చినటువంటి సారం ఏదైతే ఉందో దాన్ని వెన్న అని చెప్పని అన్నారు. అలాంటి ఆ ఫలము ముగ్ధ మనోహరంగా తయారవుతూ ఉంటుంది. సాధకుడు ఆ ఫలాన్ని భగవంతుడికి భక్తిగా సమర్పిస్తే దాన్ని స్వీకరించడమే వెన్న దొంగగా తన అంతరార్థాన్ని చెబుతూ ఉన్నాడు పరమాత్మ. అలాంటి ఆ అంతరార్థాన్ని తెలియజేస్తూ వెన్నెల దొంగగా దంతపు పల్లికలో దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ తన మాయను దాటగలగడానికి తనను ఆశ్రయించమని చక్కటి దర్శనాన్ని కటాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి వాహన సేవ విశేషాలను రాఘవేంద్ర గారి ద్వారా మనం చాలా చక్కగా మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. పరమాత్మ ఇక్కడ రెండు వాహనాలలో వచ్చేటువంటి విషయాలు మనం ఇప్పుడు ప్రస్తావన చేసుకున్నాం. ఈ రెండు రూపాలు కూడా పరమాత్మ యొక్క రూపాలే. ఆ రెండు రూపాలను ధరించినటువంటి పరమాత్మ ఒకే వాహనంలో రావచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ దీనికి సమాధానంగా మనం ఈశావాస్యోపనిషత్తులోని విషయాలు మనం ప్రస్తావన చేసుకోవాలి. ఎందుకంటే అక్కడ

ప్రతి ఒక్క ముక్తి యోగ్యుడైనటువంటి జీవునికి రెండు అవస్థలను చెబుతారు, విద్య అవిద్య, సంభూతి మరియు వినాశము అని. విద్య సంభూతి అలాగే వినాశము మరియు అవిద్య అని రెండింటిని మనం విభాగం చేసుకోవాలి. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తూ, విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే, అలాగే సంభూతించ వినాశంచ యస్తద్వేదో భయం సహ అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే అని చెబుతారు. అనగా విద్య అనగా పరమాత్మని సరిగ్గా తెలుసుకొనుట, సరి అయినటువంటి సాధనములతో పరమాత్మని తెలుసుకొనుట. అవిద్య అనగా ఏదైతే అజ్ఞానం ఉంటుందో ఆ అజ్ఞానాన్ని మనం నిందించాలి, అజ్ఞానాన్ని నిందించాలి, దాన్ని మనం తెలుసుకోకూడదు, తెలుసుకోవాలి. ఎందుకంటే దాన్ని నిందించడం కోసం, ఖండన చేసుకోవడం కోసమైనా మనం దాన్ని తెలుసుకోవాలి అని చెబుతారు. ఈ విధంగా తెలుసుకుంటే ఎవరైతే అవిద్యను తెలుసుకుంటారో, ఆ విద్యను ఖండిస్తాడో, అవిద్యను నిరాకరిస్తాడో, అటువంటి వాడు ఆ అవిద్యను నిరసన చేసినటువంటి ఫలితముగా అవిద్యయా మృత్యుం తీర్త్వా, అవిద్య నుండి ఈ మృత్యు అనగా పుట్టడము చావటము అనే ఈ సంసార సాగరం నుండి మనం దాటిన వారమై, విద్యయా వేద్యతే అనయా అర్థః ఇతి విద్య అని చెబుతారు. దేని ద్వారా అయితే మనం పరమాత్మని చక్కగా తెలుసుకుంటాము అనగా బ్రహ్మసూత్రాది బ్రహ్మసూత్రోపలక్షితమైనటువంటి జైమిని సూత్రాలు ఇత్యాది సూత్రముల చేత పరమాత్మని, వేదాలు పురాణాలు ఈ అన్నిటి చేత పరమాత్మని మనం నిర్దిష్టంగా దేన్నైతే మనం పరమాత్మనైతే తెలుసుకుంటామో దాన్నే విద్య అంటారు. అటువంటి విద్య చేత విద్యయా అమృతమష్టుతే, దాని ద్వారా మాత్రమే మనము అమృత స్వరూపమైనటువంటి మోక్షానందాన్ని మోక్షాన్ని పొందగలుగుతాము అని చెబుతాము. అటువంటి పరమాత్మ తనిక్కడ మోహిని అవతారంలో వస్తూ, మోహినిగా పరమాత్మ నన్ను మోహినిగా చూడవద్దయ్యా, నన్ను కృష్ణునిగా చూడు, ఎందుకంటే మోహింపజేసేది సమస్త ప్రపంచమంతా కూడా. ఇటువంటి మోహాన్ని వదులు, నా నిజస్వరూపమైనటువంటి సచ్చిదానందాత్మకమైనటువంటి నా స్వరూపాన్ని నీవు భజించు, తద్వారా మాత్రమే నీకు మోక్షం ప్రసాదించగలుగుతానని పరమాత్మ మనక్కడ సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు. అలాగే వరాహ పురాణంలో ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు. పరమాత్మ దేవతలకి తను ఆదేశిస్తాడట, త్వంచదేవ మహాబాహో మోహశాస్త్రాన్ని కారయ అతథ్యాని వితథ్యాని దర్శయస్వ మహాభుజ ప్రకాశం కురు చాత్మానం అప్రకాశం చ మాంకురు. దేవతలకు పరమాత్మ తను ఆదేశిస్తూ, దేవతలారా మీరందరూ కూడా భూలోకంలో జన్మను పొంది మీ యొక్క స్వరూపాన్ని కూడా అలాగే నా నిజమైనటువంటి స్వరూపాన్ని కూడా మీరందరూ కూడా మూసివేసి దాన్ని ఎవరికి కూడా తెలియకుండా ఉండకుండా అవైదికమైనటువంటి ఏవైతే చార్వాకాది మతాలున్నాయో వాటిని ప్రచారం చేయండి, భస్మీభూత స్థితేహస్య పునరుత్థాపనం కుతః ఇత్యాది ఏవైతే వ్యవహారంగా దేన్నైతే వింటూ ప్రజలందరూ కూడా మోహాన్ని పొందుతారో అటువంటి మోహాత్మకమైనటువంటి శాస్త్రాన్ని రచించమని పరమాత్మయే ఆజ్ఞాపిస్తాడట. ఆ విధంగా మోహశాస్త్రాలను వదులు, నా నిజస్వరూపమైనటువంటి ఇంతకుముందే మనం విన్నట్టుగా మోక్షప్రసాదమైనటువంటి ఆ కృష్ణ పరమాత్మని మనం భజించాలి అనే ఒక సందేశాన్ని తెలపడం కోసం పరమాత్మ రెండు వాహనాలలో రెండు రూపాలలో మనకిక్కడ దర్శనమిస్తూ ఉన్నాడు. పరమాత్మని మనం ఎలా భజించాలో తెలుసా? ఎందుకంటే మనం ఎన్నో సౌలభ్యాన్ని పొందుతుంటాము, ఎన్నో సుఖాలని పొందుతూ ఉంటాము. ఆ సుఖాలని పొందే సందర్భంలో మనం పరమాత్మని స్మరించము. సంకట సమయే వెంకటరమణ అని అనే ఒక నానుడి, ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అప్పుడు మాత్రమే మనం పరమాత్మని స్మరిస్తూ ఉంటాం. కానీ కష్ట సమయాల్లో కాకుండా సుఖాన్ని అనుభవించే సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి. ఎందుకంటే మన యొక్క ప్రతి ఒక్క సుఖానికి పరమాత్మయే కారణం. ఉదాహరణకి ఇంతకుముందే మనం అమృతమథనాన్ని మన ప్రస్తావన చేసుకున్నాం. అమృతమతనం జరిగే సందర్భంలో పరమాత్మ యొక్క అనుగ్రహం ఎంత ఉంది అంటే, ఉపర్యధశ్చాత్మని నేత్ర గోత్రయోహో త్వయే పరేణ విషతా సమేచితాః. మోహిని అవతారంగా పరమాత్మ రావడానికి ముందు అక్కడ పర్వతాన్ని పెట్టారు, మందర పర్వతం. ఆ మందర పర్వతం కూడా దేవతల యొక్క రాక్షసుల యొక్క బలం చేత చిలకడం చేత అది కూడా పొడి పొడిగా అవుతోంది. పరమాత్మ ఆ మందర పర్వతంలో తను ప్రవేశాన్ని పొంది దాన్ని గట్టిగా నిలిపాడు. దేవతలు రాక్షసులు కలిపి లాగుతూ ఉంటే వాసుకి జర్జరిత

0: అయిపోతూ ఉన్నాడు. తన ముఖం నుండి రక్తం వస్తుంది. ఆ సందర్భంలో నేత్ర గోత్రయోహో, ఆ గోత్రమునగా తాడుగా ఉండేటువంటి వాసుకి ఎందు కూడా పరమాత్మయ్య తను ఆవిష్టుడయ్యాడు. దేవతలకి రాక్షసులకి ఎంతసేపు చిలికినా కూడా అమృతం రాకపోయేసరికి వారందరూ కూడా ఎంతో శ్రమను పొందారు. వారి ఎందు కూడా పరమాత్మయ్య తను ఆవిష్టుడై ఆ అమృత మథన యొక్క కార్యక్రమాన్ని గావించాడు. ఈ విధంగా దేవతలైన రాక్షసులైన సిద్ధ గంధర్వ సాధ్య సామాన్య ప్రజలైన మన అందరి సుఖంలో కూడా పరమాత్మ తను గొప్ప కారణంగా ఉంటున్నాడు. అందుకే అటువంటి సుఖ సందర్భంలో కూడా మనం పరమాత్మని స్మరించాలి అనే విషయాన్ని ఈ మోహిని అవతారంలో వస్తూ పరమాత్మ మనకు చూపిస్తూ ఉన్నాడు. ఇక కృష్ణుడిగా వచ్చాడు పరమాత్మ. కృష్ణుడిగా వస్తూ తను ఒక చేతిలో వెన్నెను పెట్టుకున్నాడు, ఇంకొన్ని రూపాలు చూస్తాము, ఇంకొక చేతిలో కవ్వాన్ని కూడా పెట్టుకొని ఉంటాడు. కవ్వము అలాగే కవ్వాన్ని చిలికేటువంటి తాడును కూడా పెట్టుకొని ఉంటాడు. ఆ విషయాన్ని కూడా శాస్త్రంలో చెబుతూ నిర్మత్యోగ్ర భవాన్నవే నిజ మనోభీష్టం దిశామీతి యహ సమ్యజ్ఞాపయితుం కరేణ విలసన్ మంథాన మన్యేన చ రమ్యం ధామ దదన్ మహేశ రజత గ్రామ శ్రీయోలంకృతే కర్మందీశ్వర భక్తి బంధనవశః ప్రీతోస్తు కృష్ణ ప్రభుః. నాయన, ప్రపంచంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా నన్ను కట్టివేయాలంటే మీ భక్తి పాశమే దానికి కారణము. భక్తైకలభ్య పురుషోత్తమోసి అని శ్రీమద్ భగవద్గీతలో చెప్పిన విధంగా భక్తి ద్వారా మాత్రమే మనం పరమాత్మని పొందగలము అనే ఒక గొప్ప విషయాన్ని తెలపడం కోసం పరమాత్మ కొన్ని రూపాలలో తన చేతిలో తాడుని కట్టుకొని ఉంటాడు. ఇక అసారమైనటువంటి సంసారం, ఈ సంసారంలో సారభూతమైనటువంటి ఏదైనా వెతకాలి అంటే మొదటగా ఇప్పుడు క్షీరసాగరాన్ని చిరికినట్టు ఈ సంసార సాగరాన్ని కూడా చిలకాలట. ఆ చిలకడానికి సాధనం అంటే కవ్వము. అందుకోసమే అటువంటి కవ్వాన్ని కూడా పరమాత్మ ధరించాడు. మరొక చేతిలో తను వెన్నను పెట్టుకొని ఉన్నాడు. అదేమిటంటే పరమాత్మయే ఆ వెన్న. అనగా మనం ఏదైనా హోమం చేస్తాం, లేకపోతే పూజలు చేస్తాం, అర్చనాదులు గావిస్తాం, దానం చేస్తాం, ఏది చేసినా కూడా చివరికి ఆ పరమాత్మ యొక్క ప్రీతి కొరకు మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అటువంటి పరమాత్మ ప్రీతి అనగా పరమాత్మయే కారణం కాబట్టి ఆ పరమాత్మ కోసమే, ఆ పరమాత్మ యొక్క ఫలం కోసమే మనం కార్యక్రమాన్ని, మనం ఏదైనా పూజాదులను గావించాలనే విషయాన్ని మనకు తెలుపుతూ ఉంటారు. ఆ విధంగా ఇంకొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ.
1: ఓం నమో వెంకటేశాయ. శ్రీమన్నారాయణుడు స్వయం వ్యక్త అర్చావతారుడై దివ్య దర్శన భాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తాను గజశేషాధిక వాహనంబుల సువిఖ్యాత దేవేరులున్ నిజ పట్టంబున మడవీధుల సదా నీలాభ్రదేహుండు తా ధ్వజచత్రాధిక లాంఛనంబుల భళ వ్యాఖ్యాళిగావించుచున్ నిజ భక్తాళికి దర్శనం విడు శతానీకాతి భోగంబులన్ అని చక్కటి గజవాహనాదులలో ఆయన నిరంతరము కూడా దర్శనభాగ్యాన్ని కటాక్షిస్తూ బ్రహ్మోత్సవాలలో తన దర్శనం ద్వారా భక్తులందరికీ కూడా వారి తాపాలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉంటాడు. అలాంటి ఆ పరమాత్మ అనుగ్రహిస్తేనే మనకు సర్వస్వము తప్ప మనంతకు మనము ఏది కూడా పొందలేమనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు పరమాత్మ. అందుకనే అర్చాస్వరూపుడై విరాజిల్లుతున్నటువంటి ఆ దేవాది దేవుడు తాను తిరువీధుల్లోకి వచ్చి తన భక్తకోటిని అనుగ్రహించాలి అని బ్రహ్మోత్సవాలలో పూటకొక్క వాహనం మీద సంచరిస్తూ ఉంటాడు. కనుక భగవత్ సేవ అనేటటువంటిది ఎప్పుడు కలుగుతుందయ్యా అంటే పరమాత్మయ్యే అనుగ్రహించాలి. అదే అవిద్యను దూరం చేసుకొని విద్యను పొందడము అని అంటే ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని ఆ పరమాత్మని అనుగ్రహించాలి. అందుకని లోకంలో అనేక రకాలుగా అనేక మంది అనేక విధములైనటువంటి తత్వాలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కొంతమంది ఏది తెలియకపోయినా పరమాత్మను గోవిందా అని ఒక్కసారి నామస్మరణ చేయడం ద్వారా వారు తమను తాము తరింపజేసుకుంటూ ఉంటారు. అదే విషయాన్ని చెబుతూ అన్నమాచార్యుల వారు చేసినటువంటి కీర్తనకు ముదివర్తి

0: వారు చక్కగా ఒక సీసపద్యాన్ని చెబుతూ అంటారు ఆయన, కలకాలమొక్కండు కడంగి చదువుచుండు గరిమ నీ కృప నిన్నుగనుల కండు. ఒకడు నిరంతరము అధ్యయనం చేస్తూనే ఉన్నాడు, అధ్యయనం చేస్తూనే ఉన్నాడు. అలా తన జీవితం అంతా కూడా అధ్యయనంలోనే గడిచిపోయింది. శంకర భగవత్వాచార్యులు అంటారు, సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీంకరణే అని. నీ అధ్యయనం అంతా కూడా పరమాత్మను చేరడానికి ఉపయోగపడాలి. అందుకని ఆయన అన్నాడు, గరిమ నీ కృప నిన్నుగనునకండు, కేవలం నీ దయచేత నీవు అనుగ్రహించినటువంటి దర్శనం చేత నిన్ను చూసి తరించి తాను తరించిపోయాడు అనుకుంటాడు వాడు, ముక్తిని పొందుతాడు. కనుక అధ్యయనం కాదయ్యా కావలసింది ఏమిటయ్యా అనంటే, నీ పాద సంసేవనాసక్తియే కాక జంతుతదికిన్ అని ఆ పాదములు ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని ఇవ్వమని పరమాత్మను వేడుకోవాలి. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంత అపారభూత దయ్యను తాపసంబంధార నాకు దయసేయంగది అని ఆ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించి ఉండేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని పరమాత్మను వేడుకోవడానికే తాను ఆ ఆలయం నుంచి వెలుపలికి వచ్చి ఈ తిరువీధులలో భక్తకోటినంతటినీ కూడా కటాక్షిస్తున్నాడు. అలాంటి పరమాత్మ తాను దర్శింపజేస్తున్నటువంటి జగన్మోహనాకార స్వరూపంతో శ్రీకృష్ణస్వామిగా ఆ మాయను జగన్మోహిని స్వరూపంగా దర్శింపజేస్తూ ఉన్నటువంటి ఆయన్ను మాయను అధిగమింపజేసి ఆ పాదములను ఆశ్రయించండి అనే తత్వాన్ని తెలియజేస్తున్నటువంటి మోహిని అవతార స్వరూపంలో చక్కగా దర్శనాన్ని ఇస్తున్నాడు. అలాంటి పరమాత్మ యొక్క పాదాలను ఆశ్రయించేటటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ చక్కగా భగవంతుని నామస్మరణ చేసి తరిద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద
1: గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
2: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ పి వెంకటాచలపతి, శ్రీ పి రాఘవేంద్ర గారు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్, శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు ఇ నాగమునయ్య, కె వాసుదేవకుమార్, పి మహేంద్రన్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రాత్రి 8 గంటలకు గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
3: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మోహిని అవతార ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. చిత్రసీమ సినీగీతాలు వింటారు. ముందుగా శ్రీకృష్ణ మాయా చిత్రం కోసం ఘంటసాల ఆలపించిన పాట విందాం. రావూరి గీత రచన, టీవీ రాజు సంగీతం.

0: ఆధారిత ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలికినా
4: చిక్కుకున్నాడు.
5: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, RBI అంటుంది.
6: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
8: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
9: చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు విందాం భక్త పోతన చిత్రం కోసం పిబి శ్రీనివాస్ ఆలపించిన గీతం. కొసరాజు గీత రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్.

సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ

0: మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది, అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి, లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయవారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
6: శ్రోతలకు మరొక మారి పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయం 10:03 ఇంగ్లీష్ టాక్స్ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో యూనిక్ కేఫ్ కల్చర్ ఇన్ హైదరాబాద్ ఇంటర్వ్యూ విత్ స్టార్టప్ మెంటర్ శ్రీ సురేష్ బల్లా గారు. 10:30 భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈరోజు రేపు జరగనున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 కార్యక్రమంలో పాల్గొనే ప్రారంభోత్సవ కార్యక్రమం యొక్క ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 11:03 హైదరాబాద్లోని హోటల్ ట్రిడెంట్లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక వింటారు. శ్రోతల చిత్రసీమ కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. ఇప్పుడు విందాం పి సుశీల ఆలపించిన పింగళి రచన, సంగీతం ఘంటసాల, చిత్రం గుండమ్మ కథ.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి. బందిపోటు చిత్రం కోసం ఘంటసాల పి. సుశీల పాడిన ఆరుద్ర రచన, స్వీయ సంగీత సారథ్యం ఘంటసాల.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీ అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
2: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
4: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTC లో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ AIDS హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
5: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ AIDS కంట్రోల్ సొసైటీ.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.

ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

చిత్రసీమ కార్యక్రమంలో చివరిగా వినండి పరమానందయ్య శిష్యుల కథ చిత్రం కోసం ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో పి సుశీలతో కలిసి పాడిన గీతం. గీత రచన డాక్టర్ సి నారాయణరెడ్డి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు వార్తల ముఖ్యాంశాలు వింటారు.
1: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51 వేలకు పైగా యువతకు నియామక పత్రాలు అందజేసి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా 45 ప్రాంతాల్లో జరగనుంది. జెన్జీ యువత ధర్మంపై ఆసక్తి చూపడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం సంతోషకరమని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఉజ్జయినిలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని కొనసాగించడం ద్వారానే భారత్ విశ్వగురువుగా ఎదుగుతుందని అన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఇవాళ సాయంత్రం కీలక ఘట్టానికి చేరుకోనున్నాయి. ఉదయం మోహిని అవతారంలో మలయప్ప స్వామిని ఊరేగించనున్నారు. తిరుమలలో సాయంత్రం గరుడ సేవ నిర్వహించనున్నారు. నేటి నుంచి 2026 ఆసియా క్రీడలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి. జపాన్లోని ఐచి నగోయాలో వచ్చే నెల 4 వరకు జరిగే ఈ క్రీడల్లో భారత్ నుంచి 503 మంది అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. ఎల్నినో కరువు పరిస్థితుల నేపథ్యంలో 20,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప రభుత్వాన్ని రాష్ట శాసనసభ కోరింది. ఈ మేరకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. రాష్టంలోని 19 జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొందని పేర్కొంది. రాష్టంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాల తయారీ నిబంధనల్లో దేవాదాయ శాఖ మార్పులు చేసింది. ప్రసాదాలను ప్రైవేటు వ్యక్తులు, క్యాటరింగ్ సంస్థలతో తయారు చేయించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆలయ అధికారుల సమక్షంలోనే తయారు చేయించాలని పేర్కొంది. జపాన్లో తెలంగాణ యువతకు నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ కీలక ముందడుగు వేసింది. జపాన్కు చెందిన పోగ్లీ కంపెనీ లిమిటెడ్తో మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో జరిగిన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండ్

0: ఎండ్ పాయింట్. ఇఫ్ ఈజ్ హ్యాపీ, యు ఆర్ గోయింగ్ ఆన్. ఇఫ్ ఈజ్ అన్హ్యాపీ, యు ఆర్ సమ్వేర్ ఫెయిలింగ్. సో ఐ లుక్ ఎట్ దాట్. మై ఈచ్ కస్టమర్ కమింగ్ ఫర్ అ చాయ్ ఆర్ అ ఫిల్టర్ కాఫీ, హీ ఎంజాయ్స్ ఇట్ రెలిషియస్ అఫోర్డబిలిటీ. సో వీ హ్యావ్ అ ఫార్ములా, ఆర్ యూ కెన్ సే ఐ హ్యావ్ అ మోటో డిజైన్ ఫర్ ఇట్, VAQ, దట్ ఈస్ వాల్యూ ఫర్ మనీ, దెన్ అఫోర్డబిలిటీ, క్వాంటిటీ, క్వాలిటీ అండ్ క్విక్. సో దిస్ VAQ ఐ కాయిన్డ్ ఇట్ వెన్ ఐ స్టార్టెడ్ మై డిజైన్. ఐ వాంటెడ్ టు మేక్ అఫోర్డబిలిటీ ఇన్ భారత్ ఈజ్ సో ఇంపార్టెంట్, వెదర్ ఐ కమ్ ఫ్రమ్ విచ్ ఎవర్ సెగ్మెంట్. ఇఫ్ ఇట్ ఇస్ నాట్ వర్త్, పీపుల్ విల్ నాట్ బై. సో యూ హ్యావ్ టు గివ్ ద వాల్యూ ఫర్ మనీ, అఫోర్డబిలిటీ, అండ్ వీ ఆల్సో హ్యావ్ టు హ్యావ్ ఎ క్వాలిటీ బ్యాకింగ్ అప్ యువర్ కాన్సెప్ట్.
1: సో నౌ లెట్స్ కమ్ టు అ లిటిల్ బిట్ ఆఫ్ అకాడమిక్స్ బిహైండ్ దిస్ ఆంటర్ప్రెన్యూర్షిప్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ లైక్ యూ సెడ్, యు నో, ఎడ్యుకేటెడ్ విమెన్ హూ ఆర్ జస్ట్ మేనేజింగ్ దేర్ హౌసెస్. దే వాంట్ టు బి అన్ ఆంటర్ప్రెన్యూర్. కిడ్స్ ఆర్ గ్రోన్ అప్, ఐఎమ్ ఫ్రీ నౌ, ఐఎమ్ హ్యాండ్స్ ఫ్రీ, సో ఐ వుడ్ లైక్ టు డూ సంథింగ్, బట్ దే డు నాట్ నో ఎనీథింగ్ అబౌట్ ది ఇండస్ట్రీ. వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ పాయింట్స్ దే ఆర్ సపోజ్ టు ఫిగర్ అవుట్ ఫస్ట్ బిఫోర్ వెంచరింగ్ ఇన్ టు ఆంటర్ప్రెన్యూర్షిప్?
0: ద బేసిక్ థింగ్ ఈస్ ద అవైలబిలిటీ ఆఫ్ టైమ్. ఇఫ్ సంబడి ఇస్ పార్ట్ టైమ్, హీ హ్యాస్ టు ఫైండ్ అవుట్ దట్ కైండ్ ఆఫ్ బిజినెస్. ఇఫ్ సంబడి వాంట్స్ టు కంప్లీట్లీ ఇన్వాల్వ్, ఇండల్జ్ ఇన్ టు ద బిజినెస్ అండ్ మేక్ ఇట్ వైబుల్ అండ్ సక్సెస్ఫుల్, సస్టైనబుల్, దే హ్యావ్ టు చూస్ బిజినెస్ మోడల్ ఆర్ అ ఇండస్ట్రీ ఫర్ దాట్ రీజన్. అండ్ ఫర్ విమెన్, వెన్ ఐ సే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ రెస్టారెంట్ కిచెన్ అండ్ వీ హ్యావ్ ద ఫైర్ గెటింగ్ ఇన్ టు ద కిచెన్, ద హీట్, ద మోస్ట్ రెసిస్టెన్స్ విచ్ పాసిబుల్ ఆర్ క్యాన్ బి హ్యాపీలీ డన్ ఈస్ బై విమెన్. యు నో దట్ దట్స్ మై నేచర్. ఐ డోంట్ గో అగైన్ ఆన్ అ జెండర్ వేస్, బట్ దెన్ ఐఎమ్ సెయింగ్ విమెన్ ఆర్ ద బెస్ట్ ఇన్ కిచెన్ బికాస్ ఆఫ్ ద హైజీన్ ఫర్ ద కుకింగ్. దె ఓవర్ సీ, దే డోంట్ డూ ఎవ్రీథింగ్ బై దెమ్ సో బట్ దే ఓవర్ సీ దిస్ ఆల్సో విత్. సో ఐ ఫౌండ్ దట్ ఉమెన్ వుడ్ డూ దిస్ బిజినెస్ వెరీ వెల్, బట్ మెన్ ఆర్ ఆల్సో డూయింగ్ ఈక్వలీ వెల్ అట్ ద సేమ్ టైమ్. When you ask about that, time is biggest thing and how much they can invest. Third is like how they can continuously do one thing same way. It's repeating, consistency. So a business becomes successful when you do the same things, same standards and same taste, same consistency, days and years together. So if you see any of the biggest names in the food industry today or last 50 years, they would be only successful names who have been consistent in their taste. Despite of whatever, whether you are in 40 degrees or 12 degrees, or people have come, workers have not come, whether
1: shift changed. Yeah,
0: the flood is there in the roads, shift change, manpower issues, nobody sees this. Customer wants his dosa or his coffee in time and the best.
1: And the so, best, and it should exactly taste the same,
0: absolutely.
1: Like you said.
0: Absolutely. So sambar in a Udipi restaurant, it has to be like that. So these are the hardships which an entrepreneur have to envisage before it comes to him as a, or her as a challenge. So this is the mindset we look at, that every day is same. Fresh day, but the same taste have to come out. The same hygiene have to be there. The same cleanliness have to be there. So these are the points which we look into our entrepreneurship. But then any industry, I think these are the...
1: And see, India, fashion and food industry are thriving. They have been thriving and it's still continuing. And there's a lot of competition. You see street fashion market, it is thriving. Same way, the big malls are also thriving. And in the food industry as well, we have food trucks that are very famous. I mean, I would travel from Dilshuknagar to High Tech City only to eat dosa in that particular food truck.
0: Oh.
1: Doing that great. At the same time, there are beautiful hotels with good ambience and music, live music, so many other things, a very big spread of menu and all. So the kind of money the entrepreneur is putting into this industry and the kind of break even he gets, if it is taking a lot of time, at some point they have to back off or do something else, plan B. So what is that time when they have to take a call if this will go forward or no?
0: So when you mentioned about our Bhagyanagaram, Hyderabad, Sikandrabad, Cyberabad, so I call it Bhagyanagaram fondly because it's a place, earlier people used to say Mumbai is the place for fortunes, but it's become very tough and I've been there for almost 8 years and I found nothing like Bhagyanagaram. And the world is here. I ask everyone, where
1: Once a
0: are you?
1: Hyderabadi, always a Hyderabadi.
0: Yes. This is like.

0: age, and its deep commitment to environment is well known. Today, India is a key player in the world of renewable energy. In the last 12 years, solar energy increased from just 2 gigawatts to more than 160 gigawatts now. Through the PM Surya Ghar Muft Bijli Yojana, more than 50 lakh houses have solar rooftop panels now, and 80,000 rupees per house has been given as financial help. Through the Kusum Yojana, 30 lakh solar pumps are now functional. The One Nation, One Grid has been completed, and with the LED bulbs, the question of environment pollution has been taken care of. 20 crore tons of carbon emission have been saved. Wind energy, nuclear energy are now open to private players. Non-fossil fuel capacity has increased by 4 times. India is now committed to coal gasification. India is committed to the welfare of mankind and will be a responsible and sustainable nation, ensuring the future of our civilization, said the Honorable Prime Minister of India.
1: कौशिक, वैसे जलवायु परिवर्तन की चुनौती तो बड़ी जरूर है, लेकिन वैज्ञानिक सोच, जिम्मेदार नीतियों, तकनीकी नवाचार और जन भागीदारी के माध्यम से हम इसके प्रभाव को कम करने की दिशा में आगे बढ़ सकते हैं, और भारत ने इस दिशा में काफी आगे कदम बढ़ा भी दिए हैं। प्रकृति के साथ संतुलन बनाकर विकास करना ही सुरक्षित, स्वस्थ और टिकाऊ भविष्य की सबसे बड़ी मजबूत नींव है। नई दिल्ली के विज्ञान भवन में आयोजित पर्यावरण और जलवायु गतिशीलता के भविष्य विषय पर 2 दिवसीय अंतर्राष्ट्रीय सम्मेलन के पहले दिन के सत्र का सीधा प्रसारण आप सुन रहे थे। चलते चलते हम आपकी जानकारी के लिए बता दें कि कल 20 सितंबर 2026 को समापन सत्र में मुख्य अतिथि के रूप में भारत की माननीय राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू की गरिमामय उपस्थिति में आयोजित होगा। और अब अपने तकनीकी सहयोगों कमल सिंह, सुमित कटियार, ओबे इंचार्ज विवेक तोमर, प्रोग्राम कोऑर्डिनेटर प्रमोद कुमार के साथ मैं यानी कि कमल किशोर बड़ाइक और अपने साथी कमेंटेटर कौशिक रॉय के साथ अन्य कार्यक्रमों के लिए वापस आपको आकाशवाणी के दिल्ली के स्टूडियो लिए चलते हैं। नमस्कार।
2: श्रोताओं, अभी आप नेशनल ग्रीन ट्रिब्यूनल द्वारा माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी की गरिमामय उपस्थिति में आयोजित 2 दिवसीय अंतर्राष्ट्रीय सम्मेलन के उद्घाटन सत्र का सजीव विवरण विज्ञान भवन से सुन रहे थे। विवरण दे रहे थे कमल किशोर बड़ाई और कौशिक रॉय। यह आकाशवाणी दिल्ली का इंद्रप्रस्थ चैनल है। मीडियम वेव 366.3 मीटर अर्थात 819 किलोहर्ट्ज, TRM 810 किलोहर्ट्ज पर।
3: ఇంతవరకు మీరు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆధ్వర్యంలో 2026 ఈరోజు రేపు జరగనున్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిర్వహిస్తున్న పర్యావరణం మరియు వాతావరణ గతిశీలత యొక్క భవిష్యత్తు 2026 కార్యక్రమంలో పాల్గొన్న అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యంలో బేబీ ప్రీతి శ్రీనివాస్ బృందం ఆలపించిన కులశేఖర్ సాహిత్యం విందాం. జై చిత్రం కోసం.

ఎంఎం కీరవాణి స్వీయ సంగీత సారథ్యంలో సుజాతతో కలిసి ఆలపించిన వేటూరి సాహిత్యం విందాం. పరదేశీ చిత్రం కోసం

రాక్షసుడు చిత్రం కోసం ఎస్ జానకి బృందం ఆలపించిన దేవులపల్లి సాహిత్యం మీరు ఇంతవరకు విన్నారు. సంగీతం సమకూర్చిన వారు ఇళయరాజా. ఇప్పుడు వినండి.

లీడర్ ఈ చిత్రం కోసం మిక్కీ జే మేయర్ సంగీత సారథ్యంలో శ్రీ టంగుటూరి సూర్యకుమారి ఆలపించిన వేటూరి సుందర రామమూర్తి సాహిత్యం వినండి.

బడిపంతులు చిత్రం కోసం ఘంటసాల బృందమాలపించిన ఆత్రేయ సాహిత్యం కేవీ మహదేవన్ సంగీత సారథ్యంలో

ఇప్పుడు వినండి, వెలుగు నీడలు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల బృందం ఆలపించిన శ్రీ శ్రీ గీతం పెండ్యాల సంగీత సారథ్యంలో.

హలో నమస్కార్ హైదరాబాద్, అ వెరీ వార్మ్ వెల్కమ్ టు యువర్ వాణి ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ యాట్ మీడియం వేవ్ 738 కిలోహెర్ట్జ్. ఐఎమ్ యువర్ దోస్ హోస్ట్ ఫర్ టుడే షో నిఖిల్ చౌహాన్ ఇన్ ద హౌస్. అండ్ వెర్ ఎవర్ యు ఆర్ లిస్నింగ్ ఫ్రమ్ టుడే, మేబీ యు ఆర్ ట్రావెలింగ్, మేబీ యు ఆర్ ఎట్ వర్క్, ఆర్ మేబీ యు ఆర్ జస్ట్ సిటింగ్ సమ్వేర్ క్వైట్లీ, ఐ వాంట్ టు బిగిన్ టుడేస్ కన్వర్సేషన్ విత్ వన్ సింపుల్ క్వశ్చన్. How many things do you already know that you should be doing, but you are not doing them? You know, you should sleep better. You know, you should exercise. You know, you should study. You know, you should save some money. You know, you should improvise your communications. You know, you should stop wasting so much amount of time on phone. You know, I know, most of us know, and still we don't do it. So today, let's talk about something very common, but something we don't talk enough, the gap between knowing and doing.

దాట్స్ అ వెరీ ఇంపార్టెంట్ డిఫరెన్స్. యు నో, యు డోంట్ నీడ్ టు బీ ఎ పర్ఫెక్ట్ ఇన్ ఎవ్రీథింగ్. యు డోంట్ హ్యావ్ టు హ్యావ్ అ పర్ఫెక్ట్ రికార్డ్. యు నీడ్ టు హ్యావ్ దాట్ అబిలిటీ టు కమ్ బ్యాక్. మేబీ దాట్స్ యాక్చువలీ వాట్ గ్రోయింగ్ అప్ మీన్స్. నాట్ బికమింగ్ సంబడీ హూ నెవర్ ఫెయిల్స్, బట్ బికమింగ్ సంబడీ హూ నోస్ హౌ టు రికవర్. You fall behind, you return. You make a mistake, you learn. You lose an opportunity, you look for another. You waste your time, so stop wasting more. You don't need to punish yourself forever for yesterday. Use yesterday as an information, then do something differently today.

0: And if you're listening right now and thinking, Nikhil, you don't understand my situation. Maybe you are right. I don't know everything you are dealing with. Maybe you are carrying financial pressure. Maybe you are dealing with family expectations. Maybe you have made mistakes. Maybe you have lost time. Maybe you have confused about career. Maybe you are comparing yourself with everyone around you. I can't solve your situation through a radio microphone, but I can remind you one thing. You still have a next move. Maybe it's small, but it's there. Find it. Don't try to fix your entire life tonight. Fix the next hour. Don't solve your entire career tonight. Learn one useful thing. Don't become financially successful overnight, okay? Understand where your money is going. Don't become confident overnight. Have one uncomfortable conversation. Don't become a completely different person, okay? Keep one promise to yourself. Because every time you keep a promise to yourself, you build self-trust. And self-trust is the most powerful thing.
1: మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము SBI ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
2: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 CGPA సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు SBI ఆశా స్కాలర్షిప్ .co.in.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: LIC మీ

0: Just one day, but consistently in a repeated pattern. Knowing is the beginning, doing is the difference, and repeating is where the transformation happens. So tonight, before you sleep, ask yourself three questions. What do I already know I need to do? Why am I avoiding it? And what is the smallest version of that action I can do tomorrow? Not someday, but tomorrow. Maybe it's 10 minutes. Maybe it's one phone call. Maybe it's one application. Maybe it's one conversation. Maybe it's simply putting your phone away and giving yourself 30 minutes of uninterrupted time. Wherever it is, start. Because your future self is not created 5 years from now. Your future self is created by what you repeatedly do. And this is Nikhil Chauhan signing off from today's Yuvavani on Akashavani Hyderabad at medium wave 738 kilohertz. Take care of yourself. Take care of your people. Keep learning. Keep moving. And whenever you find yourself stuck between knowing and doing, don't think too much.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మరికొద్ది క్షణాల్లో భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను అందజేయగల ప్రత్యక్ష ప్రసారం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే ఇప్పుడు వింటారు.

వరకు మీరు భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ సంస్థలలో కొత్తగా నియమితులైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను అందజేసిన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి ఇప్పుడు సమయం 1:10 ఇక తెలుగులో ప్రాంతీయ వార్తలు విందాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం రాష్టాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం, నిధుల సమీకరణపై ఢిల్లీలో జరుగుతున్న సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రాజకీయ అవసరాలకు అనుగుణంగా దుర్వినియోగం చేస్తున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే దానం నాగేందర్కు కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ వ్యవహారంలో హైకోర్టు తీర్పును తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈరోజు హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలన సాగిస్తూ హామీలను విస్మరించాయని విమర్శించారు. కాళేశ్వరం అవినీతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ రాజ్యాంగం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా ఆదిలాబాద్లో 1,500 ఎకరాల్లో సివిల్ డిఫెన్స్ విభాగాల సంయుక్త వినియోగం కోసం విమానాశ్రయం నిర్మించనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. వరంగల్ విమానాశ్రయ పనులు తుదిదశకు చేరాయని, త్వరలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి ఆర్థిక వనరుల సమీకరణ అనే అంశంపై సదస్సు జరుగుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఆర్థిక ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక శాఖలను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రులు సమావేశానికి హాజరయ్యారు. వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించే అంశంపై సదస్సులో చర్చిస్తున్నారు. కేంద్రం రాష్ట్రాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం, అభివృద్ది కార్యక్రమాలకు అవసరమైన నిధుల సమీకరణపై చర్చ జరుగుతోంది. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభా నియమాలను ఉల్లంఘిస్తూ ఆందోళనలు చేశారని మంత్రి శ్రీధర్బాబు విమర్శించారు. నినాదాలతో కూడిన టీషర్టులు ధరించడం, ప్లకార్డులు ప్రదర్శించడం, స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలపడం సభా సంప్రదాయాలకు విరుద్దమన్నారు. నిన్న సమావేశాలు ముగిసిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. స్లోగన్లు, ప్లకార్డులతో సభకు రావద్దన్న నిబంధనలను గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అమలు చేశారని గుర్తు చేశారు. 8 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో 50 ప్రశ్నలకు మంత్రులు మౌఖిక సమాధానాలు ఇచ్చారని, 4 బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. భూ ఆక్రమణలపై విచారణ కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు. ములుగు జిల్లా మల్లూరు లక్ష్మీనరసింహస్వామి దేవాలయ అభివృద్ది పనులపై మంత్రి ధనసరి సీతక్క సమీక్ష నిర్వహించారు. రాష్ట సచివాలయంలో జరిగిన సమావేశంలో దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, ఆర్కిటెక్టులు, అధికారులు పాల్గొన్నారు. భక్తులకు మెరుగైన సౌకర్యాల కోసం కళ్యాణ మండపం, డార్మిటరీ, అన్నదాన సత్రం తదితర వసతులను అభివృద్ది చేయాలని నిర్ణయించారు. దేవాలయ పవిత్రతకు, ప్రస్తుత నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా పనులు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. అభివృద్ది పనుల డిజైన్ ఖరారు చేసేందుకు త్వరలో మల్లూరు క్షేత్రాన్ని సందర్శించాలని నిర్ణయించారు. నిర్మాణానికి అవసరమైన సాంకేతిక అంశాలను నిర్దారించేందుకు రాక్ టెస్ట్ నిర్వహించాలని కూడా నిర్ణయించారు. సెమీకండక్టర్ రంగాన్ని బలోపేతం చేసే దిశగా ఐఐటీ హైదరాబాద్ కేన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో సంయుక్త ఒప్పందం కుదుర్చుకుంది. పరిశ్రమలు, విద్యా సంస్థల మధ్య అనుసంధానంతో అధునాతన పరిశోధన, సాంకేతిక అభివృద్దికి మరింత సహకారం లభిస్తుందని ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బిఎస్ మూర్తి తెలిపారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు ఈ భాగస్వామ్యం తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఐఐటీ హైదరాబాద్

0: ఆవిష్కరణలు వాద్వాని ఇన్నోవేషన్ నెట్వర్క్, కిమ్స్ సెమికాన్ సంస్థలకు కూడా ఉపయోగపడతాయని తెలిపారు. ఢిల్లీలో జరిగిన సదస్సులో ఐఐటి హైదరాబాద్ పారిశ్రామిక సంస్థలతో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని ఎన్సీహెచ్ఆర్డీలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పాల్గొని కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ 20వ రోజ్గార్ మేళా ద్వారా మరో 51,000 మందికి నియామక పత్రాలను అందిస్తున్నట్లు చెప్పారు. మెరిట్ ప్రాతిపదికన పేపర్ లీకేజీలు పైరవీలకు తావులేకుండా ఉద్యోగాల భర్తీ జరుగుతోందన్నారు. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ లీకేజీలు కోర్టు కేసులతో గందరగోళంగా మారిందని విమర్శించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందన్నారు. నూతన ఉద్యోగులు నిజాయితీ, నిబద్దత, నిర్భీతితో విధులు నిర్వహించి సమాజానికి సేవ చేయాలని బండి సంజయ్ సూచించారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ అధికారులు రామడుగు మండలం వెలిచాల గ్రామంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై అవగాహన కల్పించారు. అనంతరం విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా స్వచ్ఛ భారత్ మిషన్ జిల్లా కోఆర్డినేటర్ తిప్పర్తి రమేష్ ఆకాశవాణి ప్రతినిధితో ప్రత్యేకంగా మాట్లాడుతూ
1: విద్యార్థులందరికీ కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంబంధించినటువంటి అనర్థాల గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. రెడ్యూస్, రీయూజ్ అండ్ రీసైకిల్ సంబంధించి కూడా వాళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. చెత్తను 4 రకాలుగా ఏ విధంగా విభజించాలనేటువంటి విషయంలో చాలా క్లియర్ గా చక్కగా కొన్ని మీనియేచర్స్ ద్వారా, డెమాన్స్ట్రేషన్ ద్వారా వారికి వివరించడం జరిగింది.
0: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ రోజు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ తదితర జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడే సూచన ఉందని తెలిపింది. హైదరాబాద్లో మధ్యాహ్నం తర్వాత ఆకాశం మేఘావృతమై ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. రేపు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సూర్యాపేట జిల్లా కోదాడలో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువత నుంచి మంచి స్పందన లభిస్తోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక చొరవతో పరిశ్రమల శాఖ సింగరేణి సహకారంతో నిర్వహిస్తున్న మేళాను జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ప్రారంభించారు. సుమారు 200 కంపెనీలు పాల్గొంటుండగా ముందుగా రిజిస్టేషన్ చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం పలువురు మంత్రులు, స్పీకర్, శాసనమండలి చైర్మన్ పాల్గొంటారు. గోదావరి పుష్కరాల పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బాసరలో నిన్న సాయంత్రం పుష్కరాల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. పుష్కరాల నిర్వహణ, భక్తుల రద్దీ నియంత్రణలో కృత్రిమ మేధ సాంకేతికతను వినియోగించాలని చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లో అటవీ భూముల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్కు రాష్ట హైకోర్టు సమన్లు జారీ చేసింది. అటవీ భూములకు రెవెన్యూ పట్టాలు జారీ చేయవద్దని, ఈ వ్యవహారంలో జిల్లా అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు సాగాలని ఆదేశించింది. తదుపరి విచారణకు ఆన్లైన్ ద్వారా హాజరు కావాలని సూచించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాష్టీయ వయోశ్రీ యోజన ద్వారా జిల్లాలోని అర్హులైన వృద్ధులకు సహాయ ఉపకరణాలు అందించనున్నట్లు వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం తెలిపారు. జిల్లాలోని 3521 మంది సీనియర్ సిటిజన్ల కోసం 2,90,00,000 రూపాయల విలువైన 16,631 సహాయ పరికరాలు మంజూరైనట్లు చెప్పారు. తన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై దానం నాగేందర్ ఈరోజు మరోసారి స్పందించారు. హైకోర్టు తీర్పుపై తనకు సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదన్నారు. స్పీకర్ నిర్ణయంపై హైకోర్టు తీర్పు వెలువరించినందున ఒకవేళ సుప్రీంకోర్టుకు వెళ్లాలంటే స్పీకర్ వెళ్లాలన్నారు. అయితే సుప్రీంకోర్టుకు వెళ్లాలా వద్దా అనేది స్పీకర్ నిర్ణయమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఎస్సీ అధికారులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సీఎంఓలో ఒక్క ఎస్సీ అధికారి కూడా లేరని విమర్శించారు. ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దళితులపై ప్రభుత్వ వైఖరిపై బహిరంగ చర్చకు సిద్దమని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ బి

0: టీఆర్ఎస్ పార్టీలు దుర్వినియోగం చేస్తున్నాయని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆరోపించారు. కేంద్రం రాష్టాల మధ్య ఆర్థిక భాగస్వామ్యం నిధుల సమీకరణపై ఢిల్లీలో జరుగుతున్న సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.

0: ఆకాశవాణి ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో ఓ ఇంటి కథ, శ్రీపతి లలిత కుమారి గారి కథానిక వింటారు.
1: ఓ ఇంటి కథ. ఇది నా కథ, ఒక ఇంటి కథ. ఇంటికి కథ ఏంటంటారా? ఎందుకుండదు? ఇంట్లో ఉండేవారితో ముడిపడ్డ కథే ఇంటి కథ, ఇంటి ఆత్మకథ. ఇల్లంటే ఉట్టి సిమెంటు ఇటుకతో కట్టిన గోడలు మాత్రమే కాదు, ఇల్లంటే ఒక గుర్తింపు, ఫలానా వారి ఇల్లు అంటూ ఎన్నెన్నో జ్ఞాపకాల ముచ్చట్లు, ఎన్నో అనుభవాలు, ఇంకెన్నో అనుభూతులు మూటకట్టుకున్న స్థలం. కొన్ని ఇళ్ళు కళకళలాడుతుంటాయి, కొన్ని చూస్తే వెలాతెలా పోతుంటాయి. అక్కడ ఉన్న మనుషుల మనసుల్ని బట్టి ఆ ఇంటి ఆత్మ కూడా సంతోషంగానో బాధగానో ఉంటుంది. నా వయస్సు 50కి దగ్గర పడింది. పాత రోజుల్లో 100 ఏళ్ళు ఉండే మమ్మల్ని ఇప్పుడు ఒక్కోసారి కొత్తగా కట్టాలని 4-5 ఏళ్లకే నేలమట్టం చేస్తున్నారు. అలాంటిది నన్ను 50 ఏళ్ళు ఉంచారంటే ఒక రకంగా సంతోషమే. ఈ భూమి మీద నా మొదటి రోజు ఇంకా నా కళ్ళకు కట్టినట్లే ఉంది. భూదేవికి నమస్కారం చేసుకుని ఇటుకను అక్కడ పెట్టి పైన సిమెంట్ పెట్టండి. పురోహితుడు చెప్పినట్లే జాగ్రత్తగా మా అమ్మ నాన్న అక్కడ ఉన్న పునాది రాయి మీద ఇటుక పెట్టి దానిమీద కొంచెం సిమెంట్ వేసి పూలతో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేశారు. శ్రద్ధగా చేతులు జోడించి కట్టబోయే ఇల్లు ఏ ఆటంకాలు లేకుండా అనుకున్నట్టుగా రావాలని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకున్నారు. తల్లి గర్భంలో మొదటి కణం విభజన అయ్యి మరిన్ని కణాలతో శిశువుగా రూపొంది బిడ్డ జననం అయినట్లు ఇటుక మీద ఇటుక, సిమెంటు, కంకర్లతో నా జననం మొదలైంది. ఎంతో ప్రేమగా ఇల్లు కట్టుకునే ఆ దంపతులు మా అమ్మా నాన్నలే కదా. రోజూ ఉదయమే లేచి నా గోడలకి స్నానం చేయించి ఎక్కడ సిమెంట్ తక్కువ ఉంది, ఎక్కడ ఇసుక ఎక్కువ ఉంది అంటూ గోడలను తడిమి మేస్త్రీలతో చెప్పి నేను ఎంతో గట్టిగా ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకునేవారు మా నాన్న. అమ్మకైతే రోజురోజుకి పెరుగుతున్న నన్ను చూస్తే సంబరమే. ఏమండి ఇక్కడ చూడండి, ఈ గది విశాలంగా ఉంది కదా, అబ్బా రూఫ్ ఎంత బాగుందో, ఎత్తుగా, లోపల భలే చల్లగా ఉంటుంది, పక్కన పెద్ద పెద్ద చెట్లేద్దాం, ఇంటికి నీడ పడుతుంది. ఇలా ప్రతి నిమిషం నన్ను చూడముచ్చటగా తీర్చిదిద్దాలనే ఆమె కోరిక. తన చేత్తో ఎన్నో చెట్లు నాటింది. మామిడి, జామ, సపోటా, పూల మొక్కలు సరేసరి, దేవుడి పూజకు సరిపడా గన్నేరు, మందార, నందివర్ధనంతో పాటు మల్లె, జాజి, సంపెంగ, గులాబీలు ఇలా ఎన్నో మొక్కలు నాటింది. నాతో పాటు రోజురోజుకి మొక్కలు కూడా పెరిగాయి. పూల మొక్కలు పూలు పూస్తున్నాయి. నన్ను కట్టడం మొదలుపెట్టి ఇంచుమించు సంవత్సరం అయింది. అన్ని హంగులతో నాకు పూర్తిగా ముస్తాబు చేశారు. గృహప్రవేశానికి వచ్చిన అతిథులు ప్రతివారు నన్ను చూసి మెచ్చుకోవడమే, అందరూ నాకు దృష్టి పెడతారని అమ్మా నాన్న గుమ్మానికి గుమ్మడికాయ కట్టారు. వచ్చిన అందరికీ ఎంత కష్టపడి ఎలా పైసా పైసా కూడబెట్టి నన్ను కట్టారో చెప్తే వాళ్ళు ఆహా ఓహో అని పొగుడుతూ ఉంటే అప్పుడు మా నాన్న నా వైపు గర్వంగా చూసిన చూపు

మార్పు ఈ జన్మలో మర్చిపోలేను. కొన్ని రోజులకి మా అమ్మా నాన్న నిజంగా అమ్మా నాన్నలయ్యారు. ఈ ఇల్లు మీకు కలిసొచ్చిందర్రా అని అందరూ అంటుంటే, అవును మా మంచి ఇల్లు సంబరంగా అనేది అమ్మ. బాబు పుట్టి ఇంటికి తీసుకొస్తే ముందు గేటు దగ్గర నాకు చూపించి కొబ్బరికాయ కొట్టి లోపలికి తీసుకువెళ్లారు. ఎంత ముద్దుగా ఉన్నాడో తమ్ముడు. నన్ను చూస్తూ నా నీడలో నా ఒడిలో నవ్వులు మాటలు నేర్చుకున్నాడు చిన్నిబాబు. నడక వచ్చాక పరుగులు కబుర్లు, సెలవులైతే 24 గంటలు నా దగ్గరే. గోడలెక్కడం, చెట్ల కొమ్మలు పట్టుకొని ఊగడం, ఇంటి చుట్టూతా అమ్మని పరిగెత్తించడం ఒకటే హడావిడి. మరో 4 సంవత్సరాలకి పాపాయి కూడా వచ్చింది. అమ్మకి నాన్నకి చెల్లాయంటే ఎంత ముద్దో, నాకు అంతే మరి. ఆడుకుంటూ పరిగెడుతూ కింద పడితే చెయ్యి అడ్డం పెట్టినా పాపం, పాపాయికి దెబ్బ తగిలేది. నా వేపు వేలు పెట్టి చూపిస్తూ నన్ను కొట్టింది అని ఏడుస్తూ చెప్తే అమ్మ కోపంగా, ఎక్కడా ఈ గోడ దగ్గరైనా దెబ్బ తగిలింది, ఉండు గోడను కొడదాం. ఆ మెత్తటి చేత్తో నన్ను కొడితే గారాబంగా తడిమినట్లు ఉండేది. ఎంత బాగుండేదో ఆ అనుభూతి. ఏళ్ళు ఎలా గడిచాయో ఎవరికీ తెలీదు. ఇంటి నిండా నవ్వులు సరదాలు. నాన్న ప్రతి 4 సంవత్సరాలకి నాకు రంగులు వేయించేవారు. ఎప్పుడూ ఒకే రంగు కూడా కాదు, వేరే వేరే రంగులు వేసేవారు. పాప బాబు పెద్దగా అయ్యాక వాళ్ళ స్నేహితులను తీసుకొచ్చి నా దగ్గర రకరకాల ఆటలు ఆడేవాళ్ళు. ఆడపిల్లలు చెట్ల కింద కూర్చుని బొమ్మల పెళ్లిళ్ళు చేస్తే మగపిల్లలందరూ చెట్లెక్కి కోతుల్లాగా కొమ్మలు పట్టుకుని ఊగడం దూకడం ఒకటేంటి, ఎన్ని రకాల ఆటలాడేవారో. ఆ ఇంట్లో పాప బాబులకే మాత్రమే కాదు, వాళ్ళ స్నేహితులందరికీ కూడా మంచి జ్ఞాపకాలున్నాయి. సంక్రాంతి వచ్చిందంటే మళ్ళీ ఇద్దరు స్నేహితులు అందరూ వచ్చేవారు. ఉదయం పూట పాప తన స్నేహితురాళ్లతో కలిసి ఇంటి బయట పెద్ద ముగ్గులు పెట్టి రంగులు వేసి గొబ్బిళ్ళు పెట్టేది. మధ్యాహ్నం అవగానే బాబు స్నేహితులు కూడా వచ్చేవారు. అందరూ గాలిపటాలు ఎగరవేయడం, వాళ్ళకి అమ్మ చిరుతిండ్లు పెట్టడం, అందరి అరుపులు కేకలతో నాకెంత సందడిగా ఉండేదో. సంతోషంగా ఉంటే ఇంటికి ఒంటికి వయసు తెలీదేమో, అందుకే అందరూ మీ ఇల్లు కట్టి ఇంతకాలమైనా కొత్తగా ఉందండి అనేవారు. ఆ మాటకి నాన్న కళ్ళల్లో వెలుగులు, అమ్మ మొహంలో మెరుపులు. అవి చూసిన నా గుండెల్లో పొంగులు. రోజులు గడుస్తున్న కొద్దీ పెరుగుతున్న ఆదాయాలు, పిల్లల చదువులు అన్నీ శుభాలే. పిల్లలిద్దరూ అమ్మా నాన్న చెప్పిన మాట విని చక్కగా చదువుకున్నారు. బాబు చదువు కోసం అమెరికా వెళ్లాలనుకున్నాడు. చదువుకి డబ్బు సరిపోకపోతే ఇల్లు తనఖా పెట్టి అప్పు తీసుకుందాం అమ్మ అంటే నాన్న కళ్ళల్లో నీళ్లు చూశాను. మనం అప్పు కట్టి విడిపించలేకపోతే ఈ ఇంటికి మనకి రుణం తీరిపోతుంది, మళ్ళీ ఈ జన్మలో ఇల్లు కట్టుకోలేం, ఈ ఇల్లు మనకి లేకపోతే నా గుండె పగిలిపోతుంది అని నాన్న అంటే, లేదు నాన్న మీకే కాదు నాకు మన ఇల్లంటే ప్రాణం, నేను బాగా చదువుకుని త్వరగా ఉద్యోగం తెచ్చుకుని అప్పు తీర్చేస్తాను, ఈ ఇంటిని కాపాడతాను, ప్రామిస్. బాబు మాటలకి కదిలిపోయారాయన. చదువు అయ్యాక బాబుకి అక్కడే ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం రాగానే ముందు ఇంటి అప్పు తీర్చడమే కాక పైన ఇంకో వాటా వేసి ఇల్లంతా రిపేర్లు చేసి కొత్తదానిలా చేసి బాబు తన మాట నిలబెట్టుకున్నాడు. ఆ రోజు ఇంట్లో అందరూ మళ్ళీ నా పుట్టినరోజు పండగ చేసుకున్నారు. ఎందుకు బాబు ఈ ఖర్చు అని నాన్న అంటే, మన ఇంటికేగా నాన్న, పాప పెళ్ళి నా పెళ్ళి అయితే గదులు కావాలి కదా. బాబు మాటలకి నాకెంత సంతోషం వేసిందో, బాబుకు కూడా నేనంటే ప్రాణం పెడుతున్నాడు, మరి పుట్టినప్పటి నుంచి నా దగ్గరే ఉన్నాడు కదా, ప్రేమ ఉండదా. పాపకి పెళ్లి చేశారు, అప్పుడు నాకు పెళ్ళైనంత వేడుక జరిగింది. నా గోడలకి కొత్త రంగులు, మామిడాకులు, పూలు, మంచి లైట్లు, నా ముందు ముగ్గులు, ఎంత ముస్తాబ్ చేశారో. ఆహా, వచ్చిన వారంతా నాకు ఎన్ని ఫోటోలు తీశారని. బావగారు కూడా చెల్లయ్యతో, మీ ఇల్లు భలే బాగుందోయ్ అంటే ఉబ్బిపోయాను. ఎండలు ఎక్కువ వస్తే వేడికి పోతానని కూల్ సిమెంట్లు, వర్షానికి తడిసి జబ్బు పడతానని డ్యాంప్ ప్రూఫ్లు, ఇలా అన్ని రకాల సేవలు చేసేవారు నాన్న నాకు. బాబు పెళ్లి కూడా అయింది. పెళ్లి ఎక్కడో జరిగినా ముందు హడావిడంతా నా దగ్గరేగా. ముందు రోజు బాబుని పెళ్లి కొడుకుని చేస్తే అమ్మా నాన్నలతో పాటు నాకు సంబరమైంది. నా ఒళ్ళో పుట్టిన ఈ చిన్ని తండ్రి అప్పుడే ఇంత పెద్దవాడయ్యాడు, పెళ్లి చేసుకుని ఇంటికి కోడల్ని తీసుకుని వస్తున్నాడు. నాకు అంతులేని సంతోషం కలిగింది. బాబు పెళ్లి కొడుకు ముస్తాబులో కారులో కూర్చుంటే బ్యాండ్ మేళం వాళ్ళు సందు చివరిదాకా బ్యాండ్ వాయిస్తూ తీసుకెళ్లారు. నాకు రెక్కలుంటే నేను కూడా పెళ్లి కళ్ళారా చూడ్డానికి అయ్యేది కదా. పెళ్ళయి తిరిగి వచ్చిన బాబుని కొత్త పెళ్లి కూతుర్ని ముందు నాకే చూపించారు. నేను మా ఆవిడ వచ్చాము అని బాబు చెప్తే నా ఆనందం అంబరాన్ని తాకింది. ఇంటి కోడలు మర్నాడు ఇల్లంతా తిరుగుతుంటే గుండెల నిండా హాయ్. ఇద్దరూ తిరిగి అమెరికా వెళ్తుంటే అమ్మా నాన్నలతో పాటు నాకు గుండె కలుక్కుమంది, మళ్ళీ ఎప్పుడొస్తారో అనిపించింది. పాప ఊర్లోనే ఉండేది కనుక వస్తూ పోతూ నాకు కనపడేది.

పాప పిల్లలు కూడా నా దగ్గర ఎన్ని ఆటలు ఆడేవారో. 2 ఏళ్ల తర్వాత బాబు, కోడలు ఇంటికి మనవడితో వచ్చారు. వాళ్ళని కళ్ళనిండుగా చూస్తూ అందరూ పొంగిపోతుంటే నాకు కూడా గర్వం వేసింది. అమ్మా నాన్న బాబు దగ్గరికి వెళ్ళేటప్పుడు నన్ను వదిలి వెళ్ళాలంటే ఎన్ని జాగ్రత్తలో తీసుకుని వెళ్ళేవారు. ఎవరో ఒకరికి నన్ను అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెప్తూనే ఉండేవారు. తర్వాతి రోజుల్లో కెమెరా పెట్టి రోజూ చూసుకునేవారు. పాపం, నాన్నకి నన్ను వదిలి వెళ్ళాలంటే దిగులు మరి. రాను రాను వాళ్ళిద్దరూ పూర్తిగా నా దగ్గర ఉండడానికే ఇష్టపడేవాళ్ళు. వాళ్ళ కష్టసుఖాలు, సంతోషాలు, జ్ఞాపకాలు అన్నీ నా దగ్గరే పంచుకునేవారు. నేనెవ్వరికి చెప్పనని నమ్మకం మరి. వయసు పైబడ్డాక పిల్లలు రమ్మంటే మేమిక్కడి నుంచి కదలం, వస్తే మీరు రండి అన్నారు అమ్మా నాన్న. అప్పటి నుంచి తమ్ముడు చెల్లెలు వాళ్ళ పిల్లలతో వచ్చేవాళ్ళు. ఆ పిల్లల్ని చూస్తే నాకెంత సంతోషమో. నా ఒళ్ళో నా కళ్ళ ముందు పుట్టిన పిల్లలకి వీళ్ళు పిల్లలు. వచ్చే తరం వాళ్ళు చెట్ల కింద ఆడుకుంటూ, ఉయ్యాలలొగుతూ, పళ్ళు కోసుకుని తింటూ సరదాగా గడిపేవారు ఆ పిల్లలంతా. ప్రతిసారి తిరిగి వెళ్ళేటప్పుడు, తాత ఇల్లు జాగ్రత్త, మేం పెద్దయ్యాక ఇక్కడే ఉంటాం, మాకు ఇల్లు అంటే ఎంత ఇష్టమో మనవలు చెప్తే, నాన్నతో పాటు నేను ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయ్యేవాడిని. రోజులు గడుస్తున్న కొద్దీ నాన్నకి ముసలితనం వచ్చేసింది. పిల్లలు మనవలు రావడం తగ్గింది. అమ్మా నాన్నకి నా మీద ప్రేమ తగ్గకపోయినా ఓపికి తగ్గేసరికి నన్ను నిర్లక్ష్యం చేశారు. రంగులు వేయించి 10 ఏళ్ళయింది. అక్కడక్కడ పెచ్చులూడిపోయి నేను ముసలాడినైన భావన వచ్చింది. తమ్ముడు చెల్లెలు, మీరు ఇంత ఇంట్లో చేసుకోవడం కష్టమవుతోంది నాన్న, ఆ ఇల్లు అమ్మేసి ఓల్డేజ్ హోమ్కి వెళ్ళండి అంటే కోపం వచ్చింది నాన్నకి. నా జీవితం మీ అమ్మ జీవితం, ఇక్కడెళ్లాల్సిందే, మేము ఇల్లు వదలం, తర్వాత మీ ఇష్టం అరిచారు నాన్న. ఆ రోజు నా గుండె బద్దలైంది. నా తర్వాత కూడా మీరు ఇల్లును జాగ్రత్తగా చూసుకోండి అనలేదు. ఆయన వెళ్ళిపోతే నా గతి ఏంటి? నన్నెవరు చూస్తారు? నా గుండెల్లోని బాధకి గోడలు బీటలు వారాయి, పెచ్చులు రాలిపోయాయి. వాటికి సిమెంట్ లేపనం పూయడానికి ఆయనకు ఓపిక లేదు. ఒకవైపు నీరసంగా వాలిపోయాను నేను. రోజురోజుకి ఆయన బయటికి రావడం తగ్గిపోయింది. ఒకరోజు మాత్రం లోపల రూమ్లో గోడల మధ్యలో అమ్మతో చెప్పారు, పిల్లలు ఎంత బలవంత పెట్టినా నువ్వు మాత్రం ఇంటి గడప దాటకు, అవసరం అనుకుంటే ఎవరైనా మనిషిని తోడు పెట్టుకో, పిల్లల దగ్గరికి వెళ్లకు, ఈ ఇంటిని అమ్మనీయకు, నీ తదనంతరం మాత్రమే ఇల్లు అమ్ముకోవడానికి హక్కు ఉండేటట్లు విల్లు రాస్తున్నా. ఆ మాటని తూచా తప్పకుండా పాటించింది ఆమె. ఎక్కువ రోజులు ఒంటరిగా ఉండకుండానే నాన్న దగ్గరికి వెళ్ళిపోయింది అమ్మ. అమ్మా నాన్నల్ని ఇద్దరినీ పోగొట్టుకున్న ఆ పిల్లలు ఎంత బాధపడ్డారో నాకు తెలియదు, కానీ వారు పోయాక నా అణువణువు మాత్రం విచ్ఛిన్నం అయింది. శక్తి అంతా సన్నగిల్లిపోయింది. కాంపౌండ్ గోడ ఒక పక్కన కూలిపోయింది. నేను అమెరికాలో సెటిల్ అయ్యాను, ఇక్కడికి వచ్చే అవసరం లేదు. నీకు కావాలంటే మార్కెట్ రేట్లో నా వాటా ఇచ్చి ఇల్లు తీసుకో, చెల్లికి త్యాగబుద్ధి చూపించాడు అబ్బాయి. ఇల్లంతా పాతబడింది, ఎలాగైనా కూలగొట్టి కట్టాలి. మా దగ్గర అన్ని డబ్బులు లేవు, మా వాటాతో ఎక్కడైనా ఫ్లాట్ కొనుక్కుంటాం అంది అమ్మాయి. నన్ను అమ్మకానికి పెట్టారు. బాధతో కుంగిపోయాను. ఒకవైపు గుండెలాంటి రూఫ్లో చిల్లులు పడి కన్నీటి వర్షం ఇంట్లో కురుస్తోంది. ఎంతోమంది వచ్చి నన్ను చూసెళ్తున్నారు. ఎవరైనా కొత్త యజమాని వస్తాడా, నాకు పునర్వైభవం తెస్తాడా అని ఎదురు చూశాను. వచ్చిన వాళ్ళంతా ఒకే మాట, ఇల్లు కూల్చేయాలి, కొత్తగా కట్టాలి. అయిపోయింది, నా ఆయుష్ తీరిపోయింది. నేను కూడా త్వరలో భూమిలో కలిసిపోతాను బాధగా అనుకున్నాను. నేనెవ్వరికీ అక్కర్లేదు, అమ్మా నాన్నలకి తప్ప. వాళ్ళు వెళ్ళాక ఈ ముసలి ఇల్లు ఎవరికి కావాలి? మహామహారాజభవనాలే శిథిలాలయ్యాయి. నేనెంత దుఃఖం వచ్చింది నాకు. మొత్తానికి ఒక ఆయన బేరం కుదుర్చుకున్నారు. నా చరమాంకానికి, నన్ను పడగొట్టడానికి ముహూర్తం పెట్టారు. ఆ రోజు ఉదయం నుంచి ఎంతోమంది మనుషులు నా దగ్గరికి వచ్చారు. కలప మంచిది, జాగ్రత్తగా కొడితే ధర వస్తుంది చెప్పాడు ఒక ఆయన. ఇనుము బాగుంది, బరువు తూగుతుంది ఇంకొక ఆయన ఉవాచ. మంచి సిమెంట్ వాడారు, ఇల్లు గట్టిగా ఉంది, 50 ఏళ్ళైనా చెక్కు చెదరలేదు ఇల్లు మెచ్చుకున్నారు ఇంకొకరు. మామిడి చెట్టు, కొబ్బరి చెట్టు, సపోటా చెట్టు కొట్టేయకుండా జాగ్రత్తగా గోడలు కొట్టండి, ఇల్లు కొన్నాయని చెప్తున్నాడు. అంత బాధలోనూ నా గుండె పొంగిపోయింది. పోనీలే, నేను పోయినా అమ్మ చేత్తో నాటిన చెట్లు ఉంటే చాలు, ఆ పళ్ళు తిన్నప్పుడైనా అమ్మని నన్ను గుర్తు తెచ్చుకుంటారు. మొదలు పెట్టండి అన్నారెవరో. అయిపోయింది, నా ఆఖరి క్షణాలు దగ్గరికి వచ్చాయి. అమ్మా నాన్న నేనొచ్చేస్తున్నా, నా శరీరం భూమిలో కలిసిన ఈ ఇంటి ఆత్మ ఈ గోడల్ని కిటికీల్ని దాటుకుని మీ దగ్గరికి వస్తోంది. నా కోసం ఒక కన్నీటి బొట్టు రాల్చేవాళ్ళు ఎవరూ లేరనే బాధను మాత్రం తట్టుకోలేకపోయాను నేను. అప్పుడు వచ్చింది ఆమె. అమ్మ చీర కట్టుకొని, అచ్చు అమ్మలా ఉందే, అరే ఈ అమ్మాయి నా చెల్లాయి. బాబు ఒక్కసారి ఆగండి, ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు, ఒక్కసారి ఆఖరిసారి ఇల్లంతా తిరిగి వస్తాను, ఏడుస్తోంది. త్వరగా రా అమ్మా, మా పని మొదలు పెట్టాలి.

అన్నాడు మేస్త్రి. కళ్లల్లోంచి కారుతున్న నీళ్లు దాచుకునే ప్రయత్నం, తుడుచుకునే యత్నం చెయ్యలేదు. ఒక్కో గోడ, ఒక్కో తలుపు పట్టుకొని, ఒక్కో గదిని చూసి జ్ఞాపకాల దొంతర్ని గుండెలో కుక్కుని బయటికి వచ్చి ఒక్కసారి మోకాళ్ల మీద మోకరిల్లి నాకు దండం పెట్టింది. సుఖంగా ఉండు తల్లి నా ఎండి.

0: ఎంతో ఆనందం వచ్చింది నాకు. ఈ ప్రపంచంలో ఎవరూ లేరనుకున్న నాకు నా చెల్లి ఉంది. నా చివరి క్షణంలో నన్ను చూసి తడిమి గుండెకి హత్తుకుని నా చివరి శ్వాసని హాయిగా వదిలేలా చేసింది. ఎవరో కవి అన్నట్లు, నిన్ను నిన్నుగా ప్రేమించుటకు, నీకోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. నా కోసం కన్నీరు కారుస్తున్న చిట్టితల్లిని చూడగానే నా జన్మ ధన్యమైపోయింది. అదిగో మొదటి దెబ్బ పడింది నా మీద. ఇంకాసేపట్లో నా దేహం ముక్కలు ముక్కలవుతుంది. విరిగిన ఇటుకలు, పొడిలా రాలిపోయిన సిమెంటు అయినా బాధలేదు నాకు. నా ఆత్మ మాత్రం హాయిగా ఈ శిథిలమైన గోడల మధ్య నుంచి ఆకాశంలోకి పైపైకి ఎగిరి అక్కడ ఎదురుచూస్తున్న నా వాళ్ళని చేరుకుంటుంది. ఆ ఆలోచనే నాకు ఆనందం కలిగించింది. ఇప్పుడు నేను ఒక శిథిల గృహాన్ని, పేరు ఆనవాలు లేని ఇటుక మట్టిరాళ్ల దిబ్బని. అదిగో లారీ వస్తోంది నా చివరి గుర్తుల్ని ఈడ్చిపారేయడానికి. నా ఆత్మ మాత్రం పైపైకి సంతోషంగా ఎగిరిపోతోంది, కొందరికి మంచి జ్ఞాపకాలు ఇచ్చినందుకు, మిగిల్చినందుకు. అలా అలా ఆనందంగా తేలిగ్గా ఎగురుతూ నా అస్తిత్వాన్ని కోల్పోయి ఈ ప్రకృతిలో మమేకమైపోయాను. నా జీవితం ధన్యం.
1: మీరింతవరకు ఓ ఇంటి కథ, శ్రీపతి లలిత కుమారి గారి కథానిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దివ్య తేజస్విని గారు పాడిన లలిత గీతాలు.

0: వనితాలోకం కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: స్వప్న, ఎప్పుడొచ్చావు?
2: నేనెప్పుడో వచ్చానులే, కాని ఏంటిది, ఎవరు రాశారు ఈ కదా? దీన్ని చివరి పార్ట్ ఏది?
1: నేనే రాశానే.
2: ఏంటి, నువ్వు కథలు రాస్తావా? నాకెప్పుడు చెప్పలేదు.
1: ఏదో అదో చిన్న సరదాలే.
2: బావుంది నీ సరదా. ఆకాశవాణిలో కథానికలు ప్రసారమవుతాయి, దానికి పంపించు.
1: అవునా?
2: అవును, వనితాలోకం కార్యక్రమంలో మధ్యాహ్నం 1:20 ఆకాశవాణి హైదరాబాద్ ఏ కేంద్రంలో కథానికలు ప్రసారమవుతాయి. నువ్వు రాసిన కథని vanitalokam@gmail.com పంపు. కథలో చివరికి నీ పేరు, ఫోన్ నంబర్ రాయి.
1: వావ్, ఎంత హ్యాపీగా ఉంది వినడానికి. నేను రాసిన కథ అందరికీ వినిపించగలనా?
2: అవును, కానీ ఇందాక నేను చదివిన కథకి ఎండింగ్ ఏంటి?
0: సమయం 1:50 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
3: ఆదాబ్, ఏ ఆకాశవాణి హే?

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
3: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ఐసీటీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
4: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
6: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
7: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
8: ఆర్బీఐ అంటుంది.
7: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: వాణిజ్య ప్రకటనలు విన్నారు కదా, ఇక ఇప్పుడు బాలానందం చిన్నపిల్లల కార్యక్రమం విందాం.
10: తమ్ముళ్ళు చెల్లెలు మీకందరికీ స్వాగతం. ఇవాల్టి కార్యక్రమానికి చాలా మంది చిన్నారులు మన స్టూడియోకి వచ్చారా, వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారో తెలుసుకుందాం.
11: మేము విగ్లాన్ బోర్టరీ స్కూల్ నిజాంపేట్ నుంచి వచ్చాము. ఇప్పుడు కదంబ కార్యక్రమం వినిపిస్తున్నాం.
10: మరి ఈ చిన్నారులందరూ విజ్ఞాన్ విద్యాలయం నిజాంపేట నుంచి వచ్చారు. చక్కటి కదంబ కార్యక్రమాన్ని వినిపిస్తారట, ఇక ఆలస్యం చేయక విందాం.
12: అక్కయ్య, మొదటిగా విజ్ఞానాలను తొలగించే విఘ్నేశ్వరుని కీర్తిస్తూ భువన, భావన, వైష్ణోదేవి, శ్రీలేఖ, హర్షిత, సంధ్యన, ఆదిత్య పాడుతున్నారు.

0: తరువాత ఒక చెక్కలి కథతో వస్తుంది సంజన.
1: అనగనగా ఒక కలవారి ఇంట్లో అత్తకి ఒంట్లో బాగోకపోవడం వలన తన ముగ్గురి కోడళ్లలో ఒకరికి ఇంటి వంట చేసే బాధ్యత, మరొకరికి ఇంటిని శుభ్రం చేసే బాధ్యత, మరొకరికి ఇంటి యాజమాన్య బాధ్యతను అప్పగించాలని అత్త నిర్ణయించుకుంది. కానీ ఎవరు దేనికి అర్హులో అనేది తెలుసుకోవడానికి తన ముగ్గురు కోడళ్ళకి తలా ఒక శనగల మూట ఇస్తుంది. అప్పుడు మొదటి కోడలు అవి వృధా అయిపోతున్నాయని వాటిని తీసి తోటలో నాటి ఆ మూటను రెండు మూటల్లా తయారు చేసి రెట్టింపు చేసి అత్తకి ఇచ్చింది. రెండో కోడలు అవి వృధా అయిపోతున్నాయని వాటిని వండుకుని తినేసింది. మూడో కోడలు అవి కుళ్ళిపోయి దుర్వాసన వచ్చి వాటిని బయట వృధాగా పారవేసింది. అప్పుడు అత్త వీటిని గమనించి మొదటి కోడలికి ఇంటి యాజమాన్య బాధ్యతను, రెండవ కోడలికి ఇంటి వంట బాధ్యతను, మూడవ కోడలికి ఇంటిని శుభ్రం చేసే బాధ్యతను అప్పగించింది. ఇక ఈ కథ బట్టి మనం తెలుసుకున్న నీతి ఏమనగా, మనం కొన్ని విషయాలలో ఎంత తెలివిని ఉపయోగిస్తే దాని ఫలితం అంత ఎక్కువగా ఉంటుంది.
2: తర్వాత ఒక చక్కని భజన మనకు నేత్రి వినిపిస్తుంది.
0: కృష్ణం విష్ణు శ్రీధరం మాధవం మధుసూదనం, కృష్ణం విష్ణు శ్రీధరం మాధవం మధుసూదనం, గోవిందం గోవిందం గోవిందం శ్రీ.

0: ఇప్పుడు అనన్య శ్లోకం వినిపిస్తుంది.
1: దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే. అయాయాత్మస్వరూపేణ దైత్యదేవేషు సంస్థితః అయం బ్రహ్మం రుద్రోహ్యం విష్ణుః సనాతనః.
0: ఇప్పుడు హర్షవర్ధన్ ఒక అన్నమాచార్య కీర్తన వినిపిస్తాడు.
2: దే

0: ఇప్పుడు భువన అన్నమయ్య గురించి చెప్తుంది.
1: అన్నమయ్య లేదా తాళ్లపాక అన్నమాచార్యులు తెలుగు సాహితీ చరిత్ర ప్రకారం మొదటి వాగ్గేయకారుడు. ఇరవై మే 1408 తాళ్లపాక ఆంధ్రప్రదేశ్లో జన్మించారు. అన్నమయ్యకు పద కవితా పితామహుడు అనే బిరుదు ఉంది. దక్షిణాపథంలో భజన సంప్రదాయానికి పద కవితా శైలికి ఆద్యుడు. గొప్ప వైష్ణవ భక్తుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని, అహోబిలం నృసింహస్వామిని, ఇతర వైష్ణవ సంప్రదాయ దేవతలను కీర్తిస్తూ 32,000 పైగా పాటలు రాశాడు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సంగీతం, శృంగారం, భావిలాలిత్యం పెనవేసుకొని ఉంటారు. కన్నడ వాగ్గేయకారుడు పురంధరదాసు అన్నమయ్య శ్రీనివాసుని అవతారం అని ప్రశంసించాడంటారు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని వైష్ణవ సంప్రదాయంలో నమ్మకం. ప్రధాన మండపంలో ఘంట అవతారం అని కూడా అంటారు. త్యాగయ్య, క్షేత్రయ్య, రామదాసు వంటి సంగీతాచార్యులకు అన్నమయ్య మార్గదర్శకుడు. చందమామ రావే, జాబిల్లి రావే అంటే వెంకటేశుడు ముద్ద తిన్నాడో లేదో కానీ మన తెలుగు పిల్లలు గబుక్కుని తింటారు. జో అచ్యుతానంద, జోజో ముకుంద అంటే ముకుందడు నిద్రపోతాడో లేదో కానీ తెలుగు పిల్లలు హాయిగా నిద్రపోతారు. అన్నమయ్య పాటలు తెలుగు సంస్కృతికి ప్రతిరూపాలు. అవి తెలుగు సంస్కృతిలో ఒక భాగమైపోయాయి. జనాల నోళ్లలో నాటుకుని పోయాయి. తుమ్మెద పాటలు, గొబ్బిళ్ల పాటలు, శృంగార గీతాలు, ఆధ్యాత్మిక పదాలు ఇలా మొత్తం 32,000 పైగా పాటలు రచించారు అన్నమయ్య.
0: అన్నమయ్య ఫిబ్రవరి 23 1503 తిరుపతి ఆంధ్రప్రదేశ్లో పరమపదించారు. తరువాత హర్షిత ఒక అన్నమాచార్య కీర్తన పాడుతుంది.

0: ఇప్పుడు వైష్ణోదేవి ఇంకా భువన జోక్ చెప్తున్నారు.
1: ఏం చేస్తున్నావు వైష్ణోదేవి?
0: నేను 100 నిమ్మకాయలు కలుపుకుంటున్నాను.
1: ఎలా కలుపుకుంటున్నావు?
0: నీకు తెలీదా, విమ్లో 100 నిమ్మకాయల శక్తి ఉంది. ఇప్పుడు ఆరాధ్య ఒక భజన పాడుతుంది.

0: కృష్ణ జన్మమోచన.
1: ఇప్పుడు సంజన ఒక పద్యం చెప్తుంది.
2: తనమది కపటము గలిగిన తనవలనే కపటముండు దగజీవులకున్, తనమది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలోవేమా. ఈ పద్యంతో మనం తెలుసుకోవలసిన భావం, మన మదిలో విషపూరితమైన ఆలోచనలుంటే అప్పుడు మన చుట్టూ కనిపించే వాళ్ళందరూ మోసగాళ్లలానే ఉంటారు. ఎప్పుడైతే మన మనసులోంచి మోసపూరితమైన ఆలోచనలు తొలగుతాయో అప్పుడు మనకందరూ మంచివాళ్లలానే కనిపిస్తారు.
1: ఇప్పుడు ప్రవళిక భజన పాడుతుంది.

0: రామ రామ రామ రామ రామ జయ రామ రామ రామ రామ రామ.
1: ఇప్పుడు బువ్వల మరియు బావల అన్నమాచార్య కీర్తన పాడతారు.

0: ఇప్పుడు భావన, వైష్ణోదేవి మరియు భువన జోక్ చెప్తున్నారు.
1: వైష్ణోదేవి ఏం చేస్తున్నావు?
2: లేలు, మామిడికాయకి గోరింటాకు పెడుతున్నా.
1: అదేంటి, గోరింటాకు చేతులకి పెడతారు కదా, నువ్వు మామిడికాయకి పెడుతున్నావు?
2: అది గోరింటాకు పెడితే మామిడికాయ పళ్ళిద్దని పెడుతున్నా.
0: వైష్ణోదేవి ఏం చేస్తున్నావు?
2: లేలు, గులాబీ మరియు జామ చెట్టు కలిపి నాటుతున్నా.
0: ఆ రెండూ కలిపి ఎందుకు నాటుతున్నావు?
2: గులాబ్ జామ్ వచ్చిద్దని.
0: ఇప్పుడు లహరి ఒక అన్నమాచారి కీర్తన పాడుతుంది.
2: సత్తు

0: విన్నారుగా ఇంత చక్కటి కదంబ కార్యక్రమాన్ని వినిపించిన విజ్ఞాన్ విద్యాలయం నిజాంపేట్ చిన్నారులందరికీ.
1: బాలవృందం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇక తెలుగులో జాతీయ వార్తలు ఇప్పుడు విందాం.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని

0: రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. 20వ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు 51,000 పైగా నియామక పత్రాలను దృశ్య మాధ్యమం ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు దేశ యువతకు కొత్త అవకాశ మార్గాలను తెరుస్తున్నాయని అన్నారు. ఈ వాణిజ్య ఒప్పందాలు దేశంలోని పారిశ్రామికవేత్తలకు, కొత్త భాగస్వామ్యాలకు, మార్కెట్లకు మార్గం సుగమం చేస్తాయని, యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాయని అన్నారు. దేశ యువత ప్రతిభ, నైపుణ్యాలు యావత్ ప్రపంచ విశ్వాసాన్ని గెలుచుకున్నాయని ప్రధానమంత్రి తెలిపారు.
1: आज देश के 51,000 से अधिक युवाओं को सरकारी सेवा के लिए नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक వికసిత్ భారత్ బనానేకా.
0: కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, రోజ్గార్ మేళ ద్వారా ఉపాధి కల్పనలో పారదర్శకతతో పాటు ప్రభుత్వ నియామకాల్లో గణనీయమైన పెరుగుదల ఉందని అన్నారు. 3 ప్రధాన కేంద్ర నియామక సంస్థలైన యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా యూపీఏ ప్రభుత్వ హయాంలో 7,22,000 నియామకాలు జరగ్గా, నా ప్రభుత్వ 10 ఏళ్లకు హయాంలో దాదాపుగా 10,96,000 నియామకాలు జరిగాయని తెలిపారు. తలసరి కర్బన ఉద్గారాలలో భారత్ వాటా ప్రపంచ సగటులో సగం కంటే తక్కువగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. న్యూఢిల్లీలో ఈరోజు ప్రారంభమైన పర్యావరణం, వాతావరణ, గతిశీలత భవిష్యత్తుపై అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ, కర్బన ఉద్గారాల విషయంలో అభివృద్ది చెందుతున్న దేశాలను తరచుగా అన్యాయంగా బాధ్యతలను చేస్తున్నారని తెలిపారు. ప్యారిస్లో జరిగిన COP21 శిఖరాగ్ర సమావేశంలో చేసిన ప్రతిజ్ఞలను ముందుగానే విజయవంతంగా నెరవేర్చిన ఏకైక G20 దేశం భారత్ అంటూ ఉద్ఘాటించారు. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ అసాధారణ పురోగతి సాధించిందని ప్రధానమంత్రి తెలిపారు. అంతర్జాతీయ సౌర కూటమి, అంతర్జాతీయ జీవ ఇంధనాల కూటమి, మిషన్ లైఫ్ తదితర కార్యక్రమాల ద్వారా భారత్ ప్రపంచంతో కలిసి పనిచేస్తూ పర్యావరణ పరిరక్షణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతోందని చెప్పారు. పునరుత్పాదక ఇంధనంపై భారత్ ప్రధానంగా దృష్టి సారించిందని, పర్యావరణ పరిరక్షణలో కీలక పాత్ర పోషించిందని ప్రధానమంత్రి తెలిపారు.
1: నాన్ ఫోసిల్ ఫ్యూయల్, సోలార్ ఎనర్జీ కెపాసిటీ, కార్బన్ ఎమిషన్ పర్ రోక్థామ్, హర్ పారామీటర్ పర్ భారత్ కి పర్ఫార్మెన్స్ దునియా మే ఆజ్ సకారాత్మక రూప్ సే చర్చా కా విషయ హై.
0: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ, అడవులు, సరస్సులు, నదులు, వన్యప్రాణులతో సహా సహజ పర్యావరణాన్ని రక్షించడం, మెరుగుపరచడం, అలాగే జీవుల పట్ల దయ కలిగి ఉండడం ప్రతి పౌరుడి ప్రాథమిక విధి అన్నారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన 2.0 కింద వచ్చే నెల నుంచి పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారుగా 34,000 మంది గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ అందిస్తామని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మొదటి దశలో బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు సహా 14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో శిక్షణా బృందాలు ప్రారంభానికి సంబంధించిన సన్నద్దతను సమీక్షించినట్లు చెప్పారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 31 నాటికి 357,000 మందికి పైగా గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వికసిత్ భారత్ దిశగా భారతదేశ ప్రయాణానికి నిధులు సమకూర్చడం అనే అంశంపై న్యూఢిల్లీలో జరుగుతున్న సదస్సుకు నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. ఈ సదస్సులో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులు, ఆర్థిక కార్యదర్శులు పాల్గొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సు కేంద్ర రాష్ట్రాల మధ్య విధానపరమైన పరస్పర సహకారంపై దృష్టి సారిస్తుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఇది వికసిత్ భారత దిశగా దేశ అభివృద్ది ప్రయాణంలో ఎదురయ్యే ఆర్థిక సవాళ్లు, విధాన ప్రాధాన్యతలపై చర్చించేందుకు, విద్యాపరమైన పటిష్టతను పెంచేందుకు తోడ్పాటు అందిస్తుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ విమానయాన తయారీ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిన్న బెంగళూరులో

0: రెండు తేలికపాటి యుద్ద విమానాలు, తేజస్ ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ పొందిన రెండు సీట్ల శిక్షణా విమానాలను భారత వైమానిక దళానికి అప్పజెప్పింది. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడులు హాజరయ్యారు. హెచ్ఏఎల్ తొలి HTT-40 ప్రాథమిక శిక్షణా విమానాన్ని కూడా భారత వైమానిక దళానికి అందజేసింది. రక్షణ మంత్రి ఈ విమానానికి అంకుర్ అంటూ నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ శాఖ మంత్రి మాట్లాడుతూ విమానయాన సాంకేతికతలో మరింత స్వయం సమృద్దిని సాధించాలంటూ పిలుపునిచ్చారు. ఎర్రసముద్రం ప్రాంతంలో తీవ్రమవుతున్న అనిశ్చితిపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ పౌరులు, ఆర్థిక ఆస్తులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడులు సహా సౌదీ అరేబియా సార్వభౌమ భూభాగంపై జరిగిన దాడులను ఖండించారు. పవిత్ర నగరమైన మక్కాపై దాడి చేసేందుకు యత్నించిన అనంతరం భారత్ ఒక ప్రకటన కూడా జారీ చేసిందని రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, స్థిరత్వాన్ని ప్రోత్సహించే దిశగా సహకారం, సమన్వయంతో ముందుకు సాగుతామని భారత్, యుఏఈలు పునరుద్ఘటించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుఏఈ అధ్యకులు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహియాన్ ఫోన్లో సంభాషించారు. పశ్చిమాసియాలోని పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్యం తదితర రంగాలతో భారత్, యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు కొత్త చర్యలపై వారు చర్చించారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లోని ఐచీ నగోయాలోని పలోమా మిజుహో స్టేడియంలో ప్రారంభమవుతాయి. ఈ ప్రారంభోత్సవంలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత మను భాకర్, షార్ట్ పుటర్ తజీందర్ పాల్ సింగ్ తూర్ భారతదేశ పతాకదారులుగా వ్యవహరిస్తారు. ఈ రోజు నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు జరిగే ఈ ఆసియా క్రీడలు, ఇందులో భాగంగా జరిగే 37 క్రీడల్లో 500 మందికి పైగా భారతీయ అథ్లెట్లు పోటీ పడనున్నారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, కేరళ, మహేలలో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, కర్ణాటక, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రష్యాపై ఆంక్షలు విధించే బిల్లుపై అమెరికా అధ్యకుడు ట్రంప్ సంతకం చేశారు. ఏడాదికి పైగా చర్చల్లో ఉన్న ఈ బిల్లు సెనెట్లో 86-11, ప్రతినిధుల సభలో 262-159 ఓట్ల భారీ ద్వైపాక్షిక మెజార్టీతో ఆమోదం పొందింది. ఉక్రెయిన్లో యుద్దాన్ని కొనసాగించేందుకు రష్యా అధ్యకుడు వ్లాదిమిర్ పుతిన్కు అవసరమైన వనరులను అందకుండా చేయడం ఈ బిల్లు యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ప్రముఖ అస్సాం గాయకుడు, సంగీత స్వరకర్త, సాంస్కృతికవేత్త జుబిన్ గార్గ్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని నేడు ఆ రాష్టం ఈరోజు ఆయన్ను స్మరించుకుంటోంది. తన సంగీతంతో లక్షలాది మంది ప్రజల హృదయాలను గెలుచుకున్న జుబిన్ గార్గ్కు నివాళులర్పించేందుకు రాష్ట వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గత 12 ఏళ్లలో పర్యావరణానికి సంబంధించిన ప్రతి రంగంలోనూ భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలలో కొత్తగా నియమితులైన యువతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నియామక పత్రాలు అందజేస్తున్నారు. విమానయాన రంగంలో భారత్ ప్రపంచ స్థాయిలో అగ్రగామిగా నిలుస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 20వ ఆసియా క్రీడలు ఈ మధ్యాహ్నం జపాన్లో ప్రారంభమవుతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ సాయంకాలం 5:03 హైదరాబాద్లోని హోటల్ ట్రెడెంట్లో జరిగిన జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక ప్రసారమవుతుంది. నిర్వహణ డాక్టర్ వీరన్న భూక్య. గుర్తుంటుంది కదూ, ఈరోజు సాయంకాలం 5:03. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 3:10 దాటి 48 కావస్తోంది. ఇక ఇంతటితో ఈ పూట ప్రసారాలు సమాప్తం. తిరిగి ఈ సాయంత్రం

సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 400.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్ పై ఈ సాయంకాలం మా ప్రసారాలు ప్రారంభం. ముందుగా తెలుగులో వార్తల ముఖ్యాంశాలు విందాం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 20వ విడత రోజ్గార్ మేళాలో ఉద్యోగాలు పొందిన యువతకు మంత్రి కిషన్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటి వరకు 13 లక్షల మందికి ఉపాధి కల్పించామని, వికసిత్ భారత్ 2047 సాధనలో ఈ యువత పాత్ర కీలకమంటూ పేర్కొన్నారు. హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. మోదీ ప్రభుత్వం ఎలాంటి లీకేజీలు, పైరవీలు లేకుండా పూర్తి మెరిట్ ప్రాతిపదికన ఇప్పటికే 12.24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందంటూ తెలిపారు. కృత్రిమ మేధ వల్ల ప్రమాదమేమీ లేదని ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ స్పష్టం చేశారు. 2030 నాటికి ఏఐ కారణంగా ప్రపంచం అంతమవుతుందనే వాదనలను పూర్తిగా తోసిపుచ్చుతూ అలా జరగడానికి 0% కూడా అవకాశం లేదంటూ తేల్చేశారు. హైదరాబాద్లో అంతర్జాతీయ మొబైల్ ఫోన్ డిస్పోజల్ రాకెట్ను టాస్క్ ఫోర్స్ ఖమ్మం పోలీసులు ఉమ్మడి ఆపరేషన్లో గుట్టురట్టు చేశారు. ఈ కేసులో 9 మంది నిందితులను అరెస్టు చేశారు. బోగస్ అడ్మిషన్స్ ద్వారా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలతో హైదరాబాద్లోని పలు ప్రైవేటు కళాశాలల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ తనిఖీలో భాగంగా విద్యార్థుల బయోమెట్రిక్, సిబ్బంది వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. H-1B వీసా దరఖాస్తులపై విధించిన $100,00 భారీ ఫీజు నిబంధనను అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఏడాది పాటు పొడిగించారు. విదేశీ ఉద్యోగులను నియమించుకునే సంస్థల నుంచి ఈ ఫీజు వసూలు చేసే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ఆయన సంతకం చేశారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హతపై హైకోర్టు తీర్పును టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ స్వాగతించారు. కాంగ్రెస్ పాలనలో పార్టీ ఫిరాయింపులు జరగలేదని, ప్రజాపాలనకు ఆకర్షితులు

మాత్రమే ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని పేర్కొంటూ బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. హఫీజ్పేట్లో మహిళపై హోంగార్డ్ దాడి చేయడాన్ని డీజీపీ సివి ఆనంద్ తీవ్రంగా ఖండించారు. క్షమించరాని ఈ చర్యకు పాల్పడిన హోంగార్డును సర్వీస్ నుంచి తొలగించి ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సైబరాబాద్ కమిషనర్ను ఆదేశించారు. టీఎంసీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో పార్టీ పేరు పూలు గడ్డి గుర్తును తాత్కాలికంగా నిలిపివేస్తూ ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పార్టీ హక్కులపై పూర్తిస్థాయి పరిశీలన అవసరమని ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:03 దాటి 52 సెకండ్లు. ఇప్పుడు వినండి, హైదరాబాద్లోని హోటల్ ట్రెడెంట్లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక. నిర్వహణ డాక్టర్ వీరన్న భుక్యా.

0: హైదరాబాద్ లోని హోటల్ ట్రెడెంట్ లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక. భారత ప్రభుత్వ వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ తెలంగాణలోని హైదరాబాద్ లో జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ నిర్వహించింది. వ్యవసాయం, ఉద్యాన రంగాలకు సంబంధించి కీలక అంశాలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం, దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, వ్యవసాయ నిపుణులు, ICAR సంస్థలు, ప్రగతిశీల రైతులు, ఇతర భాగస్వాములు సదస్సులో పాల్గొన్నారు. సదస్సునుద్దేశించి గౌరవ కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు మాట్లాడుతూ,
1: ఈ పెహలా ప్రయాస్ థా మారా రీజనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ కా, హమ్ ఇస్కో ఔర్ పర్ఫెక్ట్ కరనే కి కోసిస్ కరెంగే, లేకిన్ ఆజ్ దిన్ భర హమ్నే దేఖా జో హై డిస్కషన్ హువా వో బహుత్ ఉపయోగీ హువా, ఇతనా ముజే జరూర్ లగ్తా ఇస్కో ఔర్ ఇంటరాక్టివ్ బనానే కి జరూరత్ హై. ఏ కేవల్ స్పీచేజ్ నా హో, ఇస్మే చర్చా హో, డిస్కషన్ హో, సంవాద హో, క్యూంకి చర్చా సే హీ డిస్కషన్ సే హీ నయీ రాహ నికల్తీ హై. మిత్రో జో చీజే దిన్ భర మే హమ్నే చర్చా కీ హై మే దోహరానా నహీ చాహతా, లేకిన్ కుచ్ చీజే కేవల్ ధ్యాన్ భర ఆప్కో దిలానా చాహతా హూ. హమారీ एग्रीस्टेक के बारे में आप सबने समझा होगा कि कितनी इंपॉर्टेंट है वो. फार्मर आईडी का काम बनाने में प्रगति काफी हुई है. तेलंगाना, कर्नाटका 75% को ऊपर पहुंच गए हैं. तमिलनाडु, कर्नाटका, तेलंगाना में जियो रेफरेंसिंग का काम भी बहुत अच्छा हुआ है और डिजिटल क्रॉप सर्वे में भी అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ ఇన్ లోగోనే పూర్ణత హాసిల్ కీ హై. లేకిన్ ముజే లగ్ రహా కే జిన్ రాజ్యో మే మే దోహరా భర రహా హూ, తాకి ఆజ్ జో చర్చా కీ ఉస్మే సే యాక్షనేబుల్ పాయింట్స్ కౌన్ కౌన్ సే వో ఆప్కే దిమాగ్ మే ఏక్ బార్ ఫిర్ ఆ జాయ్. యహాన్ ఫార్మర్ ఐడీ బనానే మే అభీ భీ మెహనత్ కర్నీ హై. वो राज्य हैं केरलम, तमिलनाडु, अंडमान निकोबार द्वीप समूह. तो मुझे लगता है कि निश्चित समय सीमा के भीतर आगे आने वाली एग्रीकल्चर फार्मर आईडी पर बहुत कुछ डिपेंड रहेगी, तो कोई राज्य पीछे ना रह जाए.

0: इसमें तन्मनता से भाग लें। अभी कुछ स्टेट जैसे कर्नाटका है, कुछ स्टेट इसमें पिछड़े हुए हैं। मैं उनसे भी कहना चाहूंगा कि वो इस कार्य के अंदर वो बढ़ चढ़ कर भाग लें, क्योंकि एक स्टेट एक प्रांत जब विकास करेगा तो हमारा देश विकास करेगा।
1: తర్వాత గౌరవ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ రామ్నాథ్ ఠాగూర్ గారు మాట్లాడుతూ,
2: హమ్ లోగో స్వాగత్ కియా అభినందన్ కియా మే భారత సర్కార్ కి తరఫ్ సే ఔర్ అప్ని తరఫ్ సే కృతజ్ఞతా జ్ఞాపిత్ కర్తా హూ। సవేరే సే లేకర్ అభీ తక్ భారత సర్కార్ కె మంత్రి, भारत के प्रधानमंत्री और कृषि विभाग के सभी वरिष्ठ पदाधिकारी, ये 12 वर्षों से और खास करके 24 से जो अथक परिश्रम कर रहे हैं कृषि विभाग में, मैं भारत सरकार के प्रधानमंत्री की जो चिंता है उस चिंता के को देखकर हमारे कृषि वैज्ञानिक और कृषि विभाग के सभी वरिष्ठ अधिकारीगण जो मेहनत कर रहे हैं, उनको मैं इस जोन के सम्मेलन में बहुत बधाई देना चाहता हूं। और बधाई इसलिए देना चाहता हूं कि 75 वर्ष में जितना कोई प्रधानमंत्री किसानों के लिए, बेरोजगार नौजवानों के लिए और महिलाओं के लिए जो प्रधानमंत्री इतनी अथक परिश्रम कर रहे हैं किसानों के सुधार के लिए, मैंने कभी देखा नहीं है 37 वर्ष के संसदीय जीवन में। शिवराज बाबू 17 वर्ष तक मुख्यमंत्री रहे, 5 बार ये लोकसभा के सदस्य रहे और 27 महीनों तक अभी तक ये कृषि मंत्री रहे। जितनी मेहनत धूप में खेतों में जाकर कृषि वैज्ञानिकों को तंग कर, कृषि विभाग के वरिष्ठ अधिकारियों को तंग कर, धूप वर्षा में जो सफलता पाने का काम किया है, मैं अपनी तरफ से इन्हें बहुत बधाई देना चाहता हूं। शुरुआती दौर में कृषि मंत्री जी ने कहा अच्छा अच्छा बीज किसानों के बीच में जाना चाहिए। हम आग्रह करेंगे पदाधिकारियों से भी और सभी राज्य के कृषि मंत्री से कि आप इंटरेस्ट लें और किसानों को अच्छा बीज का पर ध्यान रख करके उसको आगे बढ़ाने का काम करें। यह आपसे मैं निवेदन करना चाहता हूं।
1: ఆ తరువాత గౌరవ పుదుచ్చేరి వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ రాజశేఖరన్ మాట్లాడారు.
3: యు ఆల్ నో పుదుచ్చేరి ఈస్ వన్ ఆఫ్ ద స్పిరిచువల్ సెంటర్ ఇన్ ద సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఈస్ ఎండౌడ్ ద న్యాచురల్ రిసోర్సెస్ దట్ హెల్ప్ ఇన్ ద సస్టైనబుల్ ఫార్మింగ్, బట్ వీ హ్యావ్ టు అకెడ్ దట్ ద ప్రోగ్రెస్ ఆన్ అదర్ ఎకనామిక్ ఫ్రంట్స్ లైక్ ఇండస్ట్రీస్ హౌసింగ్స్ ఎక్సెట్రా has also directly and indirectly impacted the agriculture scenario. The Union Territory has a total geographical area of around 49,000 hectares, of which around 30% in cultivation. 90% of the net sown area is irrigated, which reflects the abundant groundwater resources. in Puducherry region. And the contrast the Karaikal region of the Union Territory to which I belong and which has helped me to attain these heights is mainly depends on the receipts of Kaveri water for cultivation. Further, Karaikal region is the tail end of the Kaveri River basin, which is enough to say about the depends on water for agriculture. The Yanam region is sustainable under agriculture, and Mahe region on the western coast are mostly spices and condiments. The UT of Puducherry is very much conscious on the need to sustain agriculture and hence has initiated diversification under oil seeds and pulses. As a long-term measure from the last financial year, the ministry was gracious enough to extend financial assistance under national missions on edible oils, and we are able to achieve nearly 80% of the target in Rabi 2025. We are continuing this ambitious schemes for the Rabi 2026 also to further diversify. From the current financial year, the Union Territory of Puducherry has opted for Atmanirbhara in pulses, in which an ambitious target for 1,000 hectares. The UT of Union Territory of Puducherry under the state plan is operating many components, and the financial assistance is being extended for the production of field and horticultural crops. Union Agriculture Marketing, the UT of Puducherry is operating two market, electronic national agriculture market platform, and I am pleased to say that the e-norm Mandi at Puducherry bagged the Honorable Prime Minister Award for Excellence in Public Administration for the year 2019. I am very happy to inform that the Union Territory of Puducherry has also introduced the latest Agricultural Procedure and Marketing Act, a very thoughtful piece of legislation piloted by the Government of India under the dynamic leadership of Honorable Prime Minister of India, Sri Narendra Modi ji. The Union Territory of Puducherry in a interest of farmers and further to make use of the generosity of the Union Government under the stewardship of Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, in extending magnanimous financial assistance to all the states and the Union Territories, has subscribed for all the certainly sponsored schemes.
1: గౌరవ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు రాష్ట్రం వ్యవసాయంలో సాధిస్తున్న ప్రగతిని వివరిస్తూ సదస్సునుద్దేశించి మాట్లాడారు.
4: ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ ఇంపార్టెంట్ సౌత్ జోనల్ అగ్రికల్చర్ కాన్ఫరెన్స్ ఇన్ హైదరాబాద్. డ్యూరింగ్ టుడే సెషన్స్ వీ హావ్ విట్నెస్డ్ మెనీ యూస్ఫుల్ ఐడియాస్, ఎక్స్పీరియన్సెస్ అండ్ సక్సెస్ఫుల్ ప్రాక్టీసెస్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్. తెలంగాణ అండ్ అదర్ సదరన్ స్టేట్స్ హ్యావ్ షేర్డ్ their experience and the solutions they have developed for farmers. Our crops and local conditions may be different, but many problems faced by our farmers are common. Rising costs, climate change, water shortage, fertilizer supply, and market prices. Today's discussions have been given as a good opportunity to learn from each other and understand how successful ideas from one state can be useful to farmers in other states. In Telangana, farmer welfare is our first priority. Under Raitu Bharosa, we are giving 12,000 per acre every year. So far, 36,000 crores has been released directly into farmers' accounts. During Vanakalam 2026 alone, 9,000 crore was credited to 70 lakh pattadars within just 9 days. We have also implemented a major farm loan waiver. We waived crop loans up to 2 lakh per farmer family in one go. Nearly 21,000 crores was spent on our first year, benefiting nearly 25 lakh farming families. Under Raitu Bima, డ్యూరింగ్ ది లాస్ట్ త్రీ ఇయర్స్ వీ హ్యావ్

0: బిడ్ 3,500 crore యాజ్ ప్రీమియం గివింగ్ ప్రొటెక్షన్ టు మోర్ దాన్ 42 lakh ఫార్మ్ ఫ్యామిలీస్ సార్. అవర్ ఎయిమ్ ఈజ్ సింపుల్ టు స్టాండ్ విత్ ద ఫార్మర్ టు ఎవ్రీ స్టేజ్. ఎర్లియర్ టుడే రైతు నేస్తం వాజ్ ప్రెజెంటెడ్ యాజ్ వన్ ఆఫ్ తెలంగాణ సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్స్. ఐ విల్ నాట్ గో ఇన్ టు ద డీటెయిల్స్ అగైన్. అవర్ ఎక్స్పీరియన్స్ హ్యాస్ షోన్ దట్ టెక్నాలజీ క్యాన్ రెడ్యూస్ ది డిస్టెన్స్ బిట్వీన్ ద ఫార్మర్ అండ్ ద ఎక్స్పర్ట్ అండ్ హెల్ప్ ఫార్మర్స్ టు గెట్ ద రైట్ అడ్వైజ్ ఎట్ ద రైట్ టైం. అనదర్ సక్సెస్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ అవర్ యూరియా యాప్, వీ ఇంట్రడ్యూస్డ్ ద డ్యూరింగ్ లాస్ట్ రబీ టు మేక్ యూరియా డిస్ట్రిబ్యూషన్స్ సింపుల్, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్. అవర్ ఆఫీసర్స్ డెవలప్డ్ ఇట్, అవర్ ఫీల్డ్ స్టాఫ్ ఇంప్లిమెంటెడ్ ఇట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అవర్ ఫార్మర్స్ యాక్సెప్టెడ్ ఇట్ సక్సెస్ఫుల్లీ. ఐ కంగ్రాచులేట్ అవర్ ఆఫీసర్స్ ఫర్ దిస్ ఇన్నోవేషన్ అండ్ అవర్ ఫార్మర్స్ ఫర్ సపోర్టింగ్ ఇట్. వీఆర్ హ్యాపీ దట్ టెక్నాలజీ బేస్డ్ ఫర్టిలైజర్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ నౌ బీయింగ్ టేకెన్ ఫార్వర్డ్ ఎట్ ద నేషనల్ లెవెల్. ఏ గుడ్ ఐడియా షుడ్ నాట్ స్టాప్ ఎట్ ద స్టేట్ బోర్డర్, ఇట్ షుడ్ బెనిఫిట్ ఫార్మర్స్ అక్రాస్ ద కంట్రీ. విత్ ద సేమ్ పాజిటివ్ అప్రోచ్ తెలంగాణ ఈజ్ సపోర్టింగ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాస్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సేల్ FFS, keeping in view of the long-term benefits to farmers. Honorable Union Minister sir, I would like to place a few important issues of Telangana farmers before you. First of oil palm. Telangana has responded very positively to the Government of India's National Mission of Edible Oils, oil palm. Under this mission, Telangana has additionally brought nearly 1 lakh hectares under oil palm cultivation. Nearly 72,000 farmers are now part of the oil palm program in our state. Our farmers came forward with confidence because both the central and state governments encouraged them.
1: ఆ తరువాత గౌరవ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు గారు సభనుద్దేశించి మాట్లాడారు.
2: సౌత్ జోన్ కాన్ఫరెన్స్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని గ్రౌండ్ లెవెల్లో సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. దీనికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి, ముఖ్యంగా వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్రం తరపున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ అగ్రిటెక్ విధానంలో మొన్నే ఫార్మరీ ఐడి చాలా ప్రధానమైనటువంటి అంశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవడం వల్ల ఫార్మర్ ఐడిలో ఇప్పటికే 86% కంప్లీట్ చేశాం. వితిన్ 10 డేస్లో 100% కంప్లీట్ చేసి దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫార్మర్ ఐడిలో కానీ ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి యాప్ తీసుకొచ్చి ఏదైతే DAP అదేవిధంగా యూరియా యాప్లో రైతులకి ఇమ్మని చెప్పి ప్రతి రాష్ట్రంలో 1-2 జిల్లాలు ప్రాధాన్యతగా తీసుకొని ఎంపిక చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక అడుగు ముందుకు వేసి ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా AP AIIMS 2.0 అని చెప్పి ఒక యాప్ తీసుకొచ్చి అన్ని రాష్ట్రాల్లో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 28 జిల్లాల్లో ఈ సంవత్సరం ఆ యాప్ ద్వారా యూరియాని పంపిణీ చేశాం. గత సంవత్సరం యూరియా పంపిణీలో చాలా ఇబ్బందులు వచ్చాయి, యూరియా చాలా వరకు పక్కదారి పట్టింది. కానీ ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏపీ ఎయిమ్స్

0: యాప్ 2.0 ద్వారా సమర్థవంతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా యూరియాని డిఏపిని సప్లై చేశామని గర్వంగా తెలియచేస్తున్నాను. చివరగా ఏపీ ఎంఐపి ఫస్ట్ గుజరాత్, రెండవ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ సంవత్సరం ఎల్నినో ఉంది, చాలా తీవ్రమైనటువంటి వర్షాభావ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి కాబట్టి 100% ఏపీ ఎంఐపిలో మేము వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాం. కేంద్ర వ్యవసాయ శాఖ తరఫున ప్రత్యేకంగా నిరంతరం సహకరిస్తున్నటువంటి శివరాజ్ సింగ్ చౌహాన్ గారికి రాష్ట్రం తరఫున, రాష్ట్ర రైతాంగ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.
1: చివరగా సంజయ్ కుమార్ అగర్వాల్ ఐఏఎస్, జాయింట్ సెక్రటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, వారి వందన సమర్పణతో కార్యక్రమం విజయవంతమైంది.
2: మీరింతవరకు హైదరాబాద్లో జరిగిన జోనల్ అగ్రికల్చరల్ కాన్ఫరెన్స్ సౌత్ జోన్ కార్యక్రమంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ డాక్టర్ వీరన్న బుక్య, సహకారం శ్రీ కె రాజేశ్వర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమర్పణ.
3: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి, ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
4: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల హెచ్ఐవి వ్యాపిస్తుందని రాస్తుంది.
3: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల హెచ్ఐవి సంక్రమించవచ్చు.
5: హెచ్ఐవి ఎయిడ్స్ గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICTCలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1097కి కాల్ చేయండి.
6: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:30 కావస్తుంది. ఇప్పుడు చిత్రసీమలో వినండి నువ్వు వస్తావు అనే చిత్రం కోసం చిత్ర పాడిన పాట. గీత రచన సీతారామ శాస్త్రి, సంగీతం ఎస్ఏ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: టెంపర్ చిత్రం కోసం అనుప్ రూబెన్స్, పూరి జగన్నాథ్ పాడిన పాట విందాం. సంగీతం అనుప్ రూబెన్స్, సాహిత్యం భాస్కర్ భట్ల రవికుమార్.

0: క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలే ఉందే.
1: చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంట్రింగ్ కేవలం డబ్బు పంపడానికేనా?
2: ఆర్బీఐ అంటుంది.
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: శ్రీమంతుడు చిత్రం కోసం సాగర్ సుచిత్ర పాడిన పాట విందాం. సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం రామజోగేశాస్త్రి.

0: అందరి కోసం కొన్ని ఎన్వలప్స్ ఉన్నాయి. ఈ ఎన్వలప్స్ తీసుకోండి.
1: నా దాంట్లో నీడిల్ లేదా ఇంజెక్షన్ షేర్ చేయడం వల్ల HIV వ్యాపిస్తుందని రాస్తుంది.
2: ఇంకా ఇందులో రాస్తుంది అసురక్షిత లైంగిక సంబంధం వల్ల HIV సంక్రమించవచ్చు.
3: HIV AIDS గురించి మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రి యొక్క ICT

0: టీసీలో సంప్రదించండి లేదా జాతీయ టోల్ ఫ్రీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ 1907కి కాల్ చేయండి.
1: జారీ చేయువారు తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
3: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 5:45. ఈ పూట మరియు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఇవాళ సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో వివిధ పూల ఉత్పత్తుల్లో లాభాలు, ఈ అంశం గురించి శ్రీ కొండా లక్ష్మణ్ పూల పరిశోధనా స్థానం రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ జహ్రా సల్మా గారు అందిస్తున్న వివరాలు విందాం. 7:15 కిసాన్ వాణి. 8:00 తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్@9. 9:15 స్పాట్ లైట్. 9:30 నేషనల్ మ్యాగజైన్. ఇవాళ రాత్రి 10:00 ఏషియన్ గేమ్స్ 20వ ఎడిషన్ 2026లో భాగంగా డైలీ హైలైట్స్ క్యాప్సూల్ వింటారు. రేపు ఉదయం 6:10 బైబుల్ సూక్తుల్ని అందిస్తారు పాస్టర్ జాషువా. 6:18 భక్తిరంజని కార్యక్రమంలో వినాయక స్తుతి. 6:35 పొలం పనులు. 7:00 మంచిర్యాల జిల్లా సమాచార లేఖను అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్. 7:15 ఈ మాసపు పాట. 7:35 స్తుతిమాల. 8:35 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. 9:00 హనుమంత వాహనం శ్రీవారి బ్రహ్మోత్సవం ప్రత్యక్ష ప్రసారం 2026 తిరుమల నుండి వింటారు. రేపు 12:10 యోవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమంలో ఇంటర్వ్యూ ఆన్ అల్జీమర్ కరణ్ ఔర్ నివారణ్ విత్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎంకే సింగ్ గారితో కృష్ణకుమార్ గారి పరిచయం వింటారు. రేపు 12:20 వనితాలోకం కార్యక్రమంలో డబ్బు ఆనందాన్ని కొనగలదా, ఈ అంశం గురించి చార్టెడ్ అకౌంటెంట్ రాజంబాల్ మధుభూషి గారితో నిహారా కానెటి గారి ముచ్చట వింటారు. రేపు 12:30 బాలానందం కార్యక్రమంలో వాసవి పబ్లిక్ స్కూల్ హిమాయత్ నగర్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు 12:30 సమన్వయ నాటక కార్యక్రమం అనివార్యం నాటిక. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి. రేపు సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భాగంగా శ్రీ ఎదురుగట్ల యాదగిరి బృందం వారిచే సారంగధార కథ యక్షగానాన్ని వింటారు. రేపు సాయంత్రం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. అంశం బయోకెమికల్ సైకిల్స్ జువాలజీలో ఉంటారు. రేపు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 ఇల్లు వాకిలి. 8:03 కరెంట్ అఫైర్స్. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస@9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ ప్రసంగ కార్యక్రమం. రేపు రాత్రి 10:00 రవివాసరియ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది గణేష్ గుల్లిపల్లి. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో నిర్మించబోయే వరంగల్ ముమ్నూరు విమానాశ్రయానికి పేరును సూచించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను 10% రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. కృష్ణానదీ జలాల వాటాను ఉపయోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. రాబోయే వరంగల్ ముమ్నూరు విమానాశ్రయానికి పేర్లను సూచించమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ప్రజలను కోరుతూ ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసినందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 295 కోట్ల రూపాయలను కేటాయించిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ విమానాశ్రయం ప్రాంతీయ అభివృద్ధి, పారిశ్రామిక, పర్యాటక రంగాలకు ఊతమిస్తుందని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా టెర్మినల్ భవనం, ఏటీసీ టవర్తో సహా తుది 213.59 కోట్ల ప్యాకేజీ కోసం టెండర్లను ఆహ్వానిస్తూ డిసెంబర్లో శంకుస్థాపన కార్యక్రమానికి ప్రణాళికలతో ముందస్తు దశకు చేరుకుంది. దేశ భవిష్యత్తు యువత చేతుల్లో ఉందనే సత్యాన్ని రుజువు చేస్తూ హైదరాబాద్లోని మాదాపూర్లో గల దస్పల్ల హోటల్లో నిర్వహించిన 20వ రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ తాజా దశతో కలిపి ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 13 లక్షల నియామకాలతో ఈ ప్రధాన మైలురాయిని సాధించారు. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రజాసేవ అనేది ఒక ఉన్నతమైన బాధ్యతని అభివర్ణిస్తూ సాంకేతికతను అలవర్చుకొని పారదర్శకతతో సాగాలని కొత్తగా ఎంపికైన 20 నుంచి 30 వయసు గల అభ్యర్థులకు కిషన్ రెడ్డి సూచించారు.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కా జిమ్మేదారి సంభాలనే కా బాద్ హర్ సెక్టర్ కా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కా జిమ్మేదారి దియా హై. పహలే బ్యాంక్ సిర్ఫ్ ఛోటే ఛోటే కామ్ కర్తే థే, ఆజ్ బ్యాంక్ హర్ సెక్టర్ కా కామ్ బ్యాంక్స్ మే భీ హో రహే హై. ఆనే వాలే దిన్ మే భీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కా జో వికసిత్ భారత్ కే లియే జో 2047 మే 100 సాల్ కా ఇండిపెండెంట్ డే సెలబ్రేషన్స్ భారత్ బనేగా. జబ్ తక్ భారత్ వికసిత్ భారత్ బన్నా హై యే ప్రధానమంత్రి జీ కా లక్ష్య హై. వికసిత్ భారత్ మే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కా రోల్ ఇంపార్టెన్స్ ఆనే వాలే దిన్ మే ఔర్ బడేగా.
0: సరికొత్త సాంకేతికతలైన ఏఐ, గ్రీన్ ఎనర్జీల్లో నైపుణ్యం పొందాలని అభ్యర్థులను ప్రోత్సహిస్తూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మౌలిక సదుపాయాలు, తయారీ, స్టార్టప్స్ రంగాల్లో కూడా భారీ ఉద్యోగ అవకాశాలు కల్పించబడుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. 2014లో కొన్ని వందల్లో ఉన్న అవకాశాలు 2026 జూన్కి 2

3 లక్షలకు చేరాయని అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీ సంస్థలో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో ఎంపికైన 221 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చొరవతో సుమారు 13 లక్షల నియామకాలు పూర్తయ్యాయని అన్నారు. అవినీతి, రాజకీయ ప్రభావం లేకుండా మెరిట్ ఆధారంగా నియామకాలు జరిగాయని, తెలంగాణలో నియామక సవాళ్లతో కేంద్ర పారదర్శక పద్ధతిని పోల్చారు. ఖాళీలను భర్తీ చేయడం వలన మారుమూల ప్రాంతాల్లో ప్రజాసేవ బలోపేతం అవుతుందని, కుటుంబ జీవనోపాధికి సహాయం అందుతుందని మంత్రి అన్నారు. ఉద్యోగ అవకాశాలు, స్టార్టప్ ప్రోత్సాహం, మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా 2047 నాటికి వికసిత్ భారత్ను నిర్మించేందుకు కేంద్ర సంకల్పాన్ని ప్రస్తావిస్తూ నిజాయితీ పట్టుదలతో ప్రజాసేవ చేయాలని కొత్త ఉద్యోగులను సూచించారు. న్యూఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన వికసిత్ భారత్ సదస్సులో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని వివరించారు. జాతీయ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను 10% రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొంటూ ప్రభుత్వ రుణాల నుండి ప్రైవేట్ సంస్థాగత పెట్టుబడులకు మార్చాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. క్యూర్ ప్యూర్ రేర్ ఫ్రేమ్వర్క్, 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా సుస్థిర వృద్ధిని సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. కృష్ణానదీ జలాల వాటాను ఉపయోగించుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతూ, గత 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ 718 TMCలు ఉపయోగించుకోగా తెలంగాణ కేవలం 216 TMCలు మాత్రమే ఉపయోగించుకుందని అన్నారు. తగినంత నీటిమట్టాలు, పనిచేస్తున్న పంపులు ఉన్నప్పటికీ కల్వకుర్తి వద్ద నీటిని ఎత్తడాన్ని ఆరోపిస్తూ ప్రస్తుత పరిస్థితిని కాంగ్రెస్ సృష్టించిన కరువుగా అభివర్ణించారు. నిజామాబాద్ ఐటీ టవర్స్లో నిర్వహించిన ఎన్ఎన్ హ్యాకథాన్ 2026 ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సామాజిక శ్రేయస్సు, ఏఐ ఆధారిత పరిష్కారాలకు ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. పోలీసింగ్లో పెరుగుతున్న సాంకేతికత పాత్రను ప్రస్తావిస్తూ సైబర్ క్రైమ్స్, రోడ్డు భద్రత అవగాహన గురించి హెచ్చరించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మధ్య రహస్య రాజకీయ సంబంధాలు, ఏఐసీసీకి నిధులు మళ్లించేందుకు భూ కబ్జాలపై చర్చలు జరుగుతున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఏఐఎంఐఎంతో పొత్తు పెట్టుకుని మైనార్టీ ఓట్లను పొందేందుకు రామారావు అనుచరులు ఆర్థిక లేవాదేవీలు జరుపుతున్నారని బండి సంజయ్ అన్నారు. దాదాపు దశాబ్దం తర్వాత తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ యూనియన్ గుర్తింపు ఎన్నికలు వచ్చే నెల 9వ తేదీన నిర్వహిస్తామని ప్రకటిస్తూ, గత ప్రభుత్వంలో అణిచివేసిన కార్మికుల హక్కులను పునరుద్ధరిస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా రవాణాకు కార్మికులే వెన్నెముక అని అభివర్ణిస్తూ ఈ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనాలని మంత్రిని కోరారు. పెండింగ్లో ఉన్న డిఏ చెల్లింపులు, 1432 కారుణ్య నియామకాలు, నియామకాల ఆమోదాలు, వాహన విస్తరణ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను మంత్రి ప్రస్తావించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనాన్ని పర్యవేక్షించేందుకు ఎన్నికైన యూనియన్ ప్రతినిధులు అధికారిక కమిటీల్లో చేరతారని మంత్రి అన్నారు. భద్రాచలంలో ఈ నెల 24 నుండి 26 తేదీల్లో జరిగే వినాయక నిమజ్జనాలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. ఈరోజు భద్రాచలం గోదావరి తీరంలోని నిమజ్జన ఘాట్లను పరిశీలించిన ఆయన, లాంచీలు, బారికేడింగ్, లైటింగ్, సీసీ కెమెరాలు, తాగునీరు, వైద్య బృందాలు, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని అధికారులను సూచించారు. పాలెంలోని కేవీక్యూలో జిల్లా వ్యవసాయ శాఖ నిర్వహించిన కిసాన్ మేళా, రైతు శాస్త్రవేత్తల సమావేశాన్ని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ పాటిల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని సాగు ఖర్చులు తగ్గించుకోవాలని, పొడినేల పరిస్థితులు, వర్షాభావం దృష్ట్యా రబీలో వరికి బదులుగా ఆరుతడి పంటలు వేయాలని, నేల పరీక్షలతో ఎరువులు వాడాలని సూచించారు. నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సహకారంతో పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఆశావహుల కోసం ఈ నెల 28 నుంచి ఉచిత ప్రీ రిక్రూటింగ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పి జానకి శర్మిళ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు నిపుణుల పరీక్షా మార్గదర్శకత్వం కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో వారి బయోడేటాలను సబ్మిట్ చేయవచ్చు. పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు చెర్లపల్లి శ్రీకాకుళం రోడ్డు మధ్య

0: 8 వారాంతపు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. అక్టోబర్ 6 నుండి నవంబర్ 25 వరకు ఏసీ స్లీపర్ జనరల్ కోచ్లు గల 07037, 07038 రైళ్లు మంగళ బుధవారాల్లో నడుస్తాయి. ఇవి ప్రధాన కీలక స్టేషన్లలో ఆగుతాయి. యువతకు ప్రాక్టికల్ విమానయాన శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ విమానయాన అకాడమీతో సాంకేతిక విద్యాశాఖ 5 ఏళ్ల ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె కేశవరావు సమక్షంలో సచివాలయంలో కుదిరిన ఈ ఒప్పందం రామంతపూర్లోని జవహర్లాల్ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని ఎయిర్క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ డిప్లొమాను మరింత మెరుగుపరుస్తుంది. హఫీజ్పేట్ రైల్వే స్టేషన్ దగ్గర హోంగార్డ్ ఆనంద్ ఒక మహిళను లాఠీతో కొడుతూ జుట్టు పట్టుకుని లాక్కెళ్తున్న దృశ్యాలు గల వైరల్ వీడియో ఆధారంగా మియాపూర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. కక్షిదారు లోక్ అదాలత్ కార్యక్రమం మధ్యవర్తిత్వం ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కారం ద్వారా తమ సమస్యను త్వరతగతిన పరిష్కరించుకోవాలని వనపర్తి జిల్లా ప్రధాన న్యాయమూర్తి బక్కరాజు శ్రీనివాసరావు సూచించారు.
1: కొందరు టీమ్ ఆఫ్ అడ్వకేట్స్ ని ప్రతి కోర్టులో సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అకాడమీలో 40 అవర్స్ ట్రైనింగ్ అని. సో ఈ మీడియేషన్ వ్యవస్థను అందరూ మంచిగా సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుంది.
0: ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో నిర్మించబోయే వరంగల్ మమ్నూర్ విమానాశ్రయానికి పేరును సూచించమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలలో కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. ముక్త వ్యాపార సంధిభిః దేశస్య యువకేభ్యః నూతనావసరాణాం ద్వారాణి ఉద్ఘాట్యంతే ఇతి ప్రధానమంత్రీ నరేంద్ర మోదీ ప్రఖ్యాతవాన్. 20వ రోజ్గార్ మేళా సమారోహే 150,000 నవ నియుక్తేభ్యః నియుక్తి పత్రాణి చాసౌ ప్రాదాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ న్యగాదీత్ యత్ భారతే ప్రతివ్యక్తి కార్బన్ ఉత్సర్జనస్య పరిమాణం వైశ్విక మధ్యమానస్య అర్ధాదపి న్యూనం వర్తతే. అథ G20 దేశేషు కోప్ 21 సంకల్పాన్ సమయాత్ పూర్వమేవ సంపాద్య భారతేన అధిగతం అద్వితీయం సాఫల్యం. దీనదయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనా 2.0 ఇత్యస్యాంతర్గతం దేశస్య బహుసంఖ్యేషు రాజ్యేషు కేంద్రశాసిత ప్రదేశేషు చ 34,000 గ్రామీణ యువకానాం ప్రశిక్షణం విధాస్యతే సర్వకారేణ. జలాప్లావన విభీషికాతః సాహాయ్య ప్రాప్తయే ప్రయతమానాయ నేపాలాయ భారతేన 11 టన్ పరిమితా నూతన సాహాయ్య సామగ్రీ ప్రేషితా. అపి చ జాపాన్ దేశే అద్య 20తమస్య ఏషియాయి క్రీడా మహోత్సవస్య ఔపచారిక సమారంభో జాతః. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య అపరాహ్నే దృశ్యశ్రవ్య మాధ్యమేన సమాయోజితే 20తమే రోజ్గార్ మేళా సమారోహే విభిన్నేషు సర్వకారీయ సంస్థానేషు 150,000 నవ నియుక్త యువకేభ్యః నియుక్తి పత్రాణి వితరితవాన్. అత్రావసరే సంబోధయన్ శ్రీమోదీ అవోచత్ యత్ విగతేషు వర్షేషు కేంద్ర సర్వకారేణ ఆగామి భవిష్యస్య సజ్జతాయై యువకానాం కౌశల సంవర్ధనే తేభ్యః నూతనావసరాణాం ప్రదానే చ నిరంతరం ధ్యానం కేంద్రితం.
3: ఆజ్ దేశ్ కే 51,000 సే అధిక యువాఓ కో సర్కారీ సేవా కే లియే नियुक्ति पत्र मिल रहे हैं. मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं. आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक विकसित भारत बनाने का.
2: ప్రధానమంత్రి మోదీ న్యరూపయత్ యత్ సర్వకారః అప్రశాసకీయ క్షేత్రేపి ఉద్యోగావసరాణాం ద్రుతగత్యా విస్తారాయ కటిబద్ధతయా కార్యం కరోతి. అనేనైవ ఉద్దేశేన ప్రాయః 1,00,000 కోటి రూప్యకాణాం వ్యయసాధ్యా ప్రధానమంత్రి వికసిత భారత రోజ్గార యోజనా ప్రారబ్ధా. अस्याः योजनायाः माध्यमेन

0: సంపర్కం ఆర్థిక సహయోగం చ దృఢీ కరణస్య మహత్వం ప్రతిపాదితవాన్. ఆకాశవాణ్యా సహ విశేషతయా సంభాషయత నేపాలస్య విత్తమంత్రిణా ఋతుదశా సంకటం న్యూనీకర్తుం పూర్వసూచనా ప్రణాళిం స్థితిస్థాపక సంరచనాం చ సమేత్య ఆపత్కాల పూర్వనివేశస్య విషయే అపి అవధానం దత్తం. ఊర్జా సహకారస్య సీమాపార విద్యుత్ వ్యాపారస్య చ విషయ డాక్టర్ వాగ్లేవర్యః భారతీయ నివేశైః సమర్థితాః వర్తమాన సంయుక్త పరియోజనాః అధోరేఖితవాన్. అద్య కాలింపుంగ్ పర్వతమండలాత్ పశ్చిమ బంగాల ఆరక్షకైః ఏకః అవైధః అఫ్ఘానీ జనః నిగృహీతః. గుప్తసూచనానుసారం కార్యం కురువంతః ఆరక్షకాః 28-వర్షీయం సయ్యద్ బిలాల్ ఖాన్ ఇత్యేతం గృహీతవంతః ఇతి ఆరక్షకాః అవదన్. ఆరక్షకాధికారిణః ఉక్తవంతః యత్ బిలాల్ ఖాన్ ఇత్యసౌ సంప్రతి కలింపొంగ్ నగరే విగత కతిపయేషు మాసేషు భాటకత్వేన అవైధరూపేణ నివసతి స్మ. తస్య నిగడనానంతరం తేన ఉక్తం యత్ సః అఫ్ఘానిస్తాన్ దేశీయః అస్తి అపి చ భారతే అవైధరూపేణ నివాసం కురువన్నాసీత్. జపాన్ దేశస్య మిజూహో పార్క్ ఎథ్లెటిక్స్ క్రీడాంగణే అద్య 20తమస్య ఏషియాయి క్రీడా మహోత్సవస్య ఔపచారిక సమారంభో జాతః. సమ్రాజా నారుహితో మహాభాగేన క్రీడా మహోత్సవస్య ఉద్ఘాటనం అత్రావసరే సముద్ఘోషితం ఇతి వార్తాః.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు వినండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. అంశం ధరల సూచికలు.
2: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
3: ఇప్పుడు మీరు ఎంఏ మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం ఆర్థిక శాస్త్ర పాఠం వింటారు. పాఠం శీర్షిక ధరల సూచికలు.
4: ఏ ఆర్థిక వ్యవస్థలోనైనా వస్తుసేవల ధరలు సాధారణంగా ఎల్లకాలం నిలకడగా ఉండవు, అవి మారుతూ ఉంటాయి. ఈ ధరల మార్పు అన్ని వస్తువులకు ఒకే విధంగా ఉండకపోవచ్చు. కొన్ని వస్తువుల ధరలు తగ్గుతూ ఉంటే మరి ఎన్నో వస్తువుల ధరలు పెరుగుతూ ఉండవచ్చు. కొన్ని వస్తువుల ధరలు తక్కువ రేట్లో పెరిగితే మరికొన్ని వస్తువుల ధరలు ఎక్కువ రేట్లో పెరగవచ్చు. అటువంటప్పుడు ధరల సూచీ సంఖ్యలు కొన్ని వస్తుసేవల సముదాయాల ధరలలో వచ్చు సగటు మార్పులను సూచిస్తాయి. అందుకే ఈ పాఠంలో మనం ధరల సూచికలను విశ్లేషించుకుందాం.
3: ఒక దేశంలో జరిగే ఆర్థిక కార్యకలాపాలకు ధరల సూచికలు కొలబద్ద వంటివి. ధరల్లో వచ్చే మార్పుల వల్ల కలిగే ఫలితాలను అంచనా వేసేందుకు ప్రారంభమైన సూచీల పరిధి రానురాను విస్తృతమైంది. ప్రస్తుతం సూచీలను గణాంక సాధనాలుగా ఉపయోగించుకునే రంగం లేదంటే అతిశయోక్తి కాదేమో. నిర్ణీత కాల వ్యవధిలో ఏదైనా గ్రూపునకు సంబంధించిన చరరాశుల సగటును తెలియజెప్పే అంకెను సూచిక అంటారు. ఏదైనా సంవత్సరాన్ని ఆధారంగా తీసుకుని ధరల్లో వచ్చిన మార్పులను సూచీలు తెలుపుతాయి. ఆధార సంవత్సరంలోని ధరల మార్పులను 100కు సమానంగా గుర్తిస్తారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం విలువను ఆధార సంవత్సరంతో పోల్చి ఎంత శాతం ఉందో నిర్ణయిస్తారు.
4: ధరల సూచీలలో టోకు ధరల సూచి, చిల్లర ధరల సూచి, వినియోగదారుల సూచి ముఖ్యమైనవి. టోకు ధరల సూచి ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని అంచనా వేస్తారు. వారానికి ఒకసారి లెక్కకట్టే ద్రవ్యోల్బణానికి ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ స్థానం ఉంది. ప్రతి శనివారం టోకు ధరల సూచి ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని తాత్కాలికంగా అంచనా వేసి 2 వారాల తర్వాత విడుదల చేస్తారు. తర్వాత 8 వారాలకు సరిచేసిన అంచనాలు లభ్యమవుతాయి. టోకు అమ్మకాల స్థాయిలో ధరల పెరుగుదలను ఈ సూచీ నమోదు చేస్తే, చిల్లర అమ్మకాల స్థాయిలో అంటే అంతిమ వినియోగదారులు చెల్లించే ధరలలో మార్పులను నమోదు చేసేందుకు వినియోగదారుల ధరల సూచీ ఉంటుంది. వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న భిన్న వర్గాల వినియోగదారులపై ధరల పెరుగుదల ప్రభావం నిర్ణయించేందుకు వినియోగదారుల ధరల సూచీని ఉపయోగించుకుంటారు. చాలా దేశాలలో వేతనాలు, జీతాలను ఈ సూచీ ఆధారంగానే సవరిస్తూ ఉంటారు. చిల్లర అమ్మకాల ధరలు

0: సమాజంలోని వివిధ వర్గాలపై చూపే ప్రభావం భిన్నంగా ఉంటుంది. అందువల్ల పారిశ్రామిక కార్మికులకు, పట్టణ ప్రాంత శ్రామికేతర ఉద్యోగులకు, గ్రామీణ వ్యవసాయ కార్మికులకు ప్రత్యేకంగా సూచీలు ఉన్నాయి. వీటిని జీవన వ్యయం తెలిపే సూచికలుగా కూడా పరిగణిస్తారు.
1: మనం సాధారణంగా ద్రవ్యోల్బణం పెరుగుతూ ఉండడాన్నే చూస్తూ ఉంటాం. కానీ ఆర్థిక సంస్కరణల అనంతరం కొన్ని సంవత్సరాల్లో, ముఖ్యంగా 1995 సంవత్సరంలో మరియు 1996 సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసాల్లో ద్రవ్యోల్బణం తగ్గుతూ ఉండడాన్ని గమనించవచ్చు. 1996 సంవత్సరం ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణం 4.42% తగ్గింది. ఇంత తక్కువ శాతానికి మన దేశంలో ద్రవ్యోల్బణం తగ్గడం మనం గత 10 సంవత్సరాల్లో గమనించలేదు. అయినప్పటికీ ధరలు తగ్గుతున్నట్టుగా భావించరాదు. అంటే ద్రవ్యోల్బణం తగ్గడాన్ని ధరలు తగ్గినట్టుగా భావించవద్దు. ద్రవ్యోల్బణం రుణాత్మకంగా ఉంటేనే ధరలు తగ్గినట్టుగా గుర్తించాలి. ద్రవ్యోల్బణం సున్నాగా ఉన్నప్పుడే ధరల్లో మార్పు లేదని చెప్పవచ్చు. ద్రవ్యోల్బణం రేటు సున్నాకు దరిదాపుల్లో, అంటే 2% లోపు ఉన్నంత వరకు సున్నాగానే పరిగణించవచ్చు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ద్రవ్యోల్బణం రేటు తగ్గినప్పుడు ధరలు క్షీణిస్తున్న రేటులో పెరుగుతున్నాయని భావించాలి. ద్రవ్యోల్బణం పెరుగుతున్నప్పుడు ధరలు హెచ్చుతున్న రేటులో పెరుగుతున్నట్టుగా చెప్పుకోవచ్చు.
0: టోకు ధరల సూచీని పరిశ్రమల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల సలహా కార్యాలయం రూపొందిస్తుంది. ప్రస్తుతం వెలువడుతున్న సూచీ సంఖ్యలకు 1981-82 సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా తీసుకున్నారు. ఈ ఆధార సంవత్సరాన్ని మార్చాలని ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయి. టోకు ధరల సూచీని గణించడానికి దాదాపు 447 వస్తువులను పరిగణనలోకి తీసుకుంటున్నారు. 1970-71 సంవత్సరం ఆధారంగా విడుదలైన సూచీలకు కేవలం 360 వస్తువులను మాత్రమే పరిగణనలోనికి తీసుకునేవారు.
1: ఎంపిక చేసిన వస్తువులకు, వివిధ ప్రాంతాల్లో ఉండే ధరలకు సూచీ రూపకల్పనలో సరైన ప్రాతినిధ్యం ఉండేందుకు దాదాపు 2371 ధరలను పరిగణనలోకి తీసుకుంటున్నారు. 1970-71లో కేవలం 1295 ధరలను మాత్రమే లెక్కలోకి తీసుకునేవారు. ఆర్థిక వ్యవస్థలో ఉన్న ప్రాముఖ్యం ఆధారంగా పరిగణనలోకి తీసుకునే వస్తువులను ఎంపిక చేస్తారు. కాలం మారుతూ ఉంటుంది కాబట్టి వస్తువుల ప్రాధాన్యత కూడా మారుతూ ఉంటుంది. ఉదాహరణకు వినియోగ వస్తువులను పరిగణించినట్లయితే, ఒకప్పుడు నిత్యావసర వస్తువులకు అధిక ప్రాధాన్యం ఉండేది. కానీ గత 10-15 సంవత్సరాల నుండి టీవీ, ఫ్రిజ్, కారు, ఏసీ వంటి విలాస వస్తువులకు అధిక డిమాండ్ ఏర్పడుతోంది. కాబట్టి మారుతూ ఉన్న వస్తువుల ప్రాధాన్యతను బట్టి వాటిని లెక్కలోకి తీసుకుంటారు.
0: వస్తువులను 3 ప్రధాన భాగాలుగా విభజించారు. అవి 1 ప్రాథమిక వస్తువులు, 2 ఇంధనం, శక్తి, కందెనలు, 3 తయారైన వస్తువులు, అంటే మ్యానుఫ్యాక్చర్డ్ వస్తువులు. ప్రధాన భాగాలను తిరిగి ఉప విభాగాలుగా విభజిస్తారు. ప్రతి వస్తువుకు కొంత విలువను, అంటే వెయిట్ను ఇస్తారు. ఆర్థిక వ్యవస్థ చేసే ఉత్పత్తి విలువలో ఆ వస్తువుకు ఉన్న ప్రాముఖ్యం ఆధారంగా ఆ విలువను నిర్ణయిస్తారు. వీటి ఆధారంగా ఒక రేఖాచిత్రాన్ని రూపొందిస్తారు. ఇటీవల విడుదల చేసిన రేఖాచిత్రంలో ప్రాథమిక వస్తువులలో ఆహార పదార్థాల వృద్ధి మందగించడం వల్లనే తయారీ వస్తువుల విలువ పుంజుకుంది.
1: ఇక పారిశ్రామిక కార్మిక వినియోగదారుల సూచీని దేశంలో పారిశ్రామిక కార్మికులు ఉపయోగించే వస్తుసేవల చిల్లర అమ్మకాల ధరల్లో నిర్ణీత కాల వ్యవధిలో వచ్చిన మార్పులను అంచనా వేసేందుకు ఉపయోగిస్తారు. ఇందుకోసం కార్మికులు ఎక్కువగా ఉపయోగించే వస్తుసేవల జాబితాను రూపొందిస్తారు. లేబర్ బ్యూరో ఈ సూచీని రూపొందిస్తుంది. లేబర్ బ్యూరో 1988 నుండి విడుదల చేస్తున్న సూచీలలో కొన్ని మార్పులు చేసింది. 3 రంగాలకు పరిమితమైన అంచనాను 7 రంగాలకు విస్తరించింది. అవి ఫ్యాక్టరీలు, గనులు, తోటలు, రైల్వేలు, నౌకాశ్రయాలు, మోటారు రవాణా సంస్థలు, విద్యుత్ శక్తి ఉత్పత్తి పంపిణీ సంస్థలు. అఖిల భారత సూచీతో పాటు 70 కేంద్రాలకు అంచనాను విస్తరించింది. అంతకుముందు 50 కేంద్రాలకు మాత్రమే సూచీలు రూపొందేవి. ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్, వరంగల్, విశాఖపట్నం, గుంటూరు, గూడూరు కేంద్రాలకు వినియోగదారుల సూచీలు రూపొందుతాయి. మన దేశంలో

0: పారిశ్రామిక కార్మిక వినియోగదారుల సూచి ఆధారంగానే కార్మికులకు కేంద్ర రాష్ట ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం చెల్లిస్తున్నారు.
1: పట్టణ ప్రాంత శ్రామికేతర ఉద్యోగులకు కూడా ఒక

0: వస్తువులను సూచించేందుకు అవకాశం ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలు ఎక్కువగా ఉపయోగించే వస్తుసేవల రేట్లను ఎంపిక చేసిన మార్కెట్ల నుండి, అమ్మకం కేంద్రాల నుండి సేకరించి పట్టణ ప్రాంత శ్రామికేతర ఉద్యోగుల సూచీని రూపొందిస్తారు. 1960వ సంవత్సరం నుండి కేంద్ర గణాంక సంస్థ 1958-59లో జరిపిన ఫ్యామిలీ లివింగ్ సర్వే ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తున్నది. 1982-83లో 59 పట్టణ ప్రాంతాలలో మల్టీ ఫ్యామిలీ లివింగ్ సర్వేను నిర్వహించి ఆ సర్వే ఆధారంగా ఈ సూచీని రూపొందిస్తున్నది. కొత్తగా జరిపిన సర్వే వల్ల మారిన వినియోగపు తీరుతెన్నులు తెలిసాయి. అంతేగాక 1987 నవంబర్ నుండి వెలువడే సూచీలకు 1984-85ను ఆధార సంవత్సరంగా తీసుకున్నారు. మన రాష్ట్రంలో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, కర్నూలుకు మాత్రమే పరిమితమైన పట్టణ ప్రాంత శ్రామికేతర ఉద్యోగుల సూచీని 1987 నుండి వరంగల్కు కూడా విస్తరించారు.
1: వ్యవసాయ రంగపు కార్మికుల కోసం గాను వ్యవసాయ కార్మిక వినియోగదారుల సూచీని రూపొందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా గ్రామీణ ప్రాంతాలలో వినియోగ వ్యయానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు 1950-51లో పరిశీలన జరిపింది. ఈ పరిశీలన ద్వారా జీవన వ్యయం, ఉద్యోగిత, వ్యవసాయ కార్మికుల రుణగ్రస్తత మొదలైన అంశాల సమాచారాన్ని కూడా సేకరించారు. ఈ పరిశీలనను ఆధారంగా తీసుకుని 1956 నుండి లేబర్ బ్యూరో పారిశ్రామిక కార్మిక వినియోగదారుల సూచీని వెలువరిస్తోంది. 1956-57లో మళ్లీ సర్వే జరిగింది. దీని ఆధారంగా 1960-61 సంవత్సరాన్ని ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకుని, అంటే 1960-61లోని ధరలను 100గా భావించి జాతీయ స్థాయిలోనూ 15 రాష్ట్రాలకు లేదా రాష్ట్రాల గ్రూపులకు పారిశ్రామిక కార్మిక వినియోగదారుల సూచీలను రూపొందిస్తుంది. ఇందుకు అవసరమయ్యే వస్తువుల ధరలను దేశంలోని 422 గ్రామాల నుండి జాతీయ నమూనా సర్వే సంస్థకు చెందిన, అంటే నేషనల్ శాంపుల్ సర్వే సంస్థకు సంబంధించిన క్షేత్ర సిబ్బంది ప్రతీ నెలా సేకరిస్తారు. 1960-61వ సంవత్సరానికి ఆధారంగా తీసుకున్న వస్తువుల జాబితా ఇతర ప్రాతిపదికలు సమగ్రంగా లేకపోవడంతో 1983లో 20 రాష్ట్రాల్లోని 600 గ్రామాల్లో చిల్లర అమ్మకం ధరలను, అంటే రిటైల్ ధరలను సేకరించారు. ఈ సర్వే ఫలితాల ఆధారంగా లేబర్ బ్యూరో 1986-87ను ప్రాతిపదికగా తీసుకుని వ్యవసాయ కార్మికులకు, గ్రామీణ కార్మికులకు వేరువేరుగా సూచికలను వెలువరించాలని నిర్ణయించింది.
0: సూచీ సంఖ్యల లెక్కింపు కొన్ని అంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అందులో ఏ లక్ష్యం కొరకు మనం సూచీ సంఖ్యను నిర్మిస్తున్నామనేది ముఖ్యమైంది. లక్ష్యాన్ని బట్టి ఒక్కొక్క పనికి ఒక్కొక్క సూచీ సంఖ్యను తయారు చేస్తారు. సూచీ సంఖ్యలో ఏ వస్తువులను, ఎన్ని వస్తువులను చేర్చాలన్నది మరొక అంశం. వస్తువుల సంఖ్య అతి తక్కువగాను అతి ఎక్కువగాను ఉండరాదు. ఎంపిక చేయబడే వస్తువు ప్రతినిధి వస్తువై ఉండాలి. ఈ అంశాలు లక్ష్యాన్ని బట్టి ఉంటాయి. లక్ష్యం, వస్తువుల ఎంపిక నిర్ణయమైన తర్వాత దత్తాంశ సేకరణ అవసరం. వివిధ కాలాలలో సేకరించే సమాచారం అవే వస్తుసేవలకై ఉండాలి. ఇంకొక ముఖ్యమైన అంశం ఆధార సంవత్సరపు ఎంపిక. ఏ సంవత్సరపు ధరలనైతే ఇతర సంవత్సరాల ధరలతో పోలుస్తామో ఈ సంవత్సరాన్ని ఆధార సంవత్సరంగా లేదా ప్రాతిపదిక సంవత్సరంగా పరిగణిస్తారు. ఆధార సంవత్సరాన్ని చాలా జాగ్రత్తలు తీసుకుని ఎంపిక చేయాలి. అది సామాన్య సంవత్సరమై ఉండాలి. యుద్ధాలు, కరువులు, కాటకాలు, వరదలు ఉండరాదు. ఆ సంవత్సరంలో అసామాన్యమైన మార్పులు ఉండరాదు. వస్తువుల ధరలు నిలకడగా ఉండాలి. అందుచేత ఆర్థిక మాంద్యము, ద్రవ్యోల్బణము ఉన్న సంవత్సరాలను పరిగణించరాదు.
1: సూచీ సంఖ్య సగటు విలువను తెలియజేస్తుంది. సగటు విలువను కనుగొనడానికి అంక మధ్యమం, అంటే అర్థమెటిక్ మీన్, మధ్యగతం, అంటే మీడియన్, హరమధ్యమం, అంటే హార్మోనిక్ మీన్ మొదలగు పద్ధతులు ఉన్నాయి. ఇందులో అంకమధ్యమం సులభమైంది, కానీ హారమధ్యమం ఖచ్చితమైన ఫలితాలనిస్తుంది. ఆర్థిక వ్యవస్థలో ఆయా వస్తుసేవలకున్న ప్రాముఖ్యాన్ని బట్టి వాటికి భారాలను ఆపాదిస్తారు. కాబట్టి భారాలను, అంటే ప్రాధాన్యతల నిర్ణయంపై కూడా సూచీ సంఖ్యలు ఆధారపడి ఉంటాయి.
0: ఇక సూచీ సంఖ్యల నిర్మాణంలో అనేక పద్ధతులు, సూత్రాలు ఉన్నాయి. టోకు ధరల సూచీని అంచనా వేసే పద్ధతులను వాటిని సూచించిన వ్యక్తుల పేర్లతో పిలుస్తారు.

0: లాస్ట్ పియర్, పాస్చి, బౌలి, ఫిషర్ విధానాలు బాగా ప్రాచుర్యం పొందినాయి. ప్రతి విధానంలో వివిధ వస్తువులకు ఇచ్చే విలువ అంటే వెయిట్ వేరుగా ఉంటుంది. ఉదాహరణకు లాస్ట్ ఇయర్స్ విధానంలో ఆధార సంవత్సరం పరిమాణాలను విలువలుగా తీసుకుంటే, పాస్చి పద్ధతిలో వర్తమాన సంవత్సరం పరిమాణాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఈ రెండింటి సరాసరిని బౌలీ పద్ధతిగా చెప్పవచ్చు. వీటన్నింటిలో లాస్ట్ ఇయర్ పద్ధతి బాగా ప్రాచుర్యం పొందింది. ఆచరణలో సులభంగా ఉండడం అందుకు ఒక కారణంగా చెప్పవచ్చు. ధరల సూచీని అంచనా వేసే వివిధ పద్ధతులను, వాటి ఫార్ములాలను మీ కోర్స్ మెటీరియల్లో వివరంగా తెలుసుకోగలరు.
1: మీరు ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. అంశం ఆర్థిక శాస్త్రంలో ధరల సూచికలు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. చిత్రసీమలో ఇప్పుడు వినండి భలే భలే మొగాడి ఓయ్ చిత్రం కోసం నాని లసేన్ వారి పాడిన పాట. సంగీతం గోపీసుందర్, సాహిత్యం రామజోగయ్య శాస్త్రి.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

నమస్కారం అండి, నా పేరు డాక్టర్ జహ్రా సల్మా. నేను పూల పరిశోధన స్థానం రాజేంద్ర నగర్ శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నేడు నేను మాట్లాడే అంశం పూలతో వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు. పూలతో మనం ముఖ్యంగా పూజలకు, పండగలకు విడిపూలుగా, దండలుగా మరియు సామూహిక కార్యక్రమాలలో పుష్పగుచ్చాలు ఇవ్వడానికి అంటే బొకేస్గా, డెకరేషన్ చేయడానికి ఫంక్షన్స్లో డెకరేషన్గా కట్ ఫ్లవర్ని వాడుతూ ఉంటాము. అయితే ఈ పూలతో మనం ఇవే కాకుండా చాలా రకాల విలువ ఆధారిత ఉత్పత్తులు కూడా తయారు చేసుకోవచ్చు. అయితే పూలతో లిల్లీ మరియు గులాబీ మరియు మల్లె ఇటువంటి పూలతో సుగంధ ద్రవ్యాల తయారీ కూడా చేస్తాము. అయితే ఈ సుగంధ ద్రవ్యాలకు ఎక్స్పోర్ట్ మార్కెట్లో చాలా విలువ ఉంటుంది, మంచి గిరాకీ ఉంటుంది. ఈ సుగంధ ద్రవ్యాలే కాకుండా ఇంకా చాలా విలువ ఆధారిత ఉత్పత్తులు మనం పూలతో తయారు చేసుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో వాడే ఏదైతే మన కెమికల్ ఫుడ్ కలర్స్ ఉంటాయో ఇవి చాలా ఆరోగ్యానికి హానికరం. దీనికి బదులుగా మనం ఈ పూలతో ఈ ఫుడ్ కలర్స్ని మనం తయారు చేసుకోవచ్చు. దీనికి గులాబీ, క్లైటోరియా అంటే శంఖపుష్పం మరియు బ్రూటియా మోనోస్పెర్మ, మోదుగ పువ్వులు, బౌగన్విలియా పువ్వులు, ఇలా రకరకాల పూలతో ఏటైతే కలర్ని వదులుతాయో ఈ పూలను మనం వాడి నిక్టాంథస్, నందివర్ధనం పూలు వీటి నుండి మనం రంగులను సేకరించి వాటిని మనం ఫుడ్ కలర్స్కి బదులుగా, ఫుడ్ కెమికల్స్ కలర్స్కి బదులుగా ఈ న్యాచురల్ ఫ్లవర్ ఫుడ్ కలర్స్గా దీన్ని మనం ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా గుల్కంద్ అయితే ఏదైతే ఉందో ఇది మనం పాన్లో ఎక్కువగా స్వీట్గా వాడతాము. ఇది గులాబీ డమస్క్ రోజ్ లేకపోతే ఎడ్వర్డ్ రోజ్ పూరేకలతో ఈ గుల్కంద్ అనే స్వీట్ని తయారు చేసుకుంటాము. దీనికి ఈ పూరేకలను సమాన నిష్పత్తిలో తేనెలో కానీ పంచదారలో కానీ బెల్లంలో కానీ సమాన నిష్పత్తిలో కలుపుకొని ఎండలో దీన్ని గాజు సీసాల్లో పెట్టి ఎండలో వీటిని తిప్పుతూ ఒక 30 రోజుల పాటు ఎండలో ఈ జార్స్ని పెట్టినట్లయితే అది సహజంగా ఉడికి గుల్కంద్ అనే ఒక న్యాచురల్ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. దీంట్లో చాలా మంచి ఆయుర్వేదిక గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో కూడా దీన్ని వాడతారు. దీన్ని బాడీని కూల్ చేసే ఎఫెక్ట్, మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. సో వీటిని గుల్కంద్ తయారీకి మనం వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ గులాబీ పువ్వు రేకలను మనం జామ్స్, జెల్లీస్ తయారు చేయడంలో మరియు రెడీ టు సర్వ్ డ్రింక్స్, ఏదైతే కూల్ డ్రింక్స్కి బదులుగా, కూల్ డ్రింక్స్ చాలా హానికరం, అందులో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఎక్కువ ఉంటుంది, దానికి బదులుగా మనం ఈ రెడీ టు సర్వ్ డ్రింక్స్ తయారు చేసుకోవచ్చు. లస్సీలో యూజ్ చేస్తారు, చాలా వంటకాల్లో కూడా ఎండిన గులాబీ రేకుల పంకుడి అంటారు, వీటిని కూడా మనం ఉపయోగిస్తాం ఫుడ్ ఇండస్ట్రీలో. అదేవిధంగా పూ రేకులతో అంటే ఇప్పుడు మనకి పండగలప్పుడు పూజల్లో మహోత్సవాల్లో ఏదైతే చాలా పూలు

యూజ్ చేస్తారో ఆ వాడిన పూలు తర్వాత అవి వేస్ట్ అయిపోతాయి. అలా కాకుండా ఆ పూరేకలతో మనం అగరబత్తీలను తయారు చేసుకోవచ్చు. ఆ పూరేకలను ఎండబెట్టి పౌడర్ చేసుకొని దాంట్లో జిగత్ పౌడర్ గోరుగం పౌడర్ని, ఇది ఒక 40% పూరేకులు 20% గోరుగం పౌడర్ 10% జిగత్ పౌడర్ కలుపుకొని కొద్దిగా సుగంధ ద్రవ్యం అందులో కలుపుకొని ఒక పేస్ట్ లాగా చేసుకొని దీన్ని మనం అగరబత్తి తయారీకి వాడుకోవచ్చు. దీని ద్వారా కూడా మనం ఈ వేస్టేజ్ ఏదైతే పూలతో అవుతుందో దీన్ని తగ్గించుకోవచ్చు. అగరబత్తిలే కాకుండా ధూప్ స్టిక్స్ కూడా తయారు చేసుకుంటాం. ఇంకా హెర్బల్ టీస్, హెర్బల్ టీస్ ఇప్పుడు నార్మల్ టీ కంటే ఈ హెర్బల్ టీస్లో చాలా ఔషధ గుణాలు ఎక్కువ ఉంటాయి. మనం ఏదైతే శంఖ పుష్పం కానీ, జాస్మిన్ కానీ, మ్యారీగోల్డ్ కానీ అంటే బంతి కానీ, మల్లె కానీ, గులాబీ కానీ, మందారం కానీ, వీటిలో యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనకి రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. సో మనం వీటిని హెర్బల్ టీస్ తయారీలో వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ మన హోలీ పండగ అప్పుడు ఏదైతే మనం కలర్స్ వాడతామో వీటిలో చాలా హెవీ కెమికల్స్ ఉంటాయి. వీటి వల్ల స్కిన్ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది, చాలా అలర్జీస్ వచ్చే అవకాశం ఉంది. సో దీనికి బదులుగా మనం పూలతో సహజంగా సహజ పద్ధతిలో గులాల్ని తయారు చేసుకోవచ్చు. ఈ ఎండిన పూలను పౌడర్ చేసుకొని దీన్ని మనం ఏదైనా యారోరూట్ పౌడర్ కానీ ఏదైనా సాఫ్ట్గా ఉండే ఏదైనా పిండిలో కలుపుకున్నట్లయితే సహజంగా ఇది మన గులాల్గా వాడుకోవచ్చు అన్నమాట. సో దీనివల్ల మనకి ఎటువంటి హాని ఉండదు. ఎంతసేపు అయినా మన స్కిన్కి అంటి ఉన్నా కూడా అదేం ప్రమాదం ఉండదు. వెంటనే కడిగిన వెంటనే అది తొలగిపోతుంది కూడా, స్కిన్కి అలాగే రంగు అతుక్కుని పోయి కూడా ఉండదు. ఇంకా ఆలోచిస్తే మనం ఈ పూలతో వ్యర్థంగా మిగిలిపోయిన పూలు, అధికంగా గ్లట్లో పోయి పాడైపోతున్న పూలు ఏదైతే ఉంటాయో వాటిని కాంపోస్ట్ ప్రిపరేషన్ కూడా వాడుకోవచ్చు, లేకపోతే యానిమల్ ఫీడ్గా వాడుకోవచ్చు. పౌల్ట్రీలో ఈ బంతిపూల రేకుల్ని వాడినట్లయితే బంతిపూలు నిలబెట్టి ఆ పౌల్ట్రీ ఫుడ్ ఏదైతే కోడి పెట్టెలకు ఏదైతే ఎరువు వేస్తారో దాంట్లో ఇది కలిపినట్లయితే ఫీడ్లో ఈ గుడ్డు ఒక పచ్చి సోన లోపల పచ్చ సోన ఏదైతే ఉంటుందో దాని రంగు బాగా మంచి రంగు వస్తుంది. ప్లస్ అది ఒక విటమిన్ ఏ కెరటినాయిడ్ కంటెంట్ని అధికంగా పెంచుతుంది, దీనివల్ల దాని న్యూట్రియంట్ వాల్యూ అనేది పెరిగిపోతుంది. అదేవిధంగా ఇంకా కొత్తగా ఆలోచిస్తే ఈ విడిపూలతో డ్రై ఫ్లవర్ మొమెంటోస్, డ్రై ఫ్లవర్ ఉత్పత్తులు అంటే ఎండు పూలతో వివిధ వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ని మనం, విలువ ఆధారిత ఉత్పత్తులను మనం తయారు చేసుకోవచ్చు. ఈ పూలను వివిధ రకాలుగా దీన్ని ఎండబెట్టుకోవాలంటే వాటి రంగు వాటి ఆకారం పోకుండా ప్రెస్సింగ్ పద్ధతి ద్వారా, లేకపోతే ఎంబెడింగ్ పద్ధతి అంటే అందులో మనం సిలికా జెల్ని ఉపయోగించి సిలికా జెల్ లోపల ఈ పూలను పెట్టి వీటిని హాట్ ఎయిర్ ఓవెన్లో కానీ మైక్రో ఓవెన్లో కానీ ఎండపెట్టినట్లయితే వాటి ఆకారం పోకుండా సహజంగా దాని ఆకారం అలాగే నిలిచి అది రంగును కూడా ఎక్కువగా కోల్పోకుండా ఉంటుంది. కాబట్టి ఆ డ్రై ఫ్లవర్ని మనం గిఫ్ట్ ఆర్టికల్స్ ప్రిపరేషన్లో అంటే మెమెంటోస్ ప్రిపరేషన్లో, లేకపోతే షాడో బాక్సెస్ తయారీలో వీటిని ఉపయోగించవచ్చు. అలాగే ఫోటో ఫ్రేమ్స్ తయారీలో, ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఆ పెళ్లికి ఉపయోగించిన పూలదండలు ఏవైతే ఉంటాయో వాటిని సహజంగా అలాగే ఎండబెట్టి వాటిని ఎప్పటికీ ఒక గుర్తుగా ఒక గిఫ్ట్గా దాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ కాలం ఫంక్షన్స్లో ఏదైతే బర్త్డే పార్టీస్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే మన ఏదైతే కల్చర్ ఉందో దీనికి మనం ఈ డ్రై ఫ్లవర్ మొమెంటోస్ని తయారు చేసి గిఫ్ట్ ఆర్టికల్స్గా కూడా దీన్ని చేసుకోవచ్చు. అయితే ఈ పూల ఉత్పత్తులు తయారీ చేసుకునే ఎక్కువగా యువత, లేకపోతే విమెన్ ఫార్మర్స్ ఏదైతే మన మహిళా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని ఒక కుటీర పరిశ్రమగా లేకపోతే సొంతంగా ఒక్కళ్ళు కానీ ఈ బిజినెస్ని స్టార్ట్ చేసినట్లయితే ఈ పూలతో వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసుకున్నట్లయితే మంచి దిగుబడి మంచి లాభాలు పొందవచ్చు. అదేవిధంగా దీన్ని మార్కెటింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్కి మనం డిఫరెంట్ షాప్స్తో లేకపోతే ఈ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఉంటాయి, అపార్ట్మెంట్ కల్చర్ ఉంటుంది, అక్కడ మనం వాళ్ళతో టైఅప్ పెట్టుకొని గిఫ్ట్ ఆర్టికల్స్ వాళ్ళకి సప్లై చేయవచ్చు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఈ సోషల్ మీడియాని యూజ్ చేసి మీ ఉత్పత్తులు సేల్ చేయడానికి చాలా మంచి అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా పూలను ఒట్టి విడిపూలుగా కట్లవరుగానే చూడకుండా వివిధ విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేసి మంచి అధిక లాభాలు పొందవచ్చు. ధన్యవాదాలు.

మీరు ఇంతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. చిత్రసీమలో ఇప్పుడు వినండి, సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం కోసం రఘు దీక్షిత్ పాడిన పాట, సంగీతం దేవిశ్రీప్రసాద్, సాహిత్యం రామజోగ శాస్త్రి.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, నిలయంలో సమయం 7:05 కావస్తుంది. ఇప్పుడు తెలుగులో జాతీయ వార్తలు విందాం.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు న్యాయమూర్తులను రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. 20వ రోజ్గార్ మేళాలో భాగంగా కొత్తగా నియమితులైన అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నియామక పత్రాలను అందజేశారు. రైల్వే భద్రతకు పెద్దపీట వేస్తూ లక్నో డివిజన్ పరిధిలో సుమారుగా 250 కోట్ల రూపాయలతో కవచ్ 4.0 అమలుకు రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ABVP జయకేతనాన్ని ఎగురవేసింది. 20వ ఆసియా క్రీడలు ఈరోజు జపాన్లో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, జమ్మూకాశ్మీర్, లడఖ్, జార్ఖండ్, కర్ణాటక హైకోర్టులకు 14 మంది జ్యుడీషియల్ అధికారులను న్యాయమూర్తులు అదనపు న్యాయమూర్తులుగా రాష్టపతి ద్రౌపది ముర్ము నియమించారు. భారత ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపుల అనంతరం ఈ నియామకాలు చేపట్టినట్లు కేంద్ర న్యాయశాఖ వెల్లడించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా నివేదిత అనిల్ శర్మ, నిషా సహాయ్ సక్సేనాలు నియమితులయ్యారు. వీరితో పాటుగా మరో 5 ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా, ఒకరిని జమ్మూకాశ్మీర్, లడఖ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమించారు. అలాగే మనోజ్ ప్రసాద్, అఖిల్ కుమార్, రామ్ శర్మలు జార్ఖండ్ హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనుండగా కర్ణాటక హైకోర్టుకు మరో 3 అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. 20వ రోజ్గార్ మేళా సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 పైగా నూతన ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నరేంద్రమోదీ మాట్లాడుతూ యువతకు భవిష్యత్ అవకాశాలకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించడంపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం దృష్టి సారిస్తోందని తెలిపారు.
3: ఆజ్ దేశ్ కే 51,000 సే అధిక యువాఓ కో సర్కారీ సేవా కే లియే నియుక్తి పత్ర మిల్ రహే హై. మే ఆప్ సభీ యువా సాథియో కో ఔర్ ఆప్ కే పరివార్ జనో కో బహుత్ బహుత్ బధాయి దేతా హూ. ఆజ్ ఆప్ సభీ ఏక్ ఐసే సమయ మే భారత్ సర్కార్ సే జుడే హై జబ్ దేశ్ ఏక్ బహుత్ బడే లక్ష్య కి ఔర్ ఆగే బడ్ రహా హై ఔర్ యే లక్ష్య హై 2047 తక్ వికసిత్ భారత్ బనానే కా.
2: ప్రైవేటు రంగంలోనూ ఉపాధి అవకాశాలను వేగంగా విస్తరించేందుకు 100,00,000 రూపాయలతో ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన్ను ప్రారంభించామని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా దాదాపుగా 2 కోట్ల మంది యువత తొలిసారిగా ఉద్యోగ రంగంలోకి అడుగుపెట్టే అవకాశం లభిస్తుందని చెప్పారు. నేడు భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా ఎదిగిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంతోషాన్ని వ్యక్తం చేశారు.
3: భారత్ ఆ దునియా కా తీసరా సబ్సే బడా స్టార్టప్ ఇకో సిస్టమ్ హై ఔర్ భారత్ కీ స్టార్టప్ స్టోరీ అబ్ కేవల్ బడే షహరో కీ కహానీ నహీ హై. ఆజ్ కరీబ్ ఆధే రికగ్నైజ్డ్ స్టార్టప్ టియర్ 2 ఔర్ టియర్ 3 షహరో మే హై. యానీ ఆజ్ గావ్, కస్బే ఔర్ ఛోటే షహర్ కా యువా భీ భారత్ కీ నయీ ఇకానమీ మే అప్నీ భూమికా బడీ బనా రహా.
2: షిల్లాంగ్లోని స్టేట్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన 20వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో కొత్తగా ఎంపికైన యువతకు కేంద్ర విదేశీ వ్యవహారాలు, చేనేత, జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరీటా ఈరోజు 127 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎంపికైన అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. కొత్తగా నియామకమైన ఉద్యోగులు తమ బాధ్యతలను అంకితభావంతో నిర్వహిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈశాన్య రైల్వే పరిధిలోని లక్నో డివిజన్కు చెందిన 600 కిలోమీటర్ల

కు పైగా రూట్లలో కవచ్ వర్షన్ 4.0 అమర్చేందుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం సుమారుగా 250 కోట్ల రూపాయలు. దీనివల్ల రైళ్ల రాకపోకలకు భద్రతా మౌలిక సదుపాయాలు మరింత బలోపేతం కానున్నాయి. అదేవిధంగా పశ్చిమ రైల్వేలోని ఉద్నావుకాయ్ సోన్గఢ్ సెక్షన్లలో 4 లేన్ల రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భారతీయ రైల్వే 133 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ బ్రిడ్జి భాగం ఓపెన్ వెబ్ గర్డర్తో నియమించబడుతుంది. 4 లేన్ ఆర్ఓబీ నిర్మాణం వల్ల రోడ్డు ట్రాఫిక్ సులభతరం అవుతుందని, రైలు రాకల్పోకలకు ఎలాంటి అంతరాయం ఉండదని పేర్కొంది. మరోవైపు దక్షిణ తీర రైల్వేలోని శావల్యాపురం గుంటూరు సెక్షన్లలో ఎలక్ట్రిక్ ట్రాక్షన్ సిస్టమ్ ఆధునీకరణ కోసం 142 కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టుకు భారతీయ రైల్వే ఆమోదం తెలిపింది. 146 ట్రాక్ కిలోమీటర్ల మేర సాగే ఈ ప్రాజెక్ట్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్ మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజాసేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. జనసేవ నుంచి దేశసేవ అనే మంత్రంతో ప్రారంభమైన ఈ ప్రయాణం ఈరోజు కూడా నిరంతర ప్రతిజ్ఞతో కొనసాగుతోంది. సేవ సుపరిపాలనతో నడిచే ప్రభుత్వం 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడానికి నిరంతరంగా కృషి చేస్తోంది. సమ్మిళిత అభివృద్ది, సామాజిక సాధికారత ద్వారా ఈ నిబద్దత ప్రజల జీవితాలను మారుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రగతి ప్లాట్ఫామ్ను ప్రారంభించారు. రాష్ట్రాలు, కేంద్ర మంత్రిత్వ శాఖల భాగస్వామ్యంతో నేరుగా రియల్ టైం సమీక్ష ద్వారా ప్రాజెక్టులు, పథకాలు, ఫిర్యాదుల పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి రూపుదిద్దుకుంది. దశాబ్ద కాలంలో ప్రగతిని వేగవంతం చేయడానికి ముఖ్యమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఆలస్యానికి కారణమయ్యే సమస్యలను పరిష్కరించడానికి, జవాబుదారీతనాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో సహాయపడింది. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ప్రధాని స్థాయిలో విస్తృతమైన పర్యవేక్షణ కారణంగా 85 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు ఆటంకాలు తొలగిపోయి అభివృద్ది వేగవంతమైందని తెలిపారు. నేపాల్కు భారత్ ఈరోజు 11 టన్నుల సహాయ సామగ్రిని పంపించింది. ఇందులో ఔషధాలు, ఫారెన్సిక్ వస్తువులు, గుడారాలు, పరిశుభ్రతా కిట్లు, స్లీపింగ్ బ్యాగులు, ఇతర నిత్యావసర వస్తువులున్నాయి. ఈ సహాయ సామగ్రిని నేపాల్ అధికారులకు అందజేసినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేపాల్ కోలుకోవడానికి భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ జయకేతనాన్ని ఎగురువేసింది. అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులను ఏబీవీపీ గెలుచుకుంది. ఏబీవీపీకి చెందిన యశ్ దబ్బాస్ అధ్యక్షుడిగా, రియా చావడి కార్యదర్శిగా, లక్ష్యరాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయాన్ని సాధించారు. ఇక ఉపాధ్యక్ష పదవిని స్వతంత్ర అభ్యర్థి దీపాంశు షోకిన్ కైవసం చేసుకున్నారు. జ్యోసు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఏబీవీపీ నాయకులను, విద్యార్థులను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. 20వ ఆసియా క్రీడలు జపాన్లోని మిజుహో పార్క్ అథ్లెటిక్స్ స్టేడియంలో అధికారికంగా ప్రారంభమయ్యాయి. 2 గంటల పాటు జరిగిన ఈ ప్రారంభోత్సవ వేడుకలో జపాన్ రాజకుటుంబం, క్రీడా అధికారులు, ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యకులు షేక్ జోవాన్ బిన్ హమద్ అల్ థానీ పాల్గొన్నారు. భారత్కు చెందిన 501 మంది సభ్యుల బృందానికి 2 సార్లు ఒలింపిక్ పథక విజేత మనుభాకర్, కబడ్డీ క్రీడాకారుడు పవన్ సెహ్రావత్ నేతృత్వం వహించారు. షాట్పుటర్ తేజిందర్ పాల్ సింగ్ తూర్ స్థానంలో పవన్ సెహ్రావత్ జెండా కోయగా వ్యవహరించారు. మహిళల క్రికెట్లో నిన్న జపాన్పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు ఇప్పటికే సెమీఫైనల్స్కు చేరుకుంది. రేపు నిస్సిషిన్లో జరిగే 2వ సెమీఫైనల్లో భారత్ బంగ్లాదేశ్తో తలపడనుంది. టెక్బాల్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో భారత్కు చెందిన క్విన్సీ డిసౌజా 1-2 తేడాతో ఇండోనేషియాకు చెందిన ఇమ్మా సోమయ్య చేతిలో ఓటమి పాలైంది. రేపు కాంస్య పథకం కోసం జపాన్కు చెందిన యుయినా సకామోటాతో క్విన్సీ తలపడనుంది. మధ్యప్రదేశ్లోని అగర్మాల్వా జిల్లాలో జరిగిన ప్రమాదంలో పలువురు మృతి చెందడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సోషల్ మీడియా వేదికగా ప్రధాని తన సానుభూతిని తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రధాని జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున పరిహారాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ప్రజాసేవను జాతీయ అభివృద్దికి కృషి చేయడాన్ని తమ మొదటి ప్రాధాన్యతగా ఎంచుకోవాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నంలో జరిగిన 20వ రోజ్గార్ మేళా కార్యక్రమంలో మంత్రి పాల్గొని నూతనంగా ఎంపికైన 200 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.
ఢాకాలో వరుసగా చోటు చేసుకుంటున్నారు.

0: నా బాంబు పేలుళ్లు బస్సులకు నిప్పు పెట్టిన సంఘటనల దృష్ట్యా రాజధాని వ్యాప్తంగా భద్రతను తీవ్రంగా పటిష్టతరం చేశారు. ఈ సందర్బంగా డిటెక్టివ్ బ్రాంచ్ చీఫ్, అదనపు పోలీస్ కమిషనర్, ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ ఎండీ షఫీకుల్ ఇస్లాం మాట్లాడుతూ 200 కంటే ఎక్కువ చెక్పోస్టులను ఏర్పాటు చేసి నగరంలోని ప్రధాన ప్రవేశ మార్గాల వద్ద అదనపు బలగాలు మోహరించినట్లు తెలిపారు. భారత్ నేపాల్ భాగస్వామ్యాన్ని పునరుద్దరించుకోవడానికి ఈ వేదిక కీలకమైందని నేపాల్ ఆర్థిక మంత్రి డాక్టర్ స్వర్ణిమ్ వాగ్లే తెలిపారు. న్యూఢిల్లీలో రీసెర్చ్ అండ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ నిర్వహించిన గ్లోబల్ ఆర్డర్లో భారత్ నేపాల్ సంబంధాల పునర్నిర్మాణం అనే అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ వాగ్లే మాట్లాడారు. కనెక్టివిటీ, ఆర్థిక సహకారాన్ని బలోపేతం చేయాల్సిన ప్రాముఖ్యతను వెల్లడించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15 దాటి 10 సెకండ్లు. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం విందాం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाएं कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
6: శ్రోతలకు కిసాన్వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో ధాన్యం నిల్వలో ఆశించే పురుగులు, తెగుళ్లు, నివారణ చర్యలు ఈ అంశం గురించి మాట్లాడటం కోసం స్టూడియోస్లో ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, హుజూర్నగర్ అగ్రికల్చరల్ కాలేజ్ కీటక శాస్త్రం విభాగం నుంచి ప్రొఫెసర్ ఏ పద్మశ్రీ గారు మనతో ఉన్నారు. నమస్కారం మేడం.
7: నమస్తే అండి.
6: ధాన్యం నిల్వ సమయంలో పురుగులు లేదా తెగుళ్ళు ఆశించడానికి ప్రధానంగా కారణాలు ఎలా ఉంటాయి?
7: రైతులు ఎంతో కష్టపడి పండించిన పంటను నిల్వ చేయడం సర్వసాధారణం. కానీ ఆ నిల్వ సమయంలో పురుగులు తెగులు ఆశించడం వల్ల మనకి ఎంతో నష్టం కలుగుతుంది. వివిధ పరిశోధన ఫలితాల ప్రకారం మనకి ఈ నిల్వ సమయంలో 6.58% మనకి పురుగుల వల్ల నష్టం కలుగుతుందని అంచనా. అయితే ఈ పురుగులు ఆశించడానికి ముఖ్యమైన 3 కారణాలు: మన నిల్వ చేసే గోదాముల పరిశుభ్రత పాటించకపోవడం, గాలి వెలుతురు లేకపోవడము, అదే విధంగా నిల్వ చేసిన గింజల్లో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల మనకి పురుగులు తెగులు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. అంతేకాకుండా పంట ఎప్పుడైతే పరిపక్వ దశలో ఉంటుందో అప్పుడు తల్లి పురుగులు గింజలపైన గుడ్లు పెడతాయి. ఆ గింజలు ఎప్పుడైతే మనము గోదాములో నిల్వ చేస్తామో అప్పుడు ఆ కొత్త విత్తనానికి కానీ ధాన్యానికి కానీ పట్టడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయండి. అంతేకాకుండా మనకి నిల్వ చేయడానికి ఉపయోగించే గోన సంచులు కానీ వాహనాల ద్వారా కూడా మనకి నిల్వలో పురుగులు పట్టడానికి చాలా ఆస్కారం ఉంది.
6: సాధారణంగా మన రాష్ట్రంలో ప్రధాన పంటలైనటువంటి వరి, గోధుమ, జొన్న మరియు మొక్కజొన్న పంటలలో ఆశించేటటువంటి ఈ ముఖ్యమైనటువంటి పురుగులు ఏవి, అవి ఆశించాయని మనం ఎలా తెలుసుకోవచ్చు?
7: మనకి ప్రధాన పంటలైన వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న వంటి పంటల్లో మనకి నిల్వ చేసినప్పుడు ఎక్కువగా మనకి కనపడే పురుగులలో మొదటిది వడ్ల చిలుక. ఈ వడ్ల చిలుక అది సీతాకొక చిలుక జాతికి చెందినది. ఇది మనము గమనించినట్లయితే రైతులు దీని సులభంగా గుర్తించవచ్చు. దీని రెక్కలు పసుపు రంగులో ఉంటాయి. ఆ రెక్కల మీద నల్లని మచ్చ కూడా కనపడుతూ ఉంటుంది. మనము గింజలు చూసినట్లయితే కూడా ఈ పురుగు వల్ల నష్టం కలిగింది అని రైతులు ఈజీగా తెలుసుకోవచ్చండి. దీనికి మనము గింజలు చూసినట్లయితే గింజల మీద గుండ్రని రంధ్రం కనపడుతుంది. ఎందుకంటే తల్లి పురుగు గింజల మీద గుడ్లను పెడతాయి. ఆ గుడ్ల నుంచి వచ్చిన లార్వాలు లోపలికి ప్రవేశించి లోపల పదార్థాలు తింటూ అక్కడే కోశస్థ దశకు చేరుకుంటాయి. చివరిగా దాని జీవిత చక్రం పూర్తి చేసుకొని గుండ్రని రంధ్రం చేసుకొని తల్లి పురుగు బయటికి వస్తుంది. అంతేకాకుండా

0: ప్రధాన పంటల్లో వరి కానీ జొన్న మొక్కజొన్నలో కూడా ముక్కు పురుగు అనే పురుగు కూడా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఈ ముక్కు పురుగు అనేది పెంకు జాతికి చెందినది. ఈ పురుగు మనం చూసినట్లయితే తల భాగము ముందుకు పొడుచుకొని వస్తుంది, అందువల్లనే దీని ముక్కు పురుగు అని అంటారు. చూసినట్లయితే దీని కూడా ఇది కూడా మనకు వడ్లచిలుక వల్లనే, ఇది గింజలపైన గుడ్లను పెడతాయి తల్లి పురుగులు, ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు లోపల ప్రవేశించి లోపల పదార్థాలన్నీ తింటూ అక్కడ దాని గింజని డొల్లగా మార్చి తర్వాత గుండ్రని రంధ్రం చేసి బయటకు వస్తుంది. అంతేకాకుండా మనకి వరిలో అయితే ఎక్కువ గోదాంలో మనం చూసే పురుగు నుసి పురుగు. ఈ నుసి పురుగు అనేది చాలా ప్రధాన సమస్యగా ఈ మధ్య కాలంలో మారిందండి. ఈ నుసి పురుగు ఆశించిన గింజలు చూసినట్లయితే మనకి ఆ గింజలపైన మనకి ఆకారం లేని రంధ్రాలు కనపడతాయి. అదే మనము వడ్లచిలుక మరి తర్వాత ముక్కు పురుగు ఆశించిన గింజలను చూసినట్లయితే దానిపైన గుండ్రని రంధ్రాలు కనపడతాయి. అంతేకాకుండా ఇది కూడా పెంకు జాతికి చెందినదే. ఈ పురుగుని చూసినట్లయితే కూడా మనం రైతులు చాలా సులభంగా గుర్తించవచ్చు. ఈ పురుగు తలభాగం కిందికి వంగినట్లు కనపడుతుంది. అదేవిధంగా మనకి పిండి పురుగు అని కూడా ఎక్కువగా మరపట్టిన, అంటే ఈ గింజలను మనము ఎప్పుడైతే మరపట్టిస్తామో అప్పుడు ఈ పురుగు ఆశించడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. మనకి ఇంట్లో కూడా చూసుకున్నట్లయితే మనకి ఇంట్లో పిండి కానీ రవ్వ కానీ ఉంటుంది, అంటే గోధుమల నుంచి పట్టించిన పిండి కానీ అంటే వరి నుంచి వచ్చిన రవ్వ కానీ ఇట్లాంటివి మొక్కజొన్న రవ్వలో మనకి ఈ పిండి పురుగు ఎక్కువగా కనపడుతుంది. అయితే రైతాంగులు మనం చూసినట్లయితే ఈ పదార్థాల్లో మనకి ముక్కిన వాసన కనపడుతుంది, అప్పుడు మనకి తెలిసిపోతుందండి ఇది మనకి పిండి పురుగు ఆశించిందని. అప్పుడు తక్షణమే మనము నివారణ చర్యలు తీసుకోవాలి. ఇలా మనకి ఈ వరి జొన్న మొక్కజొన్న ప్రధాన పంటలైన మన తెలంగాణలో పండించే పంటలలో మనకి ముఖ్యమైన పురుగులు, వాటిని ఎలా గుర్తించాలా, నష్టపరిచే విధానం ఎలా ఉందో ఇది ఇప్పుడు తెలుసుకున్నాం. అదేవిధంగా మనకి ఇప్పుడు అప్పరాలు ఉంటాయి, అంటే మనకి పప్పు జాతికి చెందినవి పెసర కానీ మినుము కానీ కందులు కానీ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి అందులో కూడా మనకి ఎక్కువగా నిల్వ చేసినప్పుడు పుచ్చు పురుగు ఆశించడానికి ఆస్కారం ఉంది. ఈ పుచ్చు పురుగు మనకి ఎప్పుడైతే పంట పరిపక్వ దశలో ఉంటుందో అప్పుడు ఆ తల్లి పురుగులు గింజలపైన గుడ్లు పెడతాయి. ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు పొదిగి తల్లి పురుగులుగా మారుతాయి. అవే గింజలను ఎప్పుడైతే మనం గోదాంలో నిల్వ చేస్తామో అవి పక్కన అంటే కొత్త ధాన్యాన్ని ఆశించి వాటిని కూడా నష్టం చేయడం జరుగుతుంది. ఇవి కూడా మనకి ఈ తల్లి పురుగు ఏదైతే ఉందో గుడ్లు పెట్టిన తర్వాత లోపలికి పిల్ల పురుగులు ప్రవేశించి లోపల పదార్థాలన్నీ తింటూ మనకి గింజలు చూసినట్లయితే గింజల మీద గుండ్రని రంధ్రాలు కనపడతాయి. ఇది చాలా సులభంగా రైతులు గుర్తించవచ్చు. మనం ఇంట్లో చూసుకున్నట్లయితే కూడా పప్పులు ఎప్పుడైతే మనము నిల్వ చేస్తామో అప్పరాలను అప్పుడు కూడా మనకి ఈ దానిపైన గింజలపైన గుండ్రని రంధ్రాలు కనపడతాయి. అప్పుడు మనకి ఈ పుచ్చు పురుగు ఆశించింది అని మనము నివారణ చర్యలు చేపట్టాలి. అంతేకాకుండా మనకి నూనె గింజలకు కూడా ఈ పుచ్చు పురుగు ఆశించడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి. ఈ వేరుశనగ అనేది ప్రధానమైన నూనె గింజ పంట. ఇది నిల్వ చేసినప్పుడు మనకి ఈ పుచ్చు పురుగు ఏదైతే ఉందో ఆ తల్లి పురుగు ఆ గింజలపై అంటే కాయల మీద గుడ్లను పెడతాయి. గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగు లోపలికి ప్రవేశించి గింజ లోపలిని పదార్థాలను తింటూ కానీ గింజలోని కోశస్థ దశకు చేరుకోవన్నమాట. ఇవి ఇక్కడ బయటకు వచ్చి అంటే గింజ బయటకు వచ్చి అప్పుడు అది కోశస్థ దశకు చేరుకుంటుంది. సో ఈ పుచ్చు పురుగుని నివారించడానికి కూడా మనకి అంటే కాయలను చూసినట్లయితే మనకి గుండెని రంధ్రాలు కనపడము, తర్వాత ఈ నూనె గింజలు ఎప్పుడైతే మనము విత్తనంగి వాడుకున్నప్పుడు కూడా మొలక శాతం తగ్గడము, అదే విధంగా నూనె శాతం తగ్గడం, ఇవన్నీ కూడా లక్షణాలు మనము కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా అప్పరాలు ఆశించే పుచ్చు పురుగు కానీ కావచ్చండి, వేరుశనగలు ఆశించే పుచ్చు పురుగుల వల్ల మనకి కలిగే నష్టాలు గురించి మనం తెలుసుకోవాలి. తర్వాత మనకి ఎప్పుడైతే ఆ నష్టపరిచే విధానం తెలుసుకున్న తర్వాత తక్షణమే మనము నివారణ చర్యలు చేపట్టాలి.
1: మేడం, సాధారణంగా మనము ఈ నిల్వకు ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఎక్కువ రోజులు ధాన్యాన్ని నిల్వ చేసుకోవచ్చు?
0: ఇది రైతులు మనకి నిల్వలో ఆశించే పురుగులను నివారించడానికి ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మనము పంట కోసిన తర్వాత తేమ శాతం ఎక్కువగా ఉంటుందండి. అంటే నిల్వలో పురుగులు ఆశించడానికి ముఖ్యంగా తేమ శాతం ఎక్కువగా దోహదపడుతుంది. అందుకని మనము ఎప్పుడైతే కోత కోసిన తర్వాత అప్పుడు తేమ శాతం 24% ఉంటుంది. మనము నిర్దిష్టమైన అంటే ప్రతి పంటకు ఒక నిర్దిష్టమైన తేమ శాతం ఉంటుంది. ఆ తేమ శాతం వచ్చేంత వరకు ఎండలో ఆరబెట్టుకోవాలి. తర్వాత మనకి గోదాములో మనం నిల్వ చేస్తాం కాబట్టి

0: కాబట్టి గోదాంలో మనము పరిశుభ్రత పాటించుకోవాలి. అవసరమైతే సంవత్సరంకి ఒక్కసారి గోదాంకి సున్నం వేసుకోవాలి. అలాగే మనకి మార్కెట్లో చాలా డిస్ఇన్ఫెక్టెంట్స్ లభ్యమవుతుంటాయి. మాలథియాన్ అనే ద్రావణం, అంటే మనకి మాలథియాన్ 50 EC అనేది మనకి లభ్యమవుతుంది. అది 1:100 రేషియోలో మనం కలుపుకోవాలి. అంటే 1 మిల్లీలీటరు 100 మిల్లీలీటర్ల నీటిలో కలుపుకోవాలి. అలా మనకి 100 చదరపు మీటర్ల గోదాము ఉంటే కనుక మనకి 30 మిల్లీలీటర్ల మాలథియాన్ 3 లీటర్ నీటిలో కలుపుకొని ద్రావణం తయారు చేసుకొని ఆ గోదాములోని కిటికీలు కానీ తలుపులు కానీ అన్నిటి మీద కూడా మనం పిచికారీ చేసుకున్నట్లయితే, అంటే వివిధ దశల్లో దాగి ఉన్న పురుగులన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా గోదాములో చీలికలు ఉంటాయి, పగుళ్ళు ఉంటాయి, అవన్నీ కూడా మనము పూడ్చుకోవాలి. అంతేకాకుండా తర్వాత మనము ఈ విత్తనాలని లేకపోతే ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి మనము గోనె సంచులను వాడతాము. వీలైనంతవరకు కొత్త సంచులను వాడాలి. ఒకవేళ పాత సంచులు వాడాల్సిన పరిస్థితి ఉంటే అది ఈ సంచులను మాలథియాన్ అనే ద్రావణంలో మనము 1 మిల్లీలీటరు 1 లీటర్ నీటికి కలుపుకొని ద్రావణం తయారు చేసుకున్న తర్వాత ఈ సంచులన్నీ నానబెట్టుకొని తర్వాత ఆరబెట్టుకున్న తర్వాత మన ధాన్యాన్ని నింపుకున్నట్లయితే మనకి పురుగులు రాకుండా మనం చూసుకోవచ్చు. అది లేకుండా మనకి వేప సంబంధించిన మందులు కూడా మనము సంచుల మీద పిచికారీ చేసుకున్నట్లయితే కూడా మనము మన ధాన్యాన్ని మనము పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ సంచులు అమర్చేట సరైన జాగ్రత్తలను తీసుకోవాలండి. సంచులు చాలా మంది రైతులు సంచుల మీద సంచి 30 అడుగుల ఎత్తు పెడుతూ ఉంటారు. అలా చేయడం వల్ల పై సంచి యొక్క బరువు అంతా కింద సంచి మీద పడి ఆ ధాన్యం నాణ్యత కోల్పోతుంది. అందుకని 10 నుంచి 12 బస్తాల ఎత్తున వరకు పెట్టుకోవాలి. తర్వాత స్టాకింగ్ చేసిన తర్వాత ఒక స్టాక్ నుంచి ఇంకో స్టాక్ మధ్యలో కూడా కొంచెం డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేసుకోవాలండి. కనీసం 50 సెంటీమీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనకి అంటే టెక్నికల్ పర్సన్ ఎవరైతే ఉంటారో మధ్య మధ్యలో ఇన్స్పెక్షన్ చేసుకుని అక్కడ శాంపిల్స్ డ్రా చేసుకుని అందులో పురుగులు ఉన్నాయా లేదా అని తెలుసుకున్న తర్వాత నివారణ చర్యలు చేపట్టడానికి వీలవుతుంది. అంతేకాకుండా మనకి ఎప్పుడైతే మనం అప్పరాలను అట్లాంటివి నిల్వ చేసినప్పుడు మనము పాలిథిన్ సంచులు వాడినట్లయితే చాలా మటుకు మనము ఈ పురుగులను తెగులను నివారించడానికి ఛాన్సెస్ ఉంటాయి. అంతేకాకుండా మనకి విత్తనం నిల్వకు ముందు కొన్ని అంటే మనకి సహజంగా లభ్యమయ్యేది వేప నూనె కానీ కానుగ నూనె కానీ తర్వాత వసకొమ్ముల పొడితోటి విత్తన శుద్ధి చేసుకుని తర్వాత నిల్వ చేసుకున్నట్లయితే కానీ మనకు పురుగులు తెగులు రాకుండా మనకు నిల్వకు ముందు అంటే జాగ్రత్తలు తీసుకున్నట్లయితే నిల్వలో చాలా మటుకు ఈ పురుగులను కంట్రోల్ చేసుకోవచ్చు.
1: రసాయనిక ఫ్యూమిగేషన్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అది ఏ విధంగా చేస్తే చక్కటి ప్రయోజనం ఉంటుంది?
0: ఇంతకుముందు మనము నిల్వకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా ఒకవేళ మనకి అంటే పురుగుల సంఖ్య కనుక ఎక్కువగా ఉన్నట్లయితే నిల్వలో, అప్పుడు మనకి ఫ్యూమిగేషన్ అంటే కెమిక రసాయనిక ఫ్యూమిగేషన్ తోటి మనం పురుగులను నివారించుకోవచ్చు. దీనికి మార్కెట్లో సల్ఫాస్ టాబ్లెట్స్ అని లభ్యమవుతూ ఉంటాయి. ఇది 1 టన్ను గింజలు లేదా ధాన్యానికి 1 బిళ్ళ పెట్టినట్లయితే, 1 బిళ్ళ సుమారుగా 3 గ్రాములు ఉంటుంది. ఆ బిళ్ళ పెట్టినట్లయితే ఆ బిళ్ళ నుంచి పాస్వీన్ అనే వాయువు వస్తుంది. విషవాయువు వచ్చిన అప్పుడు ఆ పురుగులకు తాకిడి అవి ఆ పురుగులు చనిపోవడం జరుగుతుంది. కానీ ఈ ఫ్యూమిగేషన్ చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైనా కూడా అంటే టెక్నికల్ పర్సన్ సూపర్విజన్లోనే ఈ ఫ్యూమిగేషన్ చెయ్యాలి. ఎందుకంటే పాస్ఫిన్ గ్యాస్ అనేది అది విషవాయువు చాలా ప్రాణాంతకరంగా మారుతుంది. కాబట్టి ఇది ఫ్యూమిగేషన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ధాన్యాన్ని మొత్తం కూడా మనకి 1 పాలిథిన్ షీట్ తోటి కవర్ చేసుకొని దానిపైన అంటే మట్టి బస్తాలు కానీ లేకపోతే ఇసుక బస్తాలు పెట్టి ఎయిర్ టైట్ కండిషన్ చేసుకున్న తర్వాత, అంటే ఇలా పెట్టడం వల్ల ఏంటంటే గాలి చొరబడకుండా ఉంటుంది, బయట నుంచి గాలి చొరబడదు. అదేవిధంగా పాస్ఫిన్ గ్యాస్ ఏదైతే వస్తుందో అది కూడా బయటికి రాకుండా చూసుకోవాలి. ఇలా 7 రోజులు ఎయిర్ టైట్ కండిషన్ చేసిన తర్వాత కిటికీలు కానీ తలుపులు అన్ని మూసుకొని తర్వాత 7 రోజుల తర్వాత ఈ పాలిథిన్ షీట్ కూడా నెమ్మదిగా తీసినట్లయితే అప్పుడు ఈ గ్యాస్ అనేది నెమ్మదిగా బయటికి వెళ్తుంది. అప్పుడు మనకి ఈ చూసినట్లయితే అక్కడ అన్ని కూడా పురుగులు కానీ అన్ని చనిపోవడం జరుగుతుంది. సో ఇలా మనం ఈ ఫ్యూమిగేషన్కి చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక మంచి టెక్నికల్ పర్సన్ సూపర్విజన్లోనే ఎప్పుడు కూడా ఈ ఫ్యూమిగేషన్ అల్యూమినియం ఫాస్ఫైడ్ తోటి చేయాలి.

0: సాధారణంగా గోదాములలో ఎలుకలు, పక్షులు ఇలా అనేక రకాల సమస్యలతోటి నిల్వ ఉంచినటువంటి ధాన్యం పాడవుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితులలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు?
1: పురుగులే కాకుండా నిల్వ సమయంలో గోదాముల పక్షుల వలన, ఎలకల వల్ల కూడా మనకి సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. పక్షులు అయితే మనకి చూసినట్లయితే పక్షులు గూళ్ళు కానీ వాటి విసర్జించిన పదార్థాలతో మన ధాన్యము నాణ్యత కోల్పోతుంది. కాబట్టి దగ్గర ఉన్న మనకు

0: గూళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అవి అన్నీ కూడా తీసేయాలి. తర్వాత మనకి కిటికీలకు కానీ తలుపులకు కానీ ఒక మంచి మెష్ డోర్స్ కానీ మెష్ అనేది ఏర్పరచుకున్నట్లయితే మనకి ఈ పక్షులు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా వాటిని అంటే నివారించడానికి శబ్దము చేసే పరికరాలు కూడా వాడుకోవాలి. అదే కాకుండా మనకి రిఫ్లెక్టివ్ టేప్స్ అని మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ రిఫ్లెక్టివ్ టేప్స్ పెట్టినట్లయితే కూడా అవి పక్షులు రాకుండా మనము నివారించవచ్చు. అంతేకాకుండా ఈ గోదాముల ఎలుకల వల్ల కూడా మనకి ఎక్కువగా సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ ఎలుకలు తినడమే కాకుండా వాటి విసర్జించిన పదార్థాలు వెంట్రుకలతోటి కూడా ధాన్యాన్ని నాణ్యత కోల్పోతూ ఉంటుంది. అందుకని మనము ఈ వీటిని నివారించడానికి మనకు జింక్ ఫాస్ఫైడ్ లేదా బ్రోమోడయాలన్ కేక్స్ మార్కెట్లో లభ్యమవుతున్నాయి. వాటిని వాడుతూ మనము ఈ ఎలుకలని నివారించవచ్చు.
1: ధాన్యం నిల్వ చేసేటప్పుడు సరైన తేమ ఉండాలి, అదేవిధంగా బాగా ఎండిన ధాన్యాన్ని నిల్వ చేస్తే బాగుంటుంది అంటున్నారు. సాధారణంగా ఎంత తేమ ఉంటే బాగుంటుంది, అసలు సరైన తేమ ఎంత, అదేవిధంగా ఎటువంటి పరిస్థితులలో మనం ఏ విధంగా జాగ్రత్త చేస్తే ధాన్యం ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది?
0: మనము ఇంతకుముందు చెప్పినట్లు తేమ వల్ల పురుగులు తెగులు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది. ధాన్యంలో మనకు నిర్దిష్టమైన తేమ శాతం వచ్చే వరకు మనము ఎండలో ఆరబెట్టుకోవాలి. ఉదాహరణకి వరి అయితే మనకి 13% ఉండేటట్లు చూసుకోవాలి. అంతేకాకుండా మొక్కజొన్న అయితే 12%, అప్పరాలు అయితే 8-10%, నూనె గింజలు అయితే మనకి 6-8% ఉండేటట్టు చూసుకోవాలి.
1: పురుగులు ధాన్యం నాణ్యతను ఎలా ప్రభావితం చేస్తాయి, అదేవిధంగా ఆ ప్రభావితాన్ని నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
0: పురుగులు ధాన్యం నాణ్యతని బాగా దెబ్బతీస్తాయండి. అంటే ఇది క్వాలిటేటివ్ లాసెస్ అండ్ క్వాంటిటేటివ్ లాసెస్ అని అంటాం మనము. అంటే మనకి బరువు తగ్గడం కానీ, తర్వాత రంగు మారడం కానీ, తర్వాత అదేవిధంగా మనకి పోషక విలువలు కోల్పోవడము, అదేవిధంగా ఎప్పుడైతే మనము ధాన్యాన్ని విత్తనానికి వాడుకున్నప్పుడు మొలక శాతం దెబ్బతినడము, ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉంటాము. దీనివల్ల మనకి మార్కెట్లో మనకి ఈ గింజలకి విలువ లేకుండా తగ్గిపోవడం జరుగుతుంది. దీనిని నివారించడానికి మనము అంటే సరైన సమయంలో ఏ పురుగు ఆశించిందో దాని నష్టపరిచే విధానాన్ని బట్టి లేదా పురుగుని చూసిన తర్వాత మనము దాని చిహ్నాలను బట్టి మనము రైతులకి అంటే సరైన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి అవగాహన కలగజేసినట్లయితే మనము పురుగులను మనం మరియు తెగులను గుర్తించి సరైన సమయంలో వాళ్ళు నివారణ చర్యలు చేపట్టవచ్చు. అలాగే నివారణ చర్యలో మనం ఇంతకుముందు చెప్పినట్టు నిల్వకు ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకుని సరైన సమయంలో తీసుకున్నట్లయితే వాళ్ళు పురుగులని తెగులని రాకుండా వాళ్ళు కాపాడుకోవచ్చండి.
1: ధాన్యాన్ని నిల్వ చేసే ముందు ఏ ట్రీట్మెంట్స్ చేయాలి, ఏ విధంగా వాటిని ట్రీట్ చేస్తే చక్కటి ప్రయోజనం పొందొచ్చు అంటారు?
0: ఒకటి, మొదటికి తేమ శాతం తగ్గించడానికి మనకు సోలార్ హీట్ ట్రీట్మెంట్ అంటే ఎండలో ఆరబెట్టుకోవడము. అంటే ఇప్పుడు మార్కెట్లో మనకి చాలా సోలార్ డ్రైయర్స్ అని అవి అన్నీ చాలా వాడుతున్నారు. అలా చేసినట్లయితే నిర్దిష్టమైన తేమ శాతం వచ్చే వరకు మనము ఈ ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలండి. తర్వాత రెండోది, పురుగులు తెగులు రాకుండా ముందస్తు చర్యగా విత్తన శుద్ధి చేసుకోవాలి. దీనే సీడ్ ట్రీట్మెంట్ అంటారండి. మనకి ధాన్యం కాబట్టి మనం తినడానికి వాడతాం కాబట్టి వీటిని సహజంగా వచ్చే వనరులతోటి మనము అంటే వేప నూనె కానీ, తర్వాత తంగడాకు పొడి కానీ, అదేవిధంగా మనకి సిట్రోనెల్లా ఆయిల్ అనేది, పెప్పర్ మింట్ ఆయిల్ అనేది, ఇట్లాంటి ఆయిల్స్ అనేవి మార్కెట్లో చాలా లభ్యమవుతున్నాయండి. వాటితోటి మనము విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే పురుగులు తెగులు రాకుండా మనం చూసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో మేము ఎక్కువగా పరిశోధన చేయడం జరిగిందండి. అందులో పరిశోధన ఫలితాల ప్రకారం మనకి ఇది అకోరస్ కొలామస్ అనేది అంటే వస కొమ్ముల పొడి తోటి మనం ఎప్పుడైతే విత్తన శుద్ధి చేసుకుంటామో అప్పుడు ఈ అప్పరాలకు కానీ వరి కానీ మొక్కజొన్న కానీ ఈ పురుగులు నిల్వలో ఆశించే పురుగులు రాకుండా మన ధాన్యాన్ని కాపాడుకోవచ్చండి. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో మనకి హెర్మెటిక్ స్టోరేజ్ బ్యాగ్స్ అని కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. అంటే ఇవి గాలి చొరబడకుండా అంటే బయట నుంచి గాలి చొరబడదు కాబట్టి మనకి ధాన్యము సురక్షితంగా తేమ నుంచి కాపాడుకోవచ్చు. ఈ విధంగా చేసినట్లయితే మనకి నిల్వలో చాలా మటుకు మనము పురుగులు కానీ తెగుళ్లు రాకుండా మనము కంట్రోల్ చేసుకోవచ్చు.
1: పురుగుల నియంత్రణ కోసం రసాయనికమైనటువంటి పద్ధతులే కాకుండా సహజ మార్గాలు ఏమైనా ఉన్నాయా?
0: సహజంగా మనకి దొరికేవి నీమ్ ఆయిల్ అంటే వేప సంబంధిత మందులు అండి. అంటే దీంట్లో అజాడిరాక్టిన్ అనేది కెమికల్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మనము

ఆ పొడితోటి లేదా వేప నూనెతోటి విత్తన శుద్ధి చేయడం ద్వారా, అంటే మనకి ఆ అజాడిరక్టన్లో ఏదైతే చేదుతనం ఉంటుందో అవి పురుగులు తినకుండా చూస్తాయి. అంటే ఇవి యాంటీఫీడెంట్.

0: నేను పాస్వైడ్ తోటి అని అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు సహజంగానే ఈ ఆయిల్స్ ఏదైతే ఉందో, కర్పూర తైలం కానీ సిట్రనెల్ల ఆయిల్ కానీ ఇట్లాంటివన్నీ వాడినట్లయితే మనకి సహజంగా అవి పురుగులని న్యాచురల్ ఫ్యూమిగెంట్స్గా పనిచేసి తరిమి కొడతాయి. సో ఇవి మనము కెమికల్స్ మనకి మార్కెట్లో అవైలబుల్ అయ్యే కెమికల్స్, మాలథియాన్ కానీ డెల్టా మెథ్రిన్ కానీ అవి విత్తనానికి వాడినప్పుడు బాగా ఉంటుంది, కానీ తినే ధాన్యానికి వాడాల్సి వచ్చినప్పుడు సహజంగా మనకి దొరికే వస్తువులతోటి మనము విత్తన శుద్ధి కానీ దానికి మీద అంటే సంచుల మీద స్ప్రేయింగ్ కానీ అంటే పిచికారి చేసినట్లయితే మనము పురుగుల నుంచి తెగుల నుంచి కాపాడుకోవచ్చు.
1: సాంప్రదాయపరమైన ఈ పద్ధతులే కాకుండా ఆధునిక నిల్వ సాంకేతికతలు, స్టోరేజ్కి కావాల్సినటువంటి టెక్నాలజీస్ ఏమైనా ఉన్నాయా, వాటి గురించి వివరంగా చెప్పండి మేడం.
0: ప్రాచీన పద్ధతిలో మనం నిల్వ చేసినప్పుడు మనకి గోన సంచుల్లో నిల్వ చేసేవాళ్ళం అండి, కానీ ఇప్పుడు మనకి వాటికి హెర్మెటిక్ స్టోరేజ్ బ్యాగ్స్ అని వచ్చాయి. అంటే ఇది 3 పొరలలో బ్యాగ్స్ ఉంటాయి. దీనిని అంటే ఉదాహరణకి పిక్స్ బ్యాగ్స్ అంటే పర్డూ ఇంప్రూవ్డ్ క్రాప్ స్టోరేజ్ బ్యాగ్స్, ఇవి 3 పొరల్లో ఉంటాయి కాబట్టి ఆ గాలి తేమ రాకుండా చూస్తూ ఉంటాయి కాబట్టి, చొరబడకుండా ఉంటాయి కాబట్టి ఇందులో పురుగులు తెగులు రావడానికి ఆస్కారం ఉండవు. అదే కాకుండా మనకి చాలా రకాల బ్యాగ్స్ వచ్చాయండి, మనకి గ్రెయిన్ ప్రో బ్యాగ్స్ అండి, సూపర్ గ్రెయిన్ బ్యాగ్స్ అని. గ్రెయిన్ ప్రో బ్యాగ్స్ అనేది ఎక్కువగా అంతర్జాతీయంగా వాడుతున్నారు, సూపర్ గ్రెయిన్ బ్యాగ్ కూడా ఇది కూడా అంతర్జాతీయంగా వాడుతున్నారు. కాకపోతే ఇందులో మటుకు ఒక పాలిథిన్ లేయర్ అనేది ఉంటుంది, అది చాలా హై క్వాలిటీ ఉంటుంది. మాయిశ్చర్ ఇంపర్వియస్ అంటే అది తేమ శాతం లోనికి ప్రవేశించకుండా చూస్తుంది. అదే కాకుండా మనకి 0 ఫ్లై బ్యాగ్స్ అని ఉంటుంది, ఒక పొర ఏమో మనకి తేమ రాకుండా కాపాడుతుంది, ఇంకో పొర వచ్చేసి మనకి ఇన్సెక్టిసైడ్ తోటి ట్రీట్ చేసిన పొర ఉంటుంది కాబట్టి ఆ పురుగులు లోపలికి చొరబడకుండా ఉంటాయి. సో ఇట్లాంటి ఆధునిక పద్ధతిలోని మనకు ఎన్నో రకాల అంటే సంచులు మనకు మార్కెట్లో లభ్యమవుతున్నాయి, అవి వాడినట్లయితే రావు, మనకు పురుగులు తెగులు రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో జియోలైట్ బీడ్స్ మీద కూడా పరిశోధన చేయడం జరిగిందండి. ఈ బీడ్స్ వేయడం వల్ల మనకి అంటే ఆ సంచుల్లో మనకి అంటే 100 గ్రాములు ఒక నెట్టెడ్ బ్యాగ్లో వేసి, కోన సంచుల్లో కానీ ఏదన్నా ఎయిర్ టైట్ బ్యాగ్స్లో, పాలిథిన్ బ్యాగ్స్, హెచ్టిపి బ్యాగ్స్లో వేసినట్లయితే ఆ తేమ అంతా కూడా అది లాగేస్తుంది. అప్పుడు ఆ తేమ లేకుండా మనకి అంటే విత్తనానికి తేమ లేకుండా ఉండడం వల్ల మనకి పురుగులు కానీ తెగులు రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో కూడా నానో టెక్నాలజీ మీద కూడా పరిశోధన జరుగుతుంది. దీంట్లో ఏంటి అంటే మనకి మాలథియాన్ డెల్టామెథ్రిన్ అనేది చాలా ఎక్కువ మోతాదులో వాడుతూ ఉంటాం, కానీ నానో టెక్నాలజీలో చాలా తక్కువ మోతాదులో వాడడం జరుగుతుంది. కానీ ఇది ఇంకా పరిశోధనలోనే ఉంది కాబట్టి పరిశోధన ఫలితాలు వచ్చిన తర్వాత మనము ఈ టెక్నాలజీస్ అన్నీ వాడినట్లయితే మనము నిల్వలో పురుగులు తెగుళ్లను సమర్థవంతంగా నివారించవచ్చు.
1: ధాన్యం నిల్వలో ఆశించు పురుగులు తెగుళ్లు నివారణ చర్యలు, ఇలా అనేక విషయాలను శ్రోతలకు అవగాహన కల్పించారు. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదాలు అండి.
2: పక్షియోంతో अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. अरे अब पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूंगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: वीडियो लाइक करते डबल वस्ताया इंत తెలుకునా
6: చిక్కుకున్నాడు.
7: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బిఐ అంటుంది
8: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
9: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45 వస్తుంది. చిత్రసీమలో ఇప్పుడు వినండి. కూలీ నెంబర్ 1 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. సంగీతం ఇళయరాజా, సాహిత్యం సిరివెన్నెల.

ఇప్పుడు వినండి, పోకిరి చిత్రం కోసం కార్తీక్ మహాలక్ష్మి పాడిన పాట. గీతి రచన భాస్కర్ భట్ల, సంగీతం మణిశర్మ.

0: శివాణి, సమయం 8 గంటలకు కావస్తుంది. ఇప్పుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడోత్సవంపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విందాం.
1: ఆకాశవాణి తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. వినండి గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: ఓం నమో వెంకటేశాయ గరుడ వాహనారూఢాయ నమః. శుభ సాయం. అదిగో దేవదేవుని యొక్క దివ్యధామం వెంకటగిరి శిఖరాల మీద ఉన్నటువంటి వెంకటగిరి శిఖర శిరోమణి అని చక్కగా చెప్పుకునేటువంటి స్వామివారు ఈ చక్కని సాయంకాల సమయంలో హైందవ సమయాన్ని అనుసరించి 34:56 ఈ సమయంలో లౌకిక సమయాన్ని అనుసరించి 8:01 అదిగో స్వామివారు వర్ష ఋతు భాద్రపద మాసం శుక్లపక్షంలో నవమి తిథిపూర్వకంగా సాగుతూ ఉండేటువంటి మూలా నక్షత్రయుక్తమైనటువంటి శనివారం నాటి సాయంకాలం అద్భుతంగా గరుడవాహనారూఢుగా స్వామివారు ప్రత్యక్షమై సమస్తమైనటువంటి ఆకాశవాణి శ్రోతల హృదయాలలోనికి శబ్దస్వరూపంతో ప్రవేశించేటువంటి మంగళకరమైనటువంటి క్షణాలు. అదిగో దేవదేవుడిని చక్కగా తన యొక్క 2 రెక్కల మధ్యలో పట్టుకొని పొదిని పట్టుకొని ఎంతో సంతోషంతో భక్తుల దగ్గరకు తీసుకొచ్చేటువంటి ఆ గరుత్మంతుని యొక్క దివ్య స్వరూపాన్ని భక్తులందరూ కూడా దర్శిస్తూ ఎంతో గొప్పగా భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని తాము దర్శిస్తూ ఇక్కడ ఆ భగవాను సేవిస్తూ ఉన్నటువంటి శుభక్షణాలు. కపిలాక్షం గరుత్మౌతం సువర్ణ సదృశ ప్రభం దీర్ఘబాహుం బృహత్స్కంధం వందే నాగాంగభూషణం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 2026 చక్కగా ఈ భాద్రపద మాసంలో ప్రతి సంవత్సరము జరిగేటువంటి అనుస్యూతంగా వచ్చేటువంటి ఈ బ్రహ్మోత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. సాలు అంటే సంవత్సరం అని అర్థం, కట్టు అంటే నియమము అని అర్థం. ప్రతి సంవత్సరము కూడా ఈ విధంగా ఎక్కడైతే ఈ భాద్రపద మాసంలో చక్కగా వస్తుందో కన్యామాసం అంటారు, అటువంటి ఆ సమయంలో జరిగేటువంటి ఉత్సవాలను సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంటారు. ఈ సంవత్సరం 2 బ్రహ్మోత్సవాలు వస్తాయి. వచ్చేటువంటి నెలలో అధిక మాసం రావడం చేత మరలా కూడా బ్రహ్మోత్సవాలు రావడం జరుగుతుంది. ఇక్కడ నవాహిక బ్రహ్మోత్సవాలు 9 దినాలు జరిగేటువంటి ఈ బ్రహ్మోత్సవాలలో ఈనాడు 5వ దినం రాత్రి ఈ గరుడ జరిగేటువంటి గరుడోత్సవం చాలా ముఖ్యమైనదిగా ప్రథమ గణ్యమైనదిగా చెబుతూ ఉంటారు. వేదాత్మా విహగేశ్వరః అని చాలా గొప్పదైన సూక్తిని అనుసరించి ఆయన గరుత్మంతుడు వేదస్వరూపుడు. వైదికములైనటువంటి సామగానం ఆ సామవేదానికి సంబంధించిన రథంతర సామమని ఒక శాఖ, బృహత్ సామమని ఒక శాఖ, ఈ 2 శాఖలే 2 రెక్కలుగా కలిగినటువంటి వాడై స్వామిని తన రెక్కల మధ్యలో పొదిగి పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గోవిందుడిని చక్కగా తీసుకుని వస్తూ ఉన్నారు. ఋగ్వేదం, యజుర్వేదం, శుక్ల యజుర్వేదం, సామవేదం అనేటువంటి 5 విభాగాలుగా ఉంది కాబట్టి ఈ సమస్తమైనటువంటి వేదాత్మ వేదములకంతా కూడా ఆత్మస్వరూపుడుగా ఉన్నటువంటి వాడు మహానుభావుడు ఆ గరుత్మంతుడు. కాబట్టి అటువంటి ఆయన్ను వేదాత్మ విహగేశ్వరః అని చెప్పడంలో ఎంతో ఆ సబబు ఉంటుంది. కాబట్టి స్వయంగా సుప్రభాతంలో ఆ అన్నంగరాచార్య స్వామి వారు కీర్తిస్తారు, శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణ ద్రివ

0: సభద్రి వృషద్రి ముఖ్యాం అని ఏడు కొండలు, ఏడు కొండలలో గరుడాచలం గరుడ పర్వతం కూడా ఒకటి. కాబట్టి ఆ అటువంటి గరుడాచలం మనం తిరుమలకు వచ్చేటప్పుడు చూడవచ్చు, అలిపిరి రోడ్డులో వచ్చేటప్పుడు వినాయకుడి గుడికి సమీపంలో ఎగువగా గరుడ పక్షి ఆకారంలో మనకు చక్కగా తిరుమల కొండ కనబడుతుంది. కాబట్టి కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయాం గరుడాచలం ద్వాపరే శేషశైలంచ వెంకటాద్రిం కలవయుగే అని పెద్దల మాట. త్రేతాయుగంలో గరుడాద్రి అనేటువంటి పేరు ప్రధానంగా ఉండేదని వామన పురాణం సెలవిస్తూ ఉంది. ఈ విధంగా విష్ణుదేవుడిని చక్కగా ఆరాధించేటువంటి విధానంలో వైకుంఠంలో ఉండేటువంటి వెంకటం అనేటువంటి క్రీడా పర్వతాన్ని వరాహ విష్ణుదేవుడి యొక్క ఆజ్ఞానుసారం గరుత్మంతుడు భూమి మీదకి తీసుకొని వచ్చి సువర్ణముఖి నదికి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు. అటువంటి అద్భుతమైనటువంటి ఉత్తరంగా ప్రతిష్ఠించాడు కాబట్టి ఈ పర్వతానికి గరుడాద్రి అనేటువంటి పేరు చక్కగా కలిగిందని మార్కండేయ పురాణం చెబుతుంది. అందుకనే వైకుంఠలోకాద్ గరుడేన విష్ణో క్రీడాచలో వెంకటనామధేయ ఆనీయచ స్వర్ణముఖీ సమీపే సంస్థాపితో విష్ణు నివాసహేతో అని. కాబట్టే మహర్షులు గరుడాద్రిని వెంకటాద్రిని వేదస్వరూపంగా వర్ణించినారు. కాబట్టే వేదమంత్రం కూడా అరాయికాణే గిరింగచ్చేత్తం విదుహు ఏవం వేదమయ సాక్షాత్ గిరీంద్ర పన్నగాచల. కాబట్టి భక్తుడికి చక్కగా సలహా ఇస్తూ నీ అభీష్ట సిద్ధి కోసం శ్రీనివాసుడి నిలయమైనటువంటి వెంకటాచల పర్వతానికి వెళ్ళమని ఋగ్వేదం చక్కగా భక్తులకు సలహా ఇస్తుంది. కాబట్టి గరుడాచలం శేషాచలానికి నామాంతరం. కాబట్టి గరుడు వేదస్వరూపుడు. అటువంటి అనేక విశేషాలు మనం చక్కగా మరొక వ్యాఖ్యాత గారైనటువంటి సాక్షాత్ సాయిబాబు గారి యొక్క మాటల్లో మనం చక్కగా తెలుసుకుందాం. అందుకోండి సాయిబాబు గారు.
1: గరుడాద్రివాస గోవింద గోవింద. తిరుమల గిరులన్నీ కూడా భక్తులతో నిండిపోయి అత్యంత ఆనందంగా భక్తులంతా గోవిందనామ స్మరణలతో వివిధ రాష్ట్రాల నుంచి విచ్చేసినటువంటి కళాకారుల బృందాల యొక్క విశిష్టమైనటువంటి కళా ప్రదర్శనలతో అందమైన ఆ గోదాపిరాట్టి సమర్పించినటువంటి పుష్పమాలిక ధారి అయి శ్రీనివాసుడు ఆ శ్రీమన్నారాయణుడు ఈనాడు తనకు అత్యంత ప్రియతములైనటువంటి గరుత్మంతుడి మీద అధిరోహించి ఇందాక వారు చెప్పినట్లుగా వేదస్వరూపుడైనటువంటి గరుత్మంతుడాయన వేదాల చేత తెలియబడేటువంటి పరమాత్మ స్వరూపమని మనకు గుర్తుకు వస్తూ ఉంటోంది. ఈ సన్నివేశం ద్వారా కలియుగ ప్రత్యక్ష దైవంగా కామితార్థ ప్రజలుగా ఉన్నటువంటి ఆ దేవదేవుడు ఆయన దివ్య వైభవం ఇది గరుడాద్రి అని గరుడ గమన స్వరూపుడైనటువంటి పెరియ సిరివడి అని సంప్రదాయవేత్తలు పేర్కొంటూ ఉండేటువంటిది. ఈ తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానములు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈనాడు ఈ గరుడ సేవని చాలా విశిష్టంగా నిర్వహిస్తూ ఎక్కడ చూసినప్పటికీ కూడా పుష్ప సోయగాలతో విద్యుత్కాంతులతో ఇదేనా వైకుంఠం ఇదే వైకుంఠం అని సూచిస్తూ ఉన్నట్లుగా ఆ దేవదేవుడు దేవతా సార్వభౌముడు పురాణ పురుషోత్తముడు ఆ వెంకటపతి ఈనాడు మనకు దర్శనమిస్తూ ఉంటే శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని భక్తులకు అందించడానికి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మన ఆకాశవాణి కేంద్రం వారు. స్వామి ఎలాంటి స్వరూపుడు? శ్రీ వినత కుమారుడు ప్రసిద్ధగతిని పరిచర్య సల్పగా పావన శంఖ చక్రముల పారణితులు ప్రకటింపతేయగా శ్రీవర భక్త కోటిని పరీక్షల సల్పి సమాదరింతువే నీ విభవమ్ములెన్నలగునే కరుణాలయ వెంకటేశ్వర.

0: దేవుడి రామ్మూర్తి గారు అద్భుతంగా స్వామి వైభవాన్ని చెప్తారు. స్వామికి ప్రియతముడు గరుత్మంతుడు. ఇందాక మన ప్రశాంత్ శర్మ గారు చెప్పారు చక్కగా, శయ్యగా పాదుకలుగా స్వామి ఎప్పుడు ఏ క్షణంలో ఎప్పుడు ఎలాగ కావాలంటే అలాగ తనను తాను మలచుకొని స్వామి సేవ కైంకర్యాలు చేయటానికి సదా సన్నద్ధంగా ఉంటాడు గరుత్మంతుడు. మనం తిరుమల క్షేత్రంలో స్వామివారి దివ్య సాన్నిధ్యంలో చూస్తే ఒక కాలు ముందుకు నడిపి మరొక కాలు వెనకకు సాచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అంజలి ముద్రలో నిలిచి అంజలిం పరమాముద్రే క్షిప్రం దేవప్రసాదిని, ఆ స్వామి యొక్క రెండు చేతులు ఆ గరుత్మంతుడు రెండు చేతులు జోడించి నమస్కారం చేయడం అనేది ఒక ముద్ర అన్నారు. ముదం ద్రావయతీతి ముద్ర అంటే పరమాత్మను సంతోషింపజేస్తోందిట. అందువల్లనే అంజలి ముద్రతో ఉంటాడు. ఆయనే ఇప్పుడు రెండు చేతులు చాచి స్వామివారి మృదుమధురమైన అరుణారుణ కాంతులతో విరాజిల్లేటువంటి ఆ పాదపద్మాలను చేతులతో ధరించే ఎంత అద్భుతం అంటే, మనం కూడా పరమాత్మను ఎప్పుడూ కూడా హృదయంలో ధరించాలి. ఆ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకోవాలి. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ ఆ స్వరూపం ఎలాగ తెలుస్తోంది? జ్ఞానం చేత తెలుస్తోంది. స్వామికి ప్రియతముడు అని చెప్పుకున్నాం కదా, ఆయనకు రెండు రెక్కలు ఉన్నాయి. ఆ రెక్కలు కర్మ భక్తి అనే రెక్కలతో కూడినటువంటి ఆ జ్ఞానమే మూర్తీభవిస్తే గరుత్మంతుడు అన్నారు. ఆ గరుత్మంతుడి మీద ఎవరున్నారు? శ్రీనివాసులు ఉన్నారు. ఆయన ఏం చేస్తున్నాడు? ఒక చేతిని క్రిందకు చూపిస్తున్నాడు, మరొక చేతిని ఆ మోకాళ్లకు స్పృశింపజేస్తూ ఉన్నాడు. మరి ఏం సందేశం ఇస్తున్నాడు ఈయన అంటే, మహానుభావులు చక్కగా చెప్పారు, మత్పాదవు శరణం వ్రజేతి చరణవు సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాగ్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్ట దయాసాగర సశ్రేయంసి జ్యోతిర్భుజ కలయతాం శ్రీ శ్రీనివాస ప్రభు అంటారు. మనం టీటీడీ పంచాంగాల్లో లోపల ఈ శ్లోకం ఉంటుంది, ప్రతిరోజు చదువుకుంటే ఎంతో విశేషం. ఏమిటా స్వామి యొక్క వైభవాన్ని ఒక్క శ్లోకంలో చెప్పారు వేదాంతం జగన్నాథాచార్య స్వామి వారు. ఆయన ఏమన్నారు అంటే, రోగల పురాణాలలో అభివ్యక్తమైన భావమే అది మార్కండేయ అది మహర్షాదులు చెప్పారు. ఎవరైతే తన పాదాలను ఆశ్రయిస్తారో, శరణాగతి చేస్తారో, అలాంటి వారికి జ్ఞానం సంస్పృశతీతి జ్ఞానమపి పాణిభ్యాం, ఈ సంసారం అనేటువంటి సముద్రం, సామాన్యంగా సముద్రంలో పడితే మునిగిపోవటమే కానీ ఇక్కడ భగవత్ పాదాలనేటువంటి వాటిని పట్టుకుంటే, మత్పాదవు శరణం రజేతి చరణవు సంసార సింధుస్తదా జ్ఞానం సంస్పృశతీతి అంటే మోకాలిలోకే వస్తోందిట ఆయన పాదాలను పట్టుకుంటే. ఇది సూచిస్తూ ఉన్నాడు ఆయన. ఇతర అవతారాలన్నిటిలో ఏ అద్భుతమైనటువంటి అభయ ప్రదానం చేశాడు దాన్ని సూచిస్తూ ఈ కలియుగ ప్రత్యక్ష దైవం మనకు అనేకమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నారు. వాటిని అన్నింటినీ మనం గ్రహిద్దాం. ఇప్పుడు మన ప్రశాంత్ శర్మ గారు మరికొన్ని విశేషాలను వివరిస్తారు. ఆ దివ్య వైభవాన్ని శ్రవణం చేసి ఆ దేవదేవుని అనుగ్రహాన్ని పొందుదాం. గరుడా తిరువాస గోవింద గోవింద.
1: ఓం నమో వెంకటేశాయ. అదిగో అద్భుతమైనటువంటి గరుత్మంతుని రెక్కల మధ్య అన్ని వైపుల నుంచి దివిటీలు వెలుగుతూ ఉండగా రాజరిక వైభవాన్ని చక్కగా చూపిస్తూ శక్యోపచార భక్త్యోపచార రాజోపచార విశేషాలను స్వీకరిస్తూ అదిగో అందమైనటువంటి వెంకటాద్రి నాయకుడు కదిలి వస్తున్నటువంటి కమనీయ రమణీయ క్షణాలు. స్వామివారు ఈరోజు తన యొక్క పరమభక్తురాలైనటువంటి గోదాదేవి అందించిన సువాసనతో కూడిన పుష్పమాలలు ధరించి చిరునవ్వులతో మహాసంతోషంగా కదిలి వస్తున్నాడు. గోదా సమర్పిత సువాసిత పుష్పమాల లక్ష్మీ.

0: సుహారమణి భూషి సహస్రనామ్నాం మాలాం విధార్య గరుడోపరి సన్నివిష్టః శ్రీవేంకటాద్రినిలయో జయతి ప్రసన్నః. వెంకట నాయకుడంటే చాలా మక్కువండి ప్రజలకు, కాబట్టే శతాబ్దాల తరబడి ఎవరినైతే చూడాలని అనేక కష్టాలనంతా కూడా ఓర్చుకొని వస్తున్నారో అటువంటి స్వామి ఇదిగో ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాడు. ఎలా ఉన్నాడు చూడండి అంటారు, గోదాదేవి సమర్పించినటువంటి అత్యంత పరిమళభరితమైన పుష్పమాలలు ధరించి మకరకంఠి లక్ష్మీహారంతో సువర్ణ సహస్రనామ మాలికను ధరించి ఉన్నాడు స్వామి. గరుడుని మీద ఆసీనుడై దర్శనమిచ్చే వెంకటేశ్వర స్వామి సకల శుభాలను కలిగిస్తారు. ఆకాశవాణి శ్రోతల యొక్క హృదయాలలోకి శబ్దరూపంగా తాను దిగి వచ్చినటువంటి మహాత్ముడు. ఆయన అద్భుతమైనటువంటి పరాక్రమంతో విశ్వాన్ని నడపడమే కాదు, చాలా గొప్పదైన ప్రేమతో భక్తులను అక్కున చేర్చుకుంటాడని అంటారు. స్వయంగా అన్నమాచార్య స్వామివారు ఈ అద్భుతమైనటువంటి బ్రహ్మోత్సవాల్లో వచ్చే భక్తులను ఎంతో గొప్పగా కీర్తిస్తూ అంటారు, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి, సతులు సుతులు పరిసరులు బంధవులు హితులు కొలువగా ఇందరును, శత సహస్ర యోజన వాసులును వ్రతములతోడని ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వానలలోనే ఒత్తురు కదలి. స్వామివారి యొక్క దర్శనాన్ని చూడాలి చెయ్యాలి అనుకుని వచ్చేటువంటి భక్తుల యొక్క స్వభావాలను ఎంతో చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. ముడుపులు జాళలు మొగితల మూటలు కడలేని ధనము కాంతలను, కడుమంచి మణులు కరులు తురగములు వడిగొని వెలగుచు ఒత్తురు కదలి, నానా దిక్కుల నరులెల్లా వనలలోనే ఒత్తురు కదలి. ఆ దేవదేవుడి యొక్క దివ్య వైభవాన్ని తాము కళ్ళారా చూడాలని, ఆ మహనీయుణ్ణి దర్శించాలని ఎంతో ఆశతో ఆయన నా యొక్క అనుగ్రహంతో తమ మనస్సులో ఉండేటువంటి కోరికలంతా కూడా పూర్తి చేసుకోవాలని చాలా గొప్పదైనటువంటి ఆశలతో వస్తారు అని ఆ భక్తుల యొక్క భావాలను చాలా చక్కగా అభివర్ణిస్తాడు మహానుభావుడు అన్నమయ్య. అందుకనే అయ్యా మిమ్మలను మేము వదలము, మీ యొక్క అద్భుతమైనటువంటి కరుణా కటాక్ష వీక్షణ వర్షపాతమే మా జన్మలకు ఏడుగడ అంటారు భక్తులు. శ్రీధరాధినాయకం శ్రీతాపవర్గదాయకం శ్రీగిరీశమిత్రమంబుజక్షణం విచక్షణం శ్రీనివాసమాదిదేవమక్షరం పరాత్పరం నాగరాద్గిరీశ్వరం నమామి వెంకటేశ్వరం. ఆ దేవదేవుడిని వెంకటేశ్వరుడిని మేము నిరంతరం కొలుస్తాం కలుస్తాం పిలుస్తాం, ఆయన్ని ఆరాధిస్తాం. ఆయన యొక్క అద్భుతమైన కరుణాకటాక్షాలలోనే మా జన్మను ధన్యం చేసుకుందామని ఆయన్ని ఎప్పుడూ కూడా పిలుస్తూ ఉంటారు భక్తులు. అటువంటి అద్భుతమైన భక్తుల యొక్క సందోహం ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో వచ్చేదిగో ఇప్పుడు ఈ క్షణంలో అన్ని విధాలుగా కూడా భక్తులు గోవిందనామ స్మరణపూర్వకంగా స్వామిని తమ హృదయంలోకి ఆహ్వానిస్తూ తమ జన్మ ధన్యమైందని తలుస్తున్నారు. అయ్యా సాయిబాబు గారు మీరందుకోండి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: అత్యంత ఆనందదాయకంగా మనమంతా ఇప్పటిదాకా చక్కగాని శ్రవణం చేశాం. నవవిధ భక్తి మార్గాల్లో మొట్టమొదటిది అదే అంటే బాగా వినడం, ఆ తర్వాత వస్తుంది కీర్తనం. 32,000 కీర్తనలు అన్నమాచార్యుల వారు అందించారు స్వామి అనుగ్రహంతో. 500,000 కీర్తనలు అందించారు పురంధరదాసు. 24,000 కీర్తనలు త్యాగరాజస్వామి. ఎంతంత అద్భుతమండి పరమాత్మని కీర్తన చేయడం. అది మాకు చేత కాదంటారా, స్మరణ చేయమన్నాడు. గోవిందనామస్మరణం స్మరణాదిష్టవర్షుణం భవాబ్ధితానం కటివర్తి హస్తం.

0: సనాపరం రత్న కిరీట కుండలం ప్రళంబ సూత్రోత్తమ మాల్య భూషితం నమామ్యహం వెంకట శైల నాయకం. మహానుభావులు చక్కగా సమ్యక్ కీర్తనం సంకీర్తన బాగుగా కీర్తన చేయండి. ఎవరిని కీర్తించాలి? భగవానునే. ఆయన నామ రూప లీలా గుణధామ విశేష వైభవాలని మనం కీర్తిస్తే ఏమవుతుంది? నోరు పవిత్రమవుతుంది. నోటి ద్వారా మనం రెండు పనులు చేస్తూ ఉంటాం, మాట్లాడటం చేస్తూ ఉంటాం, ఇంకా ఏం చేస్తాం? తినటం చేస్తాం. ఈ రెండింటినీ పవిత్రీకృతం చేసుకోవాలి అని పెద్దలు భగవదారాధన చేసి ఆ భగవన్ నివేదితమైనటువంటి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం. ప్రసాదం అంటే అనుగ్రహం అని. రెండవది కీర్తనం, ఆ భగవంతుని యొక్క నామరూప గుణ కీర్తన. మనకు కీర్తన చేయడం పాడటం రాదండి అని అంటారా? నామం చేయమన్నాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం. ఇక్కడ ఈనాడు ఎక్కడెక్కడో జమ్మూ కాశ్మీర్ నుంచి, అస్సాం నుంచి, అరుణాచల ప్రదేశ్ నుంచి, ఇలాగ దక్షిణ భారతదేశంలో కేరళ, ఇలాగ అనేక రాష్ట్రాల నుంచి వారి వారి ప్రదేశాలకు ప్రాంతాలకు సంబంధించిన భగవంతుని యొక్క దివ్య నామరూప గుణ కీర్తనలు చేసేటువంటి కళా బృందాలు ఈనాడు తండోపతండాలుగా, బృందాలు బృందాలుగా ఈ భక్త జనానీకాన్ని చక్కగా అలరింపజేస్తూ స్వామి వైభవాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. మనం అది చేయలేము అనంటే మనం ఉన్న చోటని గోవిందనామస్మరణ చేసినా భగవానుడికి దూరం కాదు. మనకు దూరం అయితే అవ్వచ్చు, తిరుమలకు మన ప్రాంతం దూరం అయితే అవ్వచ్చు, కానీ భగవంతుడికేమీ దూరం కాదు. భక్త్యా భగవంతం జ్ఞేయం. భగవంతుణ్ణి భక్తుడు భక్తి ద్వారా తెలుసుకుంటాడు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూపా భక్తిరిత్యభిధీయతే అంటాడు పరమ భాగవతోత్తములైనటువంటి ప్రహ్లాద నారదాదులలో ప్రహ్లాదుడికి గురువుగారైనటువంటి నారద మహర్షి. పరమ ప్రేమ రూపమైనటువంటిది ఆ భక్తి, ఆ పరమాత్మ మీద కలిగేటువంటి ప్రేమకు ఆ భక్తి భావం ఎలాగ ఉంటోంది, వ్యక్తం అవుతూ ఉంటోంది, అర్చన ద్వారా అవుతోంది. పాదసేవనం, అర్చనం. మనకు తెలిసిన భగవంతుని యొక్క నామాలు చదువుకొని ప్రతినిత్యము కూడా స్వామి ఆ చిత్రపటం దగ్గరైనా రెండు పుష్పాలు వేసి మనం తినే ఆహారాన్ని ఆయనకు చూపించి ఆయన స్వీకరించినట్లుగా చేతితో తీసుకున్నట్లుగా భావన చేసి తత్ప్రసాదంగా ఆయన భుక్త శేషాన్ని ఆయన తినగా మిగిలిన దాన్ని మనం తింటున్నామనే భావన చేస్తే ఆ తీసుకునే ఆహారం ప్రసాదం అవుతుంది. అలాగా ఆయనకు మనం ఏ వస్తువు అయినా సరే తీసుకొని ఆయనకు సమర్పించి తచ్చేషంగా స్వీకరిస్తే భగవద్ అనుగ్రహాన్ని మనం పొందాము అనేటువంటి ఒక చిత్త నైర్మల్యం కలుగుతోంది, నిర్మలత్వం కలుగుతోంది. మనం చేసే పనిని ఏదైనా భగవంతుడికి సేవ అనే భావంతో చేస్తే నువ్వు ఏ పని చేసినా అది పవిత్రమవుతోంది. అందువలనే నువ్వు చేసే పని కాదు, ఆ భావన గొప్పది అని మనకు మహానుభావులు చెప్పారు. అందువలనే ఈనాడు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీనివాస పరబ్రహ్మ ఈ గరుడ వాహనం మీద, అంటే వేదాల ద్వారా పరమాత్మ జ్ఞాన వికాసం ద్వారా, భక్తి ద్వారా, సత్కర్మాచరణ ద్వారా ఆ భగవద్ అనుభూతిని పొందవచ్చు అని మనకు అద్భుతమైన సందేశం ఇస్తున్నారు. మరికొన్ని విశేషాలని మనం వ్యాఖ్యాత ద్వారా తెలుసుకుందాం. రమారమణ గోవింద గోవింద, ధరారమణ గోవింద గోవింద, వెంకటాద్రివాస గోవింద గోవింద,
1: గరుడవాహనారూఢ గోవింద గోవింద అంటూ గోవిందనామస్మరణతో భక్తులు దిక్కులు పిక్కటిల్లేటట్టుగా అన్నివైపులా స్వామిని కీర్తిస్తూ ఉండగా అదిగో స్వామిని చక్కగా పొదివి పట్టుకొని ఆ గరుత్మంతుడు ఆయనకు రెండు రెక్కలు, ఆ రెండు రెక్కలు కూడా వేదస్వరూపాలని పెద్దలు చెబుతారు. సామగానం, సామవేదం అనేటువంటి దాంట్లో సామగానంలో రెండు శాఖలు ఉన్నాయి, బృహత్ సామం అని ఒకటి, రథంతర సామం అని ఒకటి. ఆ రెండు శాఖలు, ఆ రెండు రెక్కలుగా స్వామివారిని చక్కగా ఆ రెండు రెక్కల మధ్యలో పట్టుకొని వేదస్వరూపుడైనటువంటి ఆ గో

0: ఆనందుణ్ణి చక్కగా తీసుకొని వస్తున్నాడు ఆ గరుత్మంతుడు ఈనాడు. అటువంటి స్వామిని నేరుగా చూడ అందుకనే ఆయనకు పెరియ తిరువడి అని పేరు తమిళ సంప్రదాయంలో గరుత్మంతుడికి. సుపర్ణం వైన తేయం చ నాగారిం నాగభీషణం జితాంతకం విషారిం చ అజితం విశ్వరూపిణం గరుత్మంతం ఖగశ్రేష్టం తార్క్ష్యం కశ్యప నందనం ద్వాదశైతాని నామాని గరుడస్య మహాత్మనః యపఠేత్ ప్రాతరుత్థాయ స్నానేవా శయనేపివా విషమ్నాక్రామతే తస్య నచ హింసంతి హింసకాః సంగ్రామే వ్యవహారే చ విజయస్తస్య జాయతే బంధనాన్ ముక్తిమాప్నోతి యాత్రాయాం సిద్ధిరేవ చ. ఇట్లా స్వామివారిని గరుత్మంతుణ్ణి కొలిస్తే ఆయన్ను 12 పేర్లతో చక్కగా సుప్రసిద్ధంగా పిలుస్తారు. గరుత్మ సుపర్ణుడని, వైనతేయుడని, నాగారి అని, నాగభీషణుడని, జితాంతకుడని, విషారి అని, అజితాడు అజితుడు అని, విశ్వరూపుడు అని, గరుత్మంతుడు అనేటువంటి పేరు సుప్రసిద్ధం. ఖగశ్రేష్ఠుడు, తార్క్ష్యుడు, కశ్యప ప్రజాపతి యొక్క తనయుడు కాబట్టి కశ్యపనందనుడు అని ఇట్లా 12 పేర్లతో ఎవరైతే పిలుస్తారో మహాత్ముడైనటువంటి గరుత్మంతుణ్ణి ఉదయం గాని మధ్యాహ్నం గాని సాయంత్రం గాని గరుత్మంతుణ్ణి ఇలా సేవించినటువంటి వారు అనేక రకాలైన విషబాధకి తప్పించుకుంటారు అని కూడా దాని ఫలితాన్ని చక్కగా పెద్దలు తెలియజేస్తున్నారు. అలాగే సంగ్రామంలో గాని వ్యవహారం యుద్ధంలో వ్యవహారంలో అలాగే విజయము అనేది ఆయనకు చేసిన వాళ్లకు చక్కగా సిద్ధిస్తుందని చెబుతూ ఉన్నారు. అటువంటి ఆ గరుత్మంతుని యొక్క అద్భుతమైనటువంటి మూపు మీద అందమైనటువంటి అభయహస్తాలతో చక్కగా కల్పిస్తున్నటువంటి స్వామి శ్రేష్టమైనటువంటి తన యొక్క కరుణా కటాక్ష విశేషాలను అందిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని మనసారా తలవడం, నోరారా పిలవడం, మన శరీరం కొద్దీ ఆయన్ను సేవించడం చాలా ఉత్తమమైన మార్గం. శ్రీ అక్క అంగాయ కళ్యాణ నిధయే నిధయేత్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ మంగళాద్యాని, మంగళ మధ్యాని, మంగళాంతాని కర్మ కర్తవ్యాని అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి మంగళస్వరూపుడైనటువంటి ఆ దేవదేవుడిని చక్కగా పిలవడం, తలవడం, కొలవడం మన యొక్క కర్తవ్యంగా భావించి అద్భుతమైన ఫలితాలను మనం పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ ఎం ప్రశాంత్ శర్మ, శ్రీ రామకృష్ణ శేషసాయిబాబు. నిర్వహణ శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సహకారం శ్రీ వై శ్రీనివాస్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె వాసుదేవకుమార్, ఆర్ రామగోవిందరెడ్డి, ఎస్ అజిత్. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు ఉదయం 9 గంటలకు హనుమంత వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30 వస్తుంది. ఇప్పుడు చిత్రసీమలో భాగంగా భద్ర చిత్రం కోసం సుమంగళి పాడిన పాట విందాం. సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సాహిత్యం

0: అయ్య బాబాయ్, దేవుడు మాయపడేంటే?
1: ఛత్రపతి చిత్రం కోసం ఎంఎం కీరవాణి, మాతంగి, మంజరి మరియు బృందం పాడిన పాట విందాం. గీత రచన శివశక్తి దత్త, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలియం సమయం 8:45. ఇప్పుడు సమాచార సంధ్య, ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సే సమాచార్ సంధ్య కే సాథ్ మే సర్ ఫిరోజీ. प्रधानमंत्री नरेंद्र मोदी ने विकसित और आत्मनिर्भर भारत के निर्माण में युवाओं की महत्वपूर्ण भूमिका पर बल दिया. 20वें

0: మధుర గీతాల్లో ఇప్పుడు వినండి, దసరా బుల్లోడు చిత్రం కోసం ఘంటసాల పి సుశీల పాడిన పాట. సంగీతం కెవి మహదేవన్, సాహిత్యం ఆత్రేయ.
1: పచ్చగడ్డి కోసేటి పడుచు పిల్ల, నీ బయట కొంగు జారిందే గడుసు పిల్ల. పచ్చ

ఇప్పుడు వినండి ఆరాధన చిత్రం కోసం మొహమ్మద్ రఫీ జానకి పాడిన పాట. సంగీతం ఎస్ హనుమంతరావు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి.

0: इस अवसर पर देश में विभिन्न स्थानों पर कार्यक्रम आयोजित किए गए। रेलवे ने उत्तर पूर्व रेलवे के लखनऊ खंड में 600 किलोमीटर से अधिक रूट पर कवच 4.0 लगाने को मंजूरी दे दी है। रेल मंत्रालय ने बताया कि स्वीकृत परियोजना खंड के चिन्हित शेष हिस्सों में कवच 4.0 का विस्तार करेगी। इस परियोजना की लागत 250 करोड़ रुपए से अधिक है। इसके साथ ही पश्चिम रेलवे के उधना उकाई सोनगढ़ खंड पर 4 लेन वाले रोड ओवरब्रिज के निर्माण के लिए 130 करोड़ रुपए की मंजूरी दी गई है। नागालैंड के चुमोकेमिटा में नागा यूनाइटेड विलेज में 2 दिन का पूर्वोत्तर शिक्षा सम्मेलन आज सम्पन्न हुआ। इस सम्मेलन में पूर्वोत्तर क्षेत्रों के नीति निर्माता, शिक्षाविद और प्रशासक शामिल हुए। उन्होंने राष्ट्रीय शिक्षा नीति 2020 को लागू करने पर चर्चा की। ये सम्मेलन नागालैंड सरकार ने भारत सरकार के शिक्षा मंत्रालय के साथ मिलकर आयोजित किया था। इसका विषय था एनईपी 2020 को लागू करना, पूर्वोत्तर राज्यों के लिए परिकल्पना, चुनौतियों और अवसर। समापन समारोह में आज त्रिपुरा के उच्च शिक्षा पंचायत और सामान्य प्रशासन मंत्री किशोर बर्मन ने कहा कि पूर्वोत्तर भारत में शिक्षा को अधिक कौशल उन्मुख और भविष्य को सुरक्षित बनाने के लिए राष्ट्रीय शिक्षा नीति 2020 को प्रभावी ढंग से लागू किया जाना चाहिए। प्रधानमंत्री नरेंद्र मोदी जनसेवा से देश सेवा के मंत्र और निरंतर प्रतिबद्धता से परिभाषित सार्वजनिक सेवा के 25 वर्ष पूरे कर रहे हैं। सेवा और सुशासन के इसी दृष्टिकोण से प्रेरित होकर सरकार 2047 तक विकसित भारत के लक्ष्य को प्राप्त करने की दिशा में निरंतर काम कर रही है। नेपाल के वित्त मंत्री डॉ स्वर्णिम वाग्ले ने कहा है कि भारत और नेपाल के पास मजबूत संबंधों के आधार पर अपनी साझेदारी को नया रूप देने का अवसर है। आज नई दिल्ली में भारत नेपाल संबंधों पर एक सेमिनार में डॉ वाग्ले ने संपर्क सुविधा और आर्थिक सहयोग को मजबूत करने तथा दोनों देशों द्वारा मिलकर हासिल की जा सकने वाली बड़ी संभावनाओं को साकार करने पर बल दिया। आकाशवाणी समाचार से विशेष बातचीत में उन्होंने नेपाल में हाल ही में बाढ़ के बाद भारत से त्वरित राहत और बचाव सहायता की भी सराहना की। एशियाई खेलों का भव्य उद्घाटन समारोह आज जापान के आईची नागोया में हुआ। भारतीय निशानेबाज मनु भाकर और कबड्डी खिलाड़ी पवन सहरावत ने 501 सदस्यीय भारतीय दल की अगुवाई की। प्रधानमंत्री मोदी ने जापान के भारतीय दल को शुभकामनाएं दी। श्री मोदी ने आशा प्रकट की कि भारतीय खिलाड़ी अच्छा प्रदर्शन करेंगे और खेलों में शानदार सफलता हासिल करेंगे। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: दिस इज आकाशवाणी, द न्यूज रेड बाय रेशमा तिवारी। Prime Minister Narendra Modi today distributed more than 51,000 appointment letters to newly appointed youth in various government organizations at the 20th Rozgar Mela through video conferencing. Speaking on the occasion, Mr. Modi emphasized the pivotal role of youth in building a developed and self-reliant India. He said that in recent years, the central government has consistently focused on equipping the youth with the skills and opportunities needed to prepare for the future.
2: मैं आप सभी युवा साथियों को और आपके परिवारजनों को बहुत बहुत बधाई देता हूं। आज आप सभी एक ऐसे समय में भारत सरकार से जुड़े हैं जब देश एक बहुत बड़े लक्ष्य की ओर आगे बढ़ रहा है और ये लक्ष्य है 2047 तक विकसित भारत बनाने का।
1: Prime Minister Modi said the government is also working to rapidly expand employment opportunities in the private sector. He said, with this objective, the Pradhan Mantri Viksit Bharat Rozgar Yojana has been launched with an outlay of around 1 lakh crore rupees. The scheme is expected to enable nearly 2 crore young people to enter the workforce for the first time. The Ministry of Rural Development will begin training nearly 34,000 rural youth under Deen Dayal Upadhyay Grameen Kaushalya Yojana 2.0 across most state and union territories from next month. Preparedness for the commencement of training batches was reviewed with 14 states and UTs including Bihar, Madhya Pradesh, Rajasthan, West Bengal, Himachal Pradesh and Tamil Nadu in the first phase. The ministry said over 3,57,000 rural youth will be trained by the 31st of December next year. Indian Railways has approved provision of Kavach version 4.0 on 607.7 route kilometres of the Lucknow division of North Eastern Railway. The cost of the project is over 250 crore rupees. The Railways Ministry said that the approved project will extend Kavach 4.0 coverage across the identified balance sections of the division, strengthening the safety infrastructure available for train operations. Railways has approved 133 crore rupees for the construction of a four-lane road overbridge ROB on Udhna-Ukai-Songarh section of Western Railway. Nepalese Finance Minister Dr. Swarnim Wagle has stated that India and Nepal have an opportunity to renew their partnership by building on the strong ties that already exist. Dr. Wagle said this while addressing an international seminar on reimagining India-Nepal relations in an emerging global order organized by the Research and Information System for Developing Countries in New Delhi today. India today dispatched a fresh tranche of 11 tons of relief material to Nepal, including medicines, forensic supplies, tents, hygiene kits, sleeping bags and other essential supplies. The External Affairs Ministry said that the relief material has been handed over to the Nepalese side. This was the 9th Indian Air Force plane carrying relief material to support Nepal's recovery. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have expressed condolences over the deaths in a road mishap in Madhya Pradesh's Agar Malwa district. The Prime Minister announced an ex gratia of 2 lakh rupees from the Prime Minister's National Relief Fund for the next of kin of each deceased. The injured would be given an amount of 50,000 rupees. 8 people, including 3 children, died after a car carrying devotees was swept away by a rain-swollen stream near Nalkheda. The Akhil Bharatiya Vidyarthi Parishad ABVP secured 3 major posts in the Delhi University Students' Union DUSU election. ABVP's Yash Dabas won the post of president while Ria Chhavri secured victory for secretary and Lakshraj Singh for joint secretary. Meanwhile, independent candidate Dipanshu Shaukeen emerged victorious for the position of vice president. The 20th Asian Games officially got underway today at Mizuho Park Athletic Stadium in Japan with Emperor Naruhito declaring the games open. India's 501-member contingent was led by double Olympic medalist Manu Bhakar and Kabaddi player Pavan Sehrawat during the athletes' parade. And that is the end of this news bulletin.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపటి మా ప్రసార విశేషాలు. రేపు ఉదయం 6:10 బైబుల్ సూక్తుల్ని వినిపిస్తారు పాస్టర్ జాషువా. 6:15 భక్తి రంజని కార్యక్రమంలో వినాయక స్తుతి. 6:35 పొలం పనులు. 7:00 మంచిర్యాల జిల్లా సమాచార లేఖను అందిస్తారు శ్రీ ఎల్ శ్రీనివాస్. 7:15 ఈ మాసపు పాట. 7:30 స్తుతిమాల. 8:35 శాస్త్రీయ సంగీత కార్యక్రమం. రేపు ఉదయం 9:00 తిరుమల సాలకోట శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహనం ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు తిరుమల నుండి. రేపు 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమం. 1:20 వనితాలోకంలో డబ్బు ఆనందాన్ని కొనగలదా ఈ అంశాన్ని చార్టెడ్ అకౌంటెంట్ రాజంబాల్ మధుభూషి గారితో నిహారా కాన్రెడ్డి గారి ముచ్చట వింటారు. రేపు 12:30 బాలానందం కార్యక్రమంలో వాసవి పబ్లిక్ స్కూల్ హిమాయత్ నగర్ వారి బాలబాలికల సమర్పించు కదంబ కార్యక్రమం. రేపు 3:00 సమన్వయ నాటక కార్యక్రమం అనివార్యం నాటకం. రచన శ్రీ బివి అప్పారావు, నిర్వహణ శ్రీ తేతల్లి దిలీప్ కుమార్ రెడ్డి. రేపు 5:03 జానపద సంగీత కార్యక్రమంలో భాగంగా శ్రీ ఎదురుగట్ల యాదగిరి బృందం వారిచే సారంగధార కథ యక్షగానాన్ని వింటారు. రేపు 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. రేపు సాయంత్రం 6:50 వ్యవసాయ సూచనలు, 7:15 ఇల్లు వాకిలి, 8:03 కరెంట్ అఫైర్స్, 8:45 సమాచార సంధ్య, 9:00

న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 జాతీయ ప్రసంగ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 10:00 రవి వాసరియ అఖిల భారతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11:12 దాటి 23 సెకండ్లు. ఈనాటి మా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:48 మీడియం వేవ్ 460.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై కలుద్దాం. అంతవరకు సెలవు మరి, జై హింద్.